దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించినవాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభమును తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 19-20 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 18వ అధ్యాయంలో బెన్యామీను గోత్రమునకు వచ్చిన భూముల వివరాలను గురించి చూశాం. అదేవిధంగా 19వ అధ్యాయంలో షిమియోను, జెబులును, ఇషాకారు, ఆషేరు, నఫ్తాలి, దాను వంశములకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యములను గురించి వింటాం. అన్ని గోత్రాలకు భూములు పంచిపెట్టిన తర్వాత చివరికి యెహోషువకు కూడా స్వాస్థ్యము ఇవ్వబడినట్లుగా చూస్తాం. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు తమ ప్రతి భూమిలో యెహోషువకు కొంత భాగాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వారు అతనికి తిమ్నత్ సెరహు అనే పట్టణాన్ని ఇచ్చారు. అక్కడ అతడు స్థిరపడ్డాడు. ఇక 20వ అధ్యాయంలో ఆశ్రయపురాలుగా పేర్కొనబడే పట్టణాలను గురించి ఇస్రాయేలులతో మాట్లాడమని దేవుడు యెహోషువకు చెప్పినట్లుగా చూస్తాం. ఈ ఆశ్రయ పట్టణాలు ఎవరైనా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపినట్లయితే పారిపోయే ప్రదేశంగా ఉండాలి. తద్వారా వారు ప్రతీకారం నుండి రక్షించబడతారు. ఇంకా అనేక విషయాలను ఈనాటి సందేశం ద్వారా తెలుసుకోవడానికి మనం సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యెహోషువా గ్రంథం 19-20 అధ్యాయాలు. సావధానంగా వినండి. 19వ అధ్యాయంలో బెన్యామీను గోత్రానికి వచ్చిన భూముల వివరాలు పేర్కొనబడ్డాయి. షిమ్యోను, జెబులూను, ఇష్యాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను వంశాలకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యాలు. ఇదొక పెద్ద దస్తావేజు. వారికి కొన్ని పట్టణాలు వచ్చాయి. సరిహద్దులను బట్టి ఆ దేశమంతటిని స్వాస్థ్యములుగా పంచిపెట్టాడు యెహోషువా. 19:49 వచనం నుండి ఈ పంపిణీ కార్యక్రమం ముగిసింది. అప్పుడు ఇస్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువాకు స్వాస్థ్యమిచ్చారు. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి అతడు అడిగిన పట్టణాన్ని, అనగా ఎఫ్రాయిమీయుల మన్యములో ఉన్న తిమ్నత్ సెరహును అతనికిచ్చారు. అతడు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. ఎలియాజరు, యెహోషువా, ఇంకా గోత్రములోని ముఖ్యులు చీట్ల వలన పంపకము చేసిన భూములివే. షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారము వద్ద యెహోవా సన్నిధిలో చీట్ల వలన ఈ భూములను కేటాయించారు. ఈ విధంగా వీరు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు. ప్రియశ్రోతలు, ఈ 19వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్య సత్యాలు మనము నేర్చుకుంటాము. 47-48 వచనాలలో దానీయుల సరిహద్దు వారి నుండి అవతలికి వ్యాపించింది. దానీయులు బయలుదేరి లెషము మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి లెషమునకు దాను అనే పేరే పెట్టారు. దానీయులు అతి కష్టం మీద ఆ ప్రాంతాన్ని వశపరుచుకోగలిగారు. అక్కడ నివసిస్తున్న స్థానికులు భయంకరులు. దేవుడే వారికి సహాయం చేశాడు. మన సమస్యలు ఎంత గొప్పవి అయినా మన దేవుడు వాటన్నిటికంటే గొప్పవాడు. దేవుడు ఈ విధంగా గోత్రాలకు భూములను పంచి ఇవ్వడం ఎంతో మేలు. ఇది దేవుని మహాజ్ఞానానికి రుజువు. చిన్న చిన్న భాగాలుగా ఉండడం చేత వారు దానిని తమ వశంలో ఉంచుకొని భద్రపరుచుకోగలరు. సరిహద్దులను దేవుడే ఏర్పరిచాడు. వారి బాధ్యతలు నిర్ణయించబడ్డాయి. ఎవరి భూభాగానికి వారే బాధ్యులు. ఎవ్వరూ సణగడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. ఈ సరిహద్దులు ప్రవచనాత్మకమైనవి. యాకోబు తన అవసాన కాలంలో యోసేపునకు చెప్పిన ప్రవచనాలకు ఇది నెరవేర్పు. ఆదికాండం 48:21-22 వచనాలు. మీ పితరుల దేశానికి దేవుడు మిమ్మలను తీసుకువెడతాడు. నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను. ప్రియశ్రోతలు, యూదాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గోత్రానికి రాచరికముంది. ఈ గోత్రానికి చెందిన భూమియందే జాతీయ ముఖ్యపట్టణం ఏర్పడుతుంది. అదే యెరూషలేము నగరం. దావీదు మహారాజు అక్కడి నుండే పరిపాలించాడు. ఇశ్రాయేలు జాతిని, వారి భూమిని దేవుడు ఏ విధంగా కాపాడాడో గమనించండి. వాగ్దత్త భూమి కోసం ఇశ్రాయేలు ప్రజ, ఇశ్రాయేలు ప్రజ కోసం వాగ్దత్త భూమి. ప్రతి గోత్రం కోసం కేటాయించబడిన భూభాగం జాతికి వాగ్దత్తం. ప్రతి గోత్రాన్ని గురించి, గోత్రములో ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ సందర్భంలో 1 పేతురు 1:5-6 మీకు జ్ఞాపకం చేయగోరుతాము. కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. గాని అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. దేవుడు లేకుండా నీవు నేను ఎక్కడికి పోగలం, ఎక్కడ ఉండగలం? యెహోషువాకు వచ్చిన భాగం తిమ్నత్ సెరహు. ఇది షిలోహుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది సారవంతమైనది కాదు. లోతు తీసుకోగా మిగిలింది అబ్రహాము తీసుకున్నట్లు యెహోషువాకు జరిగింది. యెహోషువాకు అబ్రహాము మనస్సే ఉంది. యుద్ధంలో అతని విజయ రహస్యమిదే. దేవుని సేవకుడు అనే బిరుదు గొప్ప భాగ్యమని అంచాలి. అది బాధ్యతతో కూడిన ఉన్నత పదవి. దైవసేవకుడు దేవుని సొత్తు. మోషే నా సేవకుడు అని దేవుడు అన్నాడంటే మోషేకు అదెంతో ఘనత. ఇశ్రాయేలు తన సేవకుడు అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు దేవుడై ఉండి సేవకుడయ్యాడు. తన శిష్యుల పాదాలు కడిగాడు. యేసుక్రీస్తులాగే ఆయన శిష్యులు సేవ చేయించుకోరు, సేవ చేస్తారు. జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు భక్త పౌలు. యేసుక్రీస్తు మన ఆధ్యాత్మిక యెహోషువా. ఆయన వచ్చి మనలను పరలోకమనే వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెడతాడు. ఆయన రాజులకు రాజై ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. యేసు మరణ పునరుత్థానాలే మనల్ను యొర్దాను దాటించే అనుభవాలు. ప్రియశ్రోతలారా, యేసు 2వ రాకడ ప్రభావం ఈ లోకమంతటి మీద పడితీరుతుంది. ఆ శుభదినం కోసం దేవుని బిడ్డలు జాగ్రత్త పడాలి. సరే, ఇప్పుడు మనం యెహోషువా గ్రంథం 20వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలో 6 ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. ఈ 6 పురాలు కేవలం నిర్దోషుల ఆశ్రయస్థలాలుగా ఉండడానికి ఉద్దేశించబడినవి. ప్రమాదవశాత్తు అధాటున ఏదో నేరారోపణ వల్ల ముద్దాయి తన నిర్దోషిత్వం రుజువయ్యే వరకు ఈ ఆశ్రయపురాలలో దేనిలోనైనా తలదాచుకోవచ్చు. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో కూడా ఈ ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత ప్రతి గోత్రానికి వాటా పంచిపెట్టబడింది. ఆశ్రయపురాలు మాత్రం ప్రత్యేకంగా ఉంచారు. తెలియకుండానే పొరపాటున ఒకణ్ణి చంపిన నరహంతకుడు పారిపోవడానికి నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురాలను మీరు ఏర్పరచుకోవాలి. హత్య విషయమై ప్రతీకారం చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురాలవుతాయి. అక్కడికి వచ్చిన వానికి క్షేమము, భద్రత. కెదెషు, షెకెము, హెబ్రోను, బేసెరు, రామోతు, గోలాను, ఇవి ఆశ్రయపురాలు. పొరపాటున ఎవడైనా దెబ్బ కొడితే అది తగలరాని చోట తగిలి ఆ వ్యక్తి చనిపోతే ప్రతీకారం జరగకుండా చేయబడిన ఏర్పాటిది. ఈ పురాలు నిర్దోషులకు ఆశ్రయం కల్పిస్తాయి. 2 వ్యక్తులు అడవికి వెళ్లారు. చెట్లు నరుకుతున్నారు. గొడ్డలి కర్ర ఊడి 2వ వానికి అది తగిలింది. ఆ చచ్చినవాని సోదరుడు ప్రతీకారం తీర్చుకోవాలని చూచాడు. అప్పుడు ఇతడేం చెయ్యాలి? తప్పించుకొని ఆశ్రయపురాన్ని చేరి తన నేరం విచారణ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండిపోవాలి. అది అతని ప్రాణానికి క్షేమం. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఆశ్రయం అనే భావన మనకెన్నో సత్యాలను బయలుపరుస్తుంది. యేసుక్రీస్తు మన కోసం చంపబడ్డాడు. ఆయనే మనకు ఆశ్రయదుర్గం. ఆయన యందు మనకు దాక్కునే చోటు దొరికింది. ఆయన యందే మనకు నిరీక్షణ లంగరు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. దేవుని తీర్పు మన మీది నుండి తొలగిపోయింది. యేసుక్రీస్తును చంపిన హంతకులెవరు? లోకమంతా కలిసి ఏకీభవించి జీవాధిపతిని హత్య చేసింది. దేవుని కుమారుని హత్యకు కారకులెవరు? యూదులు మాత్రమే కాదు, లోకములోని మానవులందరూ యేసు మరణానికి బాధ్యత వహించాలి. అయితే క్రీస్తు మనందరి కోసం విమోచనక్రయమయ్యాడు. శిలువ మీద యేసు చేసిన విమోచనక్రియను బట్టి ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన యందే శాశ్వత ఆశ్రయము లభిస్తుంది. మరో మాట, యేసుక్రీస్తు చనిపోయింది యూదుల శిలువ మీద కాదు, అది రోమీయుల శిలువ. అయితే యూదులు రోమీయులు ఏకీభవించబట్టే యేసు శిలువ వేయబడడం జరిగింది. లోకములోని జాతులన్నీ, మనుష్యులందరూ యేసును శిలువ వేసినందుకు సంజాయిషీ చెప్పుకోవాలి. మనమంతా యేసు శిలువ వేతకు కారకులమే.

అపొస్తలుల కార్యములు 3:18 పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, సహోదరులారా, మీరు మీ అధికారులు తెలియక ఈ పని చేశారని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడతాడని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాలు ఈలాగు నెరవేర్చాడు. గనుక మీరు మారుమనస్సు పొందాలి, ఆయన యందు విశ్వాసముంచి రక్షించబడాలి. మరో మార్గం లేదు. 1 కొరింథీ 2:6-8 భక్త పౌలు అన్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. ఈ జ్ఞానము ఈ లోకాధికారులలో ఎవరికీ తెలియదు.

ఆయన యందు మాత్రమే మనకు విడుదల, నిత్య జీవం. ఈ అధ్యాయంలోని పాఠాలు నిత్యత్వపు విలువ గలవి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కొత్త స్థలంలో ఉన్నారు. ఇశ్రాయేలు జాతిలో వీరు నవతరం. కొత్తగా 6 పురాలు నిర్మించబడ్డాయి. ఇవి ఆయా ప్రాముఖ్య స్థలాలలో నిర్మించబడి ఉన్నాయి. ఎవరికీ అన్యాయం జరగకుండా దేవుడు చేసిన ఏర్పాటిది. నేరస్తుడు తాను నిర్దోషి అని తీర్పు వచ్చే వరకు ఆశ్రయపురంలో క్షేమంగా ఉండవచ్చు. ఈ 6 ఆశ్రయపురాలు లేవీయుల స్వాధీనంలో ఉంటాయి. ఎవరికీ ఏ విధమైన అన్యాయము జరగదు. నిష్పాక్షికమైన తీర్పు, ఎట్టి అపరాధ భావన ఉండదు. లేవీయులకు 48 పట్టణాలు ఇవ్వబడ్డాయి. వాటిలో 6 ఆశ్రయపురాలు. లేవీయుల అనుమతి లేకుండా ఎవ్వరూ ఆశ్రయపురంలో అడుగు పెట్టడానికి వీలుకాదు. పాత నిబంధన కాలంలో మనుషులకు ప్రతీకార వాంఛ చాలా బలంగా ఉండేది. 2 సమూయేలు 14:7 ఒక సన్నివేశం. ఇక్కడ ఒక స్త్రీ ఫిర్యాదు చేస్తున్నది. యోవాబు ఈ సన్నివేశాన్ని కల్పించాడు. రాజా, రక్షించు. నేను ఒక విధవరాలిని. నా పెనిమిటి చనిపోయాడు. నాకు 2 కుమారులు. వారిలో ఒకడు 2వాణ్ణి చంపేశాడు. హంతకుణ్ణి పట్టి ప్రతీకారం చేస్తామని ఊరివారు పట్టుపట్టారు. ఈ విధంగా వారి తండ్రి పేరును తుడిచివేయడానికి పూనుకున్నారు. మిగిలిన నిప్పురవ్వును కూడా ఆర్పివేయబోతున్నారు. కెదెషు, గోలాను, రామోతు, షెకెము, బెసెరు, హెబ్రోను, మొత్తం 6 ఆశ్రయపురాలు. దావీదు కీర్తనల్లో ఆశ్రయదుర్గము అనేక సందర్భాలలో పేర్కొనబడింది. ఈ ఆశ్రయపురాలు ఆయా గోత్రాలకు అందుబాటులో ఉన్నాయి. కేదెషు నఫ్తాలి గోత్రానికి, షెకము ఎఫ్రాయిముకు, హెబ్రోను యూదాగోత్రానికి అందుబాటులో ఉన్నాయి. బేసెరు రూబేను ప్రాంతంలో ఉంది. రామోతు గాదు గోత్రభూమిలో ఉంది. గోలాను మనషే ప్రాంతంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 33:27 మోషే గోత్రకర్తలను ఆశీర్వదిస్తూ ఆషేరును గురించి అన్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్య బాహువులు నీ క్రింద ఉంటాయి. ఆయన నీ ఎదటి నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపచేస్తాడు. అవును, యేసుక్రీస్తే మనకు శాశ్వత ఆశ్రయస్థానం. తన 46 కీర్తనలో దావీదు గానం చేస్తూ అన్నాడు, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము అయి ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకు ఆశ్రయం. 62 కీర్తనలో దావీదన్నాడు, నా మహిమకు, నా రక్షణకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయము దేవునియందే ఉన్నది. దేవుడే మనకు ఏకైక ఆశ్రయం. మరో సందర్భంలో దావీదన్నాడు, దేవా, అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను, అయినా నా బలమైన ఆశ్రయము నీవే. శ్రోతలు గమనించండి, యేసుక్రీస్తే దేవుని నివాసం. ఆయనే మనకు ఆశ్రయం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు మనుష్యులు కట్టిన ఆలయములలో నివసించడు. పాత నిబంధనలో సాక్ష్యపు గుడారం, సన్నిధి మందసం ఇవన్నీ దేవుని ఉనికికి ప్రతీకలు మాత్రమే. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో పరలోకము నుండి దేవుడిచ్చిన సాక్ష్యం, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు అక్కడే నిలిచి ఉన్న యూదులతో మాట్లాడుతూ అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దీన్ని లేపుతాను. అనగా యేసు అనే దేవాలయాన్ని వారు పడగొట్టారు. ఆయనను సిలువ వేశారు, హత్య చేశారు. అయితే 3వ రోజున ఆయన మృత్యుంజయుడై లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు. అనగా దేవుని ఆలయం పరలోకానికి ఎత్తబడింది. అయితే

0: వస్తున్నాడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, విశ్వాసులలో నివసించసాగాడు. అప్పటి నుండి విశ్వాసి తానే పరిశుద్ధాత్మకు, యేసుక్రీస్తుకు ఆలయమవుతున్నాడు. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. 2 కొరింథీ 13:5 పౌలు గొప్ప సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూడండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? అనగా ఎవరైతే యేసుక్రీస్తు తమలోనే ఉన్నాడని మరిచిపోతారో వారు భ్రష్టులు. క్రీస్తునందు విశ్వాసి నూతన సృష్టి. శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగించే మాటలివి. యేసుక్రీస్తు మనకు ఆశ్రయం, కోట, కొండ. 1 కొరింథీ 15:50 ఈ పాఠం ముగిస్తున్నాము. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రియశ్రోత, నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువకు వచ్చిన భాగము పేరేమిటి? యెహోషువకు వచ్చిన భాగము పేరేమిటి? 1 హెబ్రోను, 2 గిలాదు, 3 తిమ్నత్సెరహు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము ఈ సందేశంలో నుండి భూముల వివరాలను గురించి, అదేవిధంగా ఆయా వంశములకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యములను గురించి విన్నాం. అన్ని గోత్రాలకు భూములు పంచిపెట్టిన తర్వాత చివరికి యెహోషువకు కూడా స్వాస్థ్యము ఇవ్వబడినట్లుగా గమనించాం. ప్రతి గోత్రమును గురించి, గోత్రంలోని ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. యేసుక్రీస్తు మన ఆధ్యాత్మిక యెహోషువగా ఉన్నాడు. ఆయన వచ్చి మనలను పరలోకము అనే వాగ్దత్త భూమిలోనికి ప్రవేశపెడతాడు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలే మనలను యోర్దాను దాటించే అనుభవాలుగా ఉంటున్నాయి. అదేవిధంగా ఆశ్రయపురాలుగా పేర్కొనబడే పట్టణాలను గురించి, అందులోని ఆత్మీయ సత్యాలను గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఆశ్రయ పట్టణాలు ఎవరైనా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపినట్లయితే పారిపోయే ప్రదేశంగా ఉండాలి. తద్వారా వారు ప్రతీకారం నుండి రక్షించబడతారు. ఆశ్రయపురాలు అనేవి అక్కడికి వచ్చిన వారికి క్షేమమని, భద్రతయని తెలుసుకున్నాం. ఆశ్రయము అనే భావన మనకు ఎన్నో సత్యాలను బయలుపరుస్తుంది. మన కొరకు చనిపోయిన యేసు క్రీస్తు మనకు ఆశ్రయదుర్గం. ఆయనే మన దాగుచోటు, మన నిరీక్షణ లంగరు. ప్రియ సహోదరా, సహోదరి, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుని తీర్పు మన మీద నుండి తొలగిపోయింది. క్రీస్తు మనందరి కోసం విమోచన క్రయం అయ్యాడు. ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన యందే శాశ్వత ఆశ్రయం లభిస్తుంది. యేసుక్రీస్తు మరణం విషయంలో ప్రతి మనుషుడు నేరస్తుడే. అయితే ఆయన మరణించినందున ఆయన యందే మనకు ఆశ్రయం దొరికింది. యేసుక్రీస్తే మన ఆశ్రయపురం. ఆయనే మన విశ్వాసానికి పునాది. ఆయన యందు మాత్రమే మనకు విడుదల, నిత్య జీవం. యేసుక్రీస్తే మనకు శాశ్వత ఆశ్రయ స్థానం. ఆయన యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి ఈ ఆశీర్వాదాలు అందుబాటులో ఉంటాయి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 11-12 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 11వ అధ్యాయంలో ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా చూస్తాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా చూస్తాం. ఇస్రాయేలు సైన్యము తన దారిలో ఉందని హాసోరు రాజు యాబీను తెలుసుకున్నప్పుడు అతడు చుట్టుపక్కలనున్న రాజ్యాల రాజులను సంప్రదించాడు. ఆ రాజులు వారి మనుషులు ఇస్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడడానికి చేతులు కలిపారు. యెహోషువ గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు అతనికి చెప్పాడు. యెహోషువ అన్ని రాజనగరాలను వాటి రాజులను జయించాడు. వాళ్ళందరినీ కత్తితో చంపించాడు. ఇక 12వ అధ్యాయంలో ఇస్రాయేలీలు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను పర్వతం వరకు మొత్తము తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. ఈ అధ్యాయం అనేక పేర్లతో నిండి ఉన్నది. దేవుని వాగ్దానము ఎంతైనా నమ్మదగింది. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధము యెహోవాదే. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యెహోషువ గ్రంథం 11-12 అధ్యాయాలు వినబోతున్నాము. మొదటి 6 వచనాలు, ఉత్తరాదిన ఇశ్రాయేలీయులకు అఖండ విజయం, యెహోషువ నాయకత్వానికి దేవుని గుర్తింపు, ప్రజల గుర్తింపు లభించింది. యాబీను అనేవాడు హాసోరు రాజు, అతడు చుట్టుప్రక్కల రాజ్యాలకు వర్తమానం పంపాడు. జరిగిన వాటిని గూర్చి తాను విన్నదంతా వారికి తెలియజేశాడు. చుట్టుప్రక్కల రాజ్యాలు ఏవనగా మాదోను, షిమ్రోను, అక్షాపు, మన్యదేశం, అరాబా, షఫేలా, దోరు రాజులు యోబాబు మొదలైనవారు. తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, మన్యములో ఉన్న యబూసీయులకు, హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకు అనగా గిబియోనీయులకు కబురు పంపాడు. వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నది. సైనికులనందరినీ సమకూర్చుకొని వచ్చారు. విస్తారమైన గుర్రాలతో రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల వద్దకు వచ్చి దిగారు. యెహోవా యెహోషువతో అన్నాడు, వారికి భయపడవద్దు, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగిస్తాను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథాలను అగ్నిచేత కాలుస్తావు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. యెహోషువ చేస్తున్న యుద్ధం పవిత్రమైనది. యుద్ధము ఎలా పవిత్రమైనది అవుతుంది అంటారా? దానికి ఒకటే జవాబు, ఇది దేవుడు చేస్తున్న యుద్ధం. దేవుని సంకల్పం పవిత్రమైనది, అందుచేత దేవుని యుద్ధం కూడా పవిత్రమైనదే. పాత నిబంధనలోని యుద్ధాలు దేవుడు జరిగించినవే, యుద్ధం యెహోవాదే. మా శ్రోతలు గ్రహించాలి, దేవుడే స్వయంగా తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు, కనాను దేశములోని 7 అన్యజాతులను మీరు నిర్మూలం చెయ్యాలి అన్నాడు. కనాను దేశమంతటినీ దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. యెహోషువకు ముందే 400 సంవత్సరాల కిందటనే వాగ్దానం చేయబడింది. అబ్రహామును పిలిచాడు, అతని ద్వారా ఇశ్రాయేలు జాతి ఆవిర్భవించింది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తిరిగి తిరిగి పునరుద్ఘాటించబడింది. కనానీయ ప్రజలను తొలగించాలి, ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోవాలి. కనానీయుల అవినీతి, వారి భ్రష్ట జీవితం దేవుని తీర్పునకు గురి అయ్యాయి. దేవుడు ఇశ్రాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. కనాను దేశం పలు రకాల పాపాలకు పుట్టినిల్లు. అక్కడ ఉన్న దేవస్థానంలో ఎన్నో అవినీతి కార్యాలు జరిగాయి. నరబలులు అర్పించారు. అందుకే దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. కనానీయ దేవతల్లో బయలుదేవత ముఖ్యమైనది. బయలు భార్య అనాతు చిన్న పిల్లలను కూడా దేవతలకు బలి ఇచ్చారు. కనాను మరి ఒక సొదమ గొమ్మర్రాలాగా అయిపోయింది. దేవుడు ఎంతో కనిపెట్టాడు, వారు దేవుని వైపు తిరగలేదు. సొదమ గొమ్మర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో దహించివేశాడు. కనాను విషయం అలా కాదు. యెహోషువా అనే సేనాపతి దేవుని సహాయంతో ఆ జాతులను నిర్మూలం చేశాడు. తిరిగి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు. అన్యజాతులు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఇశ్రాయేలు కనానులోని ఇతర జాతుల చేత ప్రభావితులవుతూ వచ్చారు. విగ్రహారాధన సంస్కృతి అంటువ్యాధిలాగా సోకింది. అందుకే కనానీయులను హతమార్చవలసిందని దేవుని ఆజ్ఞ. కనాను భూమిని శుద్ధి చేయాలని దేవుడు చెబితే ఆ కల్మషాన్ని వీరు కొంత అంటించుకున్నారు. యెహోషువా చేసిన యుద్ధాలు జాతిపరమైనవి కావు. అది వెలుగుకు చీకటికి మధ్య జరిగిన యుద్ధం. దేవుని ప్రజలకు, దేవుణ్ణి ఎదిరించిన ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం. నోవహు దినాలలో వచ్చిన జలప్రళయంలో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే సొదొమ గొమొర్రాలు భస్మీపటలమైపోయినప్పుడు కొందరు నీతిమంతులు తప్పించుకున్నారు. యెహోషువా గ్రంథంలో యెరికో నాశనమైనప్పుడు రాహాబు అనే వేశ్య, ఆమె కుటుంబము రక్షించబడ్డారు. సోదరీ సోదరులారా, గ్రహించారా? పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని ప్రత్యేకించుకున్నాడు. అది దేవుని కృపా సంకల్పం. అదే జాతిలో నుండి మెస్సీయా వచ్చాడు. కనాను భూమి ఇశ్రాయేలుకు వాగ్దత్త భూమి. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులు ఆ దేశంలోనే నివసించారు. అయితే ప్రభు యొక్క అంత్య సందేశం, భూదిగంతాల వరకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రపంచాన్ని ప్రేమతో జయించండి, అన్ని జాతులకు, కులాలకు, మతాలకు ప్రేమ సువార్త ప్రకటించండి, వారిని దేవుని కోసమై గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఇప్పుడు యెహోషువా 11:7 నుండి, యెహోషువా అతనితో కూడా ఉన్న యోధులందరూ మేరోము నీళ్ల వద్దకు వారి మీదకు వచ్చిపడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించాడు. వీరు వారిని హతం చేశారు. మిస్పే లోయ వరకు వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. యెహోవా చెప్పినట్లే అతడు చేశాడు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. హసోరు రాజ్యం ప్రధానమైనది. ఆ రాజును యెహోషువా ఖడ్గంతో హతమార్చాడు. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. ఆ రాజులందరినీ హతం చేశాడు. వారి పట్టణాలను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోషువా మోషే పద్ధతినే అనుసరించాడు. హాసోరు మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడి కొల్ల సొమ్మును, పశువులను దోచుకున్నారు. యెహోషువా ఎవరినీ విడువకుండా అందరినీ హతం చేశాడు. యెహోషువకు మోషే మంచి మాదిరి. యెహోషువా మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. హాలాకు కొండ నుండి మొదలుకొని ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపాడు. ఆ రాజులందరితో బహుదినములు యుద్ధం చేశాడు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులు తమతో సంధి చేసుకున్నారు. మిగతా వారెవ్వరూ సంధి చేసుకుని ఉండలేదు. ఆ పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధంలో పట్టుకున్నారు. కనికరించక వారిని నాశనం చేసే నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసేటట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలమున యెహోషువా వచ్చి ఆ ప్రాంతంలోని అనాకీయులనందరినీ నాశనం చేశాడు. వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశమున అనాకీయులలో ఎవ్వరూ మిగిలి ఉండలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశమంతటినీ పట్టుకున్నాడు. యెహోషువా వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఒక విశేషాన్ని గుర్తించగలం. ఉత్తరాది, దక్షిణాది అని రెండు విభాగాలు చేసి యెహోషువా దండయాత్ర కొనసాగించాడు. యెహోషువా యుద్ధనీతి ప్రశంసించదగినదే. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహోషువా జయించిన రాజుల సంఖ్య 31. ఈ అధ్యాయమంతా పేర్లే. దేవుడు ఇలాంటి వివరాలు రాసిపెట్టి ఉంచాడంటే బైబిల్ యొక్క చారిత్రక వాస్తవానికి ఇది ప్రబలమైన రుజువు. దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని దీనివలన మనం గ్రహించగలం. దేవుని వాక్యంలో ఒక పొల్లుగాని సున్నాగాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పరలోకంలో గ్రంథాలుంటాయి. ముఖ్యంగా 2 గ్రంథాలు. 1 క్రియల గ్రంథం, 2 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడుతుంది. నీ స్వప్రయత్నంతో నీ పేరును అందులో రాయించుకుందామంటే కుదరదు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో వారే క్రీస్తునందు నిత్య జీవము పొందినవారు.

0: ఇక క్రియల గ్రంథం. ఇందులో నీవు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. ఎంత స్వల్పమైన పనైనా ఎంత గొప్ప పనైనా అన్నీ అందులో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలకు గిన్నెడు మంచినీళ్ళిచ్చినా అది కూడా అందులో రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇన్ని పేర్లున్నాయి కదా, ఈ పేర్లు ఏమిటో మనకు తెలియదు, కాని దేవునికి తెలుసు. అదే ఇందులోని రహస్యం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. ఇంతమంది రాజులు యెహోషువకు లొంగిపోయారు. యెహోషువ 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా 24:, ఆ రాజులందరి సంఖ్య 31. సీహోను, ఓగు, ఎరికోరాజు, హాయిరాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, గెజరు రాజు, దెబీరు, గెదెరు, హోర్మా, అరాదు, లిబ్నా, అదుల్లాము, మక్కేదా, బేతేలు, తప్పూయా, హెపెరు, అఫెరు, లషారోను, మాదోను, హాసోరు, షిమ్రోన్ మెరోను, లక్షాపు, తానాకు, మెగిద్దో, ఖెదెషు, కర్మెలు, యొక్నయాము, ఓరు, గోయీయా, తిర్సా, ఇవి స్థలాల పేర్లు. వీటిని పరిపాలించిన రాజులు యెహోషువా చేతిలో ఓడిపోయారు. సోదరీ సోదరులారా, 11:11 యాబీను అనే రాజు పేరు చెప్పబడింది. ఇతడు మంచి పలుకుబడిగల రాజు. యాబీను యెహోషువకు ప్రత్యర్థి, అయినా అతడు ఘోరంగా పరాజితుడయ్యాడు. ద్వితీయోపదేశకాండం 6:10-12 మోషే స్పష్టంగా చెప్పాడు, నీ దేవుడైన యెహోవా తాను చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవి అయిన మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఆలివ్ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఈజిప్టు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. హాసోరు పట్టణం దహించబడింది. ఆ పట్టణంలోని సంస్కృతి హేయమైనది. దానితో మిగతా రాజ్యాలన్నీ లొంగిపోయాయి. ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయమున్నది. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పినదంతా చేశాడు. ఈ సందర్భంలో మీకు 2 తిమోతి 2:10 పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేయగోరుతాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. దేవుడు పౌలుకు చెప్పాడు, పౌలు తిమోతికి చెప్పాడు, అదే తిమోతి తిరిగి మరి ఒకరికి చెప్పాలి. దైవసేవకులు తమకు ముందున్న సేవకులకు చెప్పింది చేసింది కొనసాగించాలి. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. దేవుడు యేసును పంపాడు. యేసు అపొస్తలులను పంపాడు. యెహోషువా దేవునికి చూపిన విధేయత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి విధేయులైన వారికే పరిస్థితులు లోబడతాయి. దేవుని విధానమే మన విధానం. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ప్రియశ్రోతలారా, యెహోషువా జైత్రయాత్ర 7 సంవత్సరాలు కొనసాగింది. ఒక్కరోజులో జరగలేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక పాపాలు మనల్ని శోధించినప్పుడు వాటిని జయించడం అంత సులువేమీ కాదు. అయితే మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో క్రమేణా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అసహనం మనకు మంచిది కాదు. నిరీక్షణతో ముందడుగు వెయ్యాలి. దేవుడు మనల్ను విడువడు, ఎడబాయడు. ఆయన మనతో మనలో ఉన్నాడు, ఉంటాడు. యెహోషువా 11:21 మన్యదేశం హెబ్రోను, దెబీరు, అనాబు, యూదామన్యములు అని చెప్పబడ్డాయి. ఇక్కడ అనాకీయులున్నారు. మోషే కాలంలో వేగుల వారిని పంపినప్పుడు వారు తెచ్చిన నివేదిక వీరిని గురించే. వీరు రాక్షసులు, అనాకీయులు. సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలలో 10 మంది వేగులవారు తెచ్చిన నివేదిక ఉన్నది. వారన్నారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, అక్కడ అనాకీయులను చూచాము. యెహోషువా వారిని హతం చేశాడు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకొన్న యెహోషువా అభినందనీయుడు. ప్రియశ్రోతలారా, ఈ 2 అధ్యాయాలలో ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు ఉన్నట్లు చూచాము. శత్రురాజులందరూ కూటమిగా ఏర్పడినప్పుడు వారి కాల్బలం 3 లక్షలు, ఆశ్వికులు 10,000 మంది, రథాలు 20,000, మొత్తం గుర్రాలు 30,000. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు ఎదుర్కొన్నారు. వీరికి కాల్బలం మాత్రమే ఉన్నది. దేవుడు వీరి పక్షాన ఉండబట్టిగాని అంతమందిని జయించడం అసాధ్యం. కనానులో ఉన్న లోయలను కూడా యెహోషువా స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధాలు ముగిసేటప్పటికీ యెహోషువా వయస్సు 85 సంవత్సరాలు. యెహోషువా అనాకీయులు ఉన్న స్థావరాలను పట్టుకుని వారిని హతం చేశాడు. అయితే గాజాలో, గాతులో, అష్డోదులో కొందరు మిగిలిపోయారు. శత్రురాజులు తూర్పు వైపున 2, పడమటి దిక్కున 31 మంది, మొత్తం 33. తూర్పు వైపున రాజులు 2, సీహోను మరి 1 ఓగు. సీహోను అమోరియ రాజు, అతడు అనాకీయుడే. ఓగు బాషానురాజు, అతడు కూడా రాక్షసుడే. ప్రియశ్రోతలారా, బైబిలు చరిత్రలో యెహోషువా పాత్ర ఎంత గొప్పదో గమనించండి. యెహోషువా గొప్ప యుద్ధవీరుడు, యేసుక్రీస్తు సమాధానాధిపతి. మోషే తరువాత యెహోషువా నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. మోషే యెహోషువను నాయకత్వానికి పరిచయం చేశాడు. యెహోషువా నమ్మకమైన సేవకుడు, విశ్వాసము నిరీక్షణ గలవాడు. కనానీయులను జయించాలి, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట ఒకటి యెహోషువాకు ధైర్యం గొలిపింది. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. యెహోషువా ఇశ్రాయేలీయులను యొర్దాను నది గుండా నడిపించాడు. సేనానాయకుడుగా ముందు నడిచి ఎన్నో విజయాలు సాధించాడు. యెహోషువా గ్రంథంలో 12 అధ్యాయాలతో యుద్ధకాండ ముగిసింది. ఎరికో గోడలు కూలాయి అంటే సూర్యచంద్రుల గమనం ఆగిపోయిందంటే దీనికంతటికీ దేవుని తోడ్పాటు మాత్రమే కారణం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశం ఇశ్రాయేలుకు నివాసయోగ్యమైంది. అబ్రహామీయ నిబంధన చిట్టచివరికి సంపూర్ణంగా నెరవేరింది. 13వ అధ్యాయం నుండి భూముల పంపకం వృత్తాంతం మనం వినబోతున్నాము. ఇంకా చాలా భూమి కనానీయుల వశంలోనే ఉంది. దావీదు కాలం వరకు పూర్తిగా దేశం స్వాధీనం కాలేదు. అయినా యెహోషువా ద్వారానే భూముల పంపిణీ జరిగింది. యెహోషువా 13-22 అధ్యాయం వరకు మళ్లీ గోత్రాల పేర్లు, భూముల వాటాలు, వివరాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ పేర్లు మనకు విచిత్రంగా ధ్వనించవచ్చు, కాని ఈ పేర్లు వింటూ ఉంటే ఇశ్రాయేలుకు ఎంతో సంతోషం, ఉత్సాహం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన నెరవేరిన విధానం సవివరంగా దేవుడు రాయించాడు. ఇప్పుడు యెహోషువా వృద్ధుడైపోతున్నాడు. ఈ అధ్యాయాలలో యెహోషువను జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో సంవత్సరాలు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. తన 110వ ఏట చనిపోయాడు. అయితే ఒక మాట, బైబిలు అంతటిలో అబ్రహాము మోషేల పేర్లు ఎక్కువగా చెప్పబడ్డాయి. కాని కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 45వ వచనంలో స్తెఫను యెహోషువను ప్రస్తావించాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని, అనగా సాక్ష్యపు గుడారమును తీసుకునినవారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చారు. హెబ్రీ పత్రిక 4:8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోయేవాడే. ప్రియశ్రోత, యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. ఆ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా? దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.
1: కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. 1 400 2 1500 3 1600. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఈ సందేశంలో మనము ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా గమనించాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా గమనించాం. యెహోషువ యుద్ధాలన్నింటిలో గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. యెహోషువ శత్రువులపై దాడి చేసి వారిని ఓడించాడు. యెహోషువ అన్ని రాజ నగరాలను, వాటి రాజులను జయించాడు. 12వ అధ్యాయంలో ఇస్రాయేలులు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను ప్రాంతం వరకు మొత్తం తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధం యెహోవాదే. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువ మోషే తనకు చెప్పిందంతా చేశాడు. మోషే తన తర్వాత మంచి నాయకత్వాన్ని తయారు చేసినట్లుగా చూశాం. పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని తన కృపా సంకల్పం చేత ప్రత్యేకించుకున్నాడు. అందులో నుండే రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. యెహోషువ చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుచున్నవి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన వ్యక్తిగత పాపములను మనము జయించలేం, కానీ దేవుని సహాయంతోనే వాటిని జయించగలం. నిరీక్షణతో ముందుకు సాగాలి. దేవుడు మనలను విడువడు. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో జైత్ర యాత్రను కొనసాగించగలం. అటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీవు గత 25 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ని జయప్రదముగా నడిపించినందుకు నీకు మా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ దీర్ఘశాంతమే మమ్ములను నీ సేవలో ఇంతవరకు కొనసాగేటట్లు చేసింది. నీ పేరట మేము చేస్తున్న ఈ పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడవు కావు అని మరోసారి రుజువు చేసుకున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. మమ్మును, మా ద్వారా మిమ్ములను వెంబడిస్తున్న వారిని నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ప్రసాదించమని హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. ఈ రజతోత్సవ సందర్భముగా మీకు శుభాభివందనాలు అందిస్తున్నది మీ యేసన్నారు.

నిజమైన యేసులో నిజ మార్గమును నిదానించి గ్రహించిన ఒక భక్తుని భావాలాపనయే ఈ పాట. విని గ్రహించండి.

0: ఈరోజు ఏం ఆజ్ఞ చెప్పండి గట్టిగా? వ్యభిచరింపకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం అండి. వాక్యానుసారంగా చూస్తే వ్యభిచారులు ఏం చేయబడాలి? చంపబడాలి, రాళ్ళతో కొట్టి చంపబడాలి. యేసు ప్రభు దగ్గర చూసినప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తాడు. అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తున్నారు, కానీ పాత నిబంధన ప్రకారము పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని చంపేయాలి, ఇద్దరిని సమూహము రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇందుకొరకు దేవుడు అంటున్నాడు, మీ మధ్య కొంచెం పులిసింది వచ్చిందా దేశమంతా పాడైపోతుంది, మీ మధ్య కొంచెం మీరు అంగీకరించారా మొత్తం పాడైపోతుంది, మీరు అంగీకరించి నాకు ఎందుకు వచ్చిందిలే అంటున్నావా, నెక్స్ట్ నీ ఇంట్లోకి వస్తుంది జాగ్రత్త, అది ఫంగల్ లాగా పాకుతుంది, బ్యాక్టీరియా లాగా పాకుతుంది, వైరస్ లాగా పాకుతుంది. వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. ఇక మాటలు చెప్పాలంటే వ్యభిచారం అనేది మొదటకు చూసినప్పుడు దేవుడు అంటాడు, నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు, ఇంకోటి దే విగ్రహం చేసుకుని మ్రొక్కకూడదు. యూ సీ, ఈవెన్ దట్ ఈస్ అడల్టరీ. ఇంకో మాటలు చెప్పాలంటే అది దేవునికి విరోధంగా. కానీ ఇది అంటున్నాడు దేవుడు, నీవు ఇతరులకి విరోధంగా. ఇది ఇతరులకు విరోధంగా మాత్రం కాదు, ఈ అడల్టరీ మెన్షన్ చేసినప్పుడు ఇట్స్ టాకింగ్ అబౌట్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఎందుకంటే వ్యభిచారం చేసేవాడు ఈ మూడిట్లో మూడు కేటగిరీలోకి దిగుతాడు. వ్యభిచారము మూడు రకాల్లో ఉన్నాయి. వ్యభిచారం అనేది మూడు రకాల్లో ఉన్నాయి. అది ఇంకా చక్కగా అర్థమవ్వాలంటే యేసు ప్రభువు చెప్తా ఉంటాడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కానీ నేను మీతో చెప్పినది ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో, అంత పురుషుడు కదా, వర్స్ వర్స, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో, మోహపు చూపు, మోహం ఎక్కడొస్తుంది? మైండ్. ఒక మోహపు చూపుతో చూచువాడు అప్పుడే వ్యభిచారం చేస్తాడు. యు సీ, గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ సోల్ బీయింగ్ అడల్టరస్, యువర్ బాడీ ఇస్ అడల్టరస్. పాత నిబంధనలు చూసినప్పుడు నీ దేహంతో వ్యభిచారం చేసేవా అన్నట్టు ఉంది, కానీ యేసు ప్రభు ఎంత కాంప్లికేట్ చేశాడంటే నీ మైండ్తో, కాంప్లికేట్ కాదు, పరిశుద్ధతను కనబరుస్తున్నాడంటే నీ మైండ్తో వ్యభిచారం చేస్తున్నావా? అఫ్ కోర్స్ నీ మైండ్తో వ్యభిచారం చేసి నీ ఊహలకి అలాగే వదిలే ఒక నెక్స్ట్ చచ్చేది నీ ఆత్మ. ఎందుకంటే యేసు ప్రభు తెలియజేసేది కూడా అదే, పాపం చేసేవాడు మరణిస్తున్నాడు, పాత నిబంధనలు చేయబడితే అదే, నువ్వు చేసావా రాళ్ళతో కొట్టి చంపబడుతున్నావు, యు ఆర్ డినైడ్ బై ఎవ్రీబడి, అందరి ద్వారా తునీకరణ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాయండి, మీ జీవితంలో వ్యభిచారణం పాపము ఉందా? వ్యభిచారానికి అధికారం ఉందా? వ్యభిచారం అనేది అది ఎంతో భయంకరమైన పాపం అండి. ఒక్కసారి చేసి ఎవరు ఊరుకున్నది కాదు, ఒకసారి ప్రారంభించి ఆగేది కాదు. ఈరోజు వ్యభిచారం అనేటప్పుడు కేవలము వివాహపు బయట చేసే కార్యాలు మాత్రం అడ్రస్ చేయట్లేదు. ఇక్కడ బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్. ఫోర్నికేషన్ అనేది నీకు నువ్వు విరోధంగా వెళ్ళేది, ఇంకో మాటలు చెప్పాలంటే వివాహానికి ముందే జరిగించేవి, వివాహానికి ముందే పాపపు క్రియల్లో అదే సమయంలో నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు. బైబిల్లో నీ పాపాలు మనుషుడు తనకు విరోధంగా చేసేది ఉంది, అందులో ఈ ఫోర్నికేషన్, సెక్షువల్ ఇమ్మారాలిటీ, దేవుని వాక్యం ఉంది, లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా ఉండు, వాటి నుండి పారిపో, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ అని ఉంటుంది. లైంగిక సంబంధమైన పాపం నుండి ఏం చేయమంటున్నాడు దేవుడు? పారిపో, తప్పించేది లేదు, నువ్వు పారిపోవాలి. దేవా నన్ను తప్పించు కాదు, నువ్వు పారిపోవాలి. దేవుని వాటిలో మరలా మరలా తెలియజేయబడుతుంది, బోధించండి, బోధించండి, బోధించండి. హెబ్రీయుల రాసిన పత్రిక 13:4 ఒకసారి చదువుదామండి.
1: వివాహము,
0: వివాహము
1: అన్ని విషయములలో,
0: అన్ని విషయములలో
1: ఘనమైనది గాను,
0: ఘనమైనది గాను,
1: పానవు నిష్కలమైనది గాను ఉండవలను, వేశ్యా సంగులను,
0: వేశ్యా సంగులను, విచ్ మీన్స్ ఇట్ టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్ అండ్ అడల్టరీ. చదవండి.
1: వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును,
0: దేవుడు తీర్పు తీర్చును. ఈరోజు మనం ఈ వాక్యం చదివినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఎలాంటి వారికి కఠినంగా. ఈ తీర్పుకి ప్రకటన గ్రంథంలో చూసిన కూడా అగ్ని గంధకములు మండి ఆ గుండంలో పడేస్తాడంట, ఇటర్నల్ ఫైర్. ఇక్కడ ఈ రోజుల్లో ఈ మాట చెప్తే అంగీకరించే వాళ్ళు ఎంతోమంది లేరండి. వివాహం అయ్యే వరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దర్ షుడ్ నాట్ బి ఫిజికల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అడల్టరీ ఉండకూడదు అంటే ఈ జనరేషన్ అంగీకరిస్తలేదు. సో ఐ వాంట్ టెల్ ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ మ్యారీడ్, వివాహం కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, డోంట్ నాట్ ఫోర్నికేట్. జారత్వం భయంకరమైన పాపం అంట, జారత్వము చేయవాడు అంతే చచ్చిపోతాడు, అగ్ని గుండంలో ఉంటాడు. అది మాత్రం కాదు, ఐఎమ్ నాట్ హియర్ టు ఫియర్ యూ, స్కేర్ యూ, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. ఈ లోకంలో కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. జారత్వము చేసి బాగుపడిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసి తన కుటుంబాన్ని బాగుపరిచిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసిన జీవితము నరకమే. ఈరోజు చాలామంది అంటారు మేము ఆల్లే వివాహం చేసుకుంటామండి. ఫర్ ష్యూర్ వీ విల్ మ్యారీ ద సేమ్ పర్సన్, సో వీఆర్ హ్యావింగ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. కాన్సిక్వెన్సెస్ ఆర్ సివియర్. You are not husband and wife, are you? So till you become husband and wife, your sex is not right. It is fornication. Bible does not allow that. The world might allow. Dating cheskune nachane 10 mandi tho padukone 10 mandi tho padukoni 10 mandi tho bratki 10 mandi tho anni aina tarvata variki nachithe pelli cheskodan nachi pelli cheskunte ye vivaham anna nilabadtadantara endukante andara kundu rojulu nachutaru anni kundu rojule nachutayi chese anni kundu rojule baaguntayi. జారత్వము జాగ్రత్త యవనస్తులకు చెప్తున్నాను. ఇట్ ఈస్ అ సిన్, యూ హ్యావ్ టెరబుల్ కాన్సిక్వెన్సెస్. ఇప్పటికే మీరు చేసిన వారైతే ప్రభు పాదాలు పట్టుకోండి, కరుణ చూపిస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈస్ ఏ బైబిల్ టాక్స్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ లేవనుకో ఇంకా పాపానికి అంత ఉండదంట. దేవుడు హృదయానుసారమైన వ్యక్తి దావీదే పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు మనం చూస్తాము దేవుడు అంటాడు, నీ ఇంటి పైన నుండి నా ఖడ్గము దాటిపోదు, నేను నేను క్షమిస్తున్నాను, క్షమాపణ ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్ అనేది అనుభవించాలి జాగ్రత్త. ఈరోజు మోసపోకుడి మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నిజముగా ఒక వ్యక్తి వివాహం అయ్యేంత వరకు ఇఫ్ హీ కెనాట్ కంట్రోల్ డోంట్. ఈరోజు చాలామంది డేటింగ్ అలవాటు చేసుకుని డేటింగ్, దేవాన్ని చిత్తమా ప్రభా, ఈ వివాహం చిత్తమా ప్రభా, పలానా వ్యక్తిని వివాహం చేసుకోమంటావు ప్రభా, పలానా వ్యక్తి నచ్చిందని చెప్తున్నా తప్పు కాదు, నచ్చకుండా ఎవడని పెళ్లి చేసుకుంటాడా? నచ్చుతూ అంటాం మీరు. డేటింగ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఏంటది, నువ్వు ఎవరివి ఏంటి, ఎలాంటి వ్యక్తివి, నీ గుణగణాలు ఏంటి, నీ ఐడియాలజీ ఏంటి, నీ బ్రతుకు ఏంటి, నీ తరం ఏంటి, నువ్వు జీవించే విధానం ఏంటి, ఎట్లా బ్రతుకుదాం అనుకుంటున్నావు అని అడుగుతున్నా తప్పు కాదు. దట్ ఈస్ వెర్ యూ డిస్కస్ ఇనిషియల్లీ. కానీ ఇప్పుడు ఎలాగా, నువ్వు నాకు నచ్చావు, నీ మొహం నాకు నచ్చింది, నీ ఇది నాకు నచ్చింది, నీ అది నాకు నచ్చింది, మన ఇద్దరం అది చేద్దాం, మన ఇద్దరం అది చేద్దాం, అన్నీ చేసిన తర్వాత అప్పుడు నచ్చలేదంటారు. ఏమవుతుంది, యూఆర్ రెడీ, విత్తావు, కోస్తావు. జాగ్రత్త. ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని వినకుండా, దేవుని చిత్తాన్ని ఓవర్రైడ్ చేసి, దే స్టార్ట్ విత్ ఫోర్నికేషన్, నెక్స్ట్ అడల్టరీ. బుద్ధి మారదు. కామాన్ని కంట్రోల్లో పెట్టుకున్న వాడు చచ్చిన వాడు అండి. సెక్స్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్, నో డౌట్. ఆదాము అవ్వని దేవుడు సపరేట్గా రూపించాడు, ఒకేసారి రూపించలే. ఆదాను రూపించాడు, తర్వాత అవ్వని రూపించాడు. ఇఫ్ ద సెక్స్, చాలామంది అనుకుంటారు సెక్స్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొడక్షన్, అప్పుడు ఏం ఫీలింగ్స్ పెట్టుండడు, ఏ ఫీలింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ ఆరోజింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గివ్ బర్త్, గివ్ యువర్ సీడ్, గివ్ బర్త్, డన్, జాబ్ డన్, అసైన్మెంట్ డన్. ఈ అట్రాక్షన్, ఈ ఫీల్డ్, ఈ కెమికల్ చేంజెస్, ఈ ఎమోషన్స్, ఇంకా కడుపులో బటర్ఫ్లైలు ఎగురుతున్నాయి ఇవన్నీ దేవుడు పెట్టాడు. హీ హస్ పుట్ దట్ ఎమోషన్స్, దట్ ఫీలింగ్స్, దట్ ఎక్సైట్మెంట్, దట్ ప్లెజర్ దేవుడు చేశాడు. అయ్యా సంతోషంగా ఉండు. డూ యు నో సెక్స్ బ్రింగ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ క్లోజర్. కానీ ఈరోజు దుఃఖకరమైన విషయం, సర్వే చెప్తుంది హస్బెండ్ అండ్ వైఫ్ సెక్స్ హార్డ్లీ ఎనీథింగ్. అందుకనే డెస్పరేట్ పీపుల్ కీప్ సీకింగ్ అవుట్. అందుకనే ఫోటోగ్రఫీ ఎంతగానో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఈరోజు ఇంకొక సర్వే ఉంది, ఏంటి తెలుసా, హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటోగ్రఫీ పెట్టుకుని సెక్స్ చేస్తారంట. ఎందుకు, లేకపోతే ఆ రోజుకి ఉండదంట, ఫీలింగ్ ఉండదంట, ఇద్దరు ఒకరికొకరు ఎమోషన్ ఉండదంట, రోబోటిక్ లాగా ఉంటుందంట. అసలు మొట్టాడంట ఆయన, ఆయనకి సెక్స్ చూడాలి, ఫోటోగ్రఫీ చూడాలంట, ఫీలింగ్ రావాలంట. అంటే ఇంకొక స్త్రీని డిస్ప్లే చూసుకుంటూ, ఇంకొక స్త్రీ మీద ఆశ పెట్టుకుంటూ, ఇంకొక స్త్రీతో పాపం చేస్తున్నానని భార్యతో చేస్తాడంట. ఇస్ బైబిల్ టాక్స్ అబౌట్ బాడీ సిన్, సోల్ సిన్, దట్ ఈస్ ఎమోషనల్ సిన్, అండ్ దెన్ స్పిరిచువల్ సిన్. ఈ మూడిట్లో అడల్టరీ ఉంది, జాగ్రత్త. అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఈరోజు ఫోనోగ్రఫీ చూసిన వాళ్ళందరూ దగ్గర ఫోనోక్రేటర్స్, సింపుల్ యాజ్ దాట్. ఇట్ ఇస్ ఎమోషనల్స్ అండ్ వివాహం అవుతానికి ముందే యూసీ ఫోనోగ్రఫీ ఇండస్ట్రీలో నుండి మారిన అనేక మంది ఫోన్ స్టార్స్ చెప్తారు, దిస్ పోర్నోగ్రఫీ ఇస్ ఆల్ ఫ్యాంటసీ, ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినేషన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఫేక్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. పోర్నోగ్రఫీ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. ఈరోజు పోర్నోగ్రఫీ చూసి చూసి చూసి చూసి పెళ్ళైన తర్వాత భార్య ఫోన్ స్టాల్ లాగా ఉంటుంది అనుకుంటున్నారు. నా మంది అప్పుడు ఏంటిది తన సరలేదు, లేదు లేదు, షీఈస్ రైట్, నువ్వు ఊహించుకుంది తప్పు, నువ్వు చూసింది తప్పు, నువ్వు అలవాటు చేసుకుంది తప్పు. సేమ్ అమ్మ భర్తలతో కూడా, ఫోన్ స్టార్స్ ఆర్ జస్ట్ ఫేక్, సర్జరికల్ ఫేక్, దే యూస్ సప్లిమెంట్, దే యూస్ అదర్ థింగ్స్, ఫేకింగ్ థింగ్స్ టు బీ దట్ స్టార్. యూ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు యాక్ట్ లైక్ దట్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుడు చేసిన న్యాచురల్ సెక్స్ని అపవాది అడల్టర్ చేస్తాడు, పాడు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది సెక్స్ ఇన్ మ్యారేజ్ ఇస్ కన్సిడర్డ్ హోలీ, పరిశుద్ధమైంది. కానీ ఈరోజు అపవాది ఏదైతే దేవుడు ప్లెజరబుల్గా మనుషుడు చేశాడో దాన్ని, ఆ ప్లెజర్ని లాగి అన్హోలీ చేశాడు. ఏదైతే ఇద్దరిని జతపరచగలదో దానినే అపవాది నాశనం చేస్తాడు, వేరు చేస్తానికి. ద సేమ్ థింగ్ దట్ కెన్ బ్రింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ ఇస్ సపరేటింగ్ ఫ్యామిలీస్. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మరణము మనల్ని వేరు చేయ వరకు వీ స్టిక్ టుగెదర్. మరణము వేరు, మరణము వరకు, అంతము వరకు, దేవుని ఆటలో కూడా చూస్తాం, అంతము వరకు, మరణము వరకు నమ్మకం ఉండేవాడికి జీవ కిరీటం. ఇట్ ఈస్ స్టేయింగ్ టిల్ ది ఎండ్. దేవుని ఆటలో చూస్తానండి, ఫోర్నికేషన్తో స్టార్ట్ అయిన వాడు అడల్టరస్ లైఫ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యం ఉంటుంది, డు నాట్ అరౌజ్, అరౌజింగ్ థింగ్స్, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. దేవుని వాక్యం చూస్తే నిర్గమకాండము 20:14 ఒకసారి చదువుదామండి. దాని నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18,
1: వ్యభిచరించకూడదు,
0: వ్యభిచరించకూడదు అంటే ఆపండి. దేవుడు అంటున్నాడు, వీలవుతే వ్యభిచారం చేయొద్దు, వీలవుతే సరిగా బ్రతుకు, వీలవుతే పరిశుద్ధంగా ఉండు, వీలవుతే అనే చాయిస్ అవ్వలే. థౌ షల్ నాట్, ఒక వ్యక్తి తన భార్యని నిజంగా ప్రేమించేవాడు వ్యభిచారం చేయడండి. ఒక నిజంగా ఒక వ్యక్తి భార్యని ప్రేమించే వ్యక్తి పోర్నోగ్రఫీ చూడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీతో ఫ్లర్ట్ చేయడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీ దగ్గర నుండి దూరంగానే ఉంటాడు, దూరంగానే ఉండాలి. మరి నా వర్క్ అలాంటిది, స్టే ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నా కొలీగ్, నా స్త్రీ, కీప్ ఇట్ ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నీ కొలీగ్తో సమయం గడిపేదానికన్నా నీ భార్యతో సమయం గడిపేది ఎక్కువ ఉండాలి, రిమెంబర్ దట్ పాయింట్. నీ కొలీగ్తో మాట్లాడేది కీప్ ఇట్ టు ప్రొఫెషనాలిటీ, స్టే కనెక్టెడ్ విత్ యువర్ వైఫ్. ఏ బ్రేక్ లేదా, ఏ లంచ్ టైం లేదా, ఏ బయటికి లేదా, ఏ డేటింగ్ చేసేటప్పుడు నీ భార్యతో కంటిన్యూస్గా, అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్తో కంటిన్యూస్గా మాట్లాడతా, చాటింగ్ చేసుకుంటా లేవా? పెళ్ళైన తర్వాత టైం లేదంటున్నావు, ఏ డేటింగ్ చేసినప్పుడు చెప్పలేదే? అప్పుడు ఇంకా పని సీరియస్ ఉండింది, అప్పుడు ఇంకా కష్టాస్థితిలో ఉన్నావు, అప్పుడు ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్నావు, దెన్ యూ హ్యాడ్ టైం, నౌ యూ సెయింగ్ ఐ డోంట్ హ్యావ్ టైం, దెర్ ఇస్ నో ఇంటిమసీ. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య వేరు, సపరేషన్, సపరేషన్ కాబట్టి మల్టిపుల్ అఫేర్స్. చూసిన స్త్రీ అంతటితో, ఈ సైకాలజిస్ట్ చెప్తారు, సైకాట్రిస్ట్ చెప్తారు, ఈరోజు తరం ఎలాగైపోయిందంటే, ఎందుకంటే నాకు తెలిసి ఒక సైకాలజిస్ట్, ఇక్కడ సైకాట్రిస్ట్, ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఈజ్ ఆల్సో న్యూరో సైన్స్ అండ్ ఆల్సో బిగ్ సైకాట్రిస్ట్. ఆయన చెప్తూ వచ్చాడు, ఈరోజు ఎంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, నేను సరిగా చూడలేకపోతున్నాను, నేను సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని, చివరికి తల్లిని కూడా సరిగా చూడలేకపోతున్నాను. ఎందుకు? పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, అన్స్టాపబుల్ పోర్నోగ్రఫీ చూసి, ఎవరిని చూసినా ఆ ఊహలే. అలాంటి వారిని ఏం చేస్తారండి అని అడిగా, 14 డేస్ వీ పుట్ దెమ్ ఇన్ ఐసోలేషన్, 14 డేస్ బ్రెయిన్ మెడిసిన్ ఇచ్చి పడుకుని పెట్టి పెడతాం లాప్ట. మా వార్డులో ఫోన్లు ఉండవు, మా ఫోన్లో ఎవరు ఉండరు. అలాంటి వారి ముందు అసలు పురుషుడేంటి, స్త్రీ ఏంటి, ఎవరుండరు. వాళ్ళు పడుకున్నప్పుడు వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో 14 డేస్ పెడితే కొంచెం సరిగా బుర్ర సరిగా పనిచేస్తా స్టార్ట్ చేస్తారంట. కొంచెం ఎక్కడ ఉన్నాను నేను, ఏంటి, కొన్ని మెడిసిన్ ఇస్తారంట టు కమ్ ఇన్ టు అలర్ట్నెస్, ఏం జరుగుతుంది. ఈరోజు మనుషుడికి అవన్నీ టెంపరీ, ఆయనే చెప్తున్నాడు మళ్ళీ, ఎందుకంటే పోయి కానీ మరలా అదే చేశాడు అనుకో, ఈసారి ఆ మెడిసిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఎందుకు? యు ఆర్ ఓవర్ రైటింగ్ దట్ మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటేనే అయి ప్రారంభిస్తాడు, ఇంకా మెడిసిన్ కన్నా ఈ బ్రెయిన్ ఏమవుతుంది, ఎక్కువైపోతుంది పవర్. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నవారు చెప్తున్నాను, ఈ సంవత్సరము దేవుడు మీ తోడు ఉండాలంటే, దేవుడు మీ జీవితంలో కార్యము చేయాలంటే, దయచేసి లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా పారిపోవండి. ఎక్కడ చదువుతారు అన్నమాట?
1: జారత్వముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలగా ఉన్నది కానీ జారత్వము చేయువాడు
0: తన
1: సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
0: ఎవరికి హానికరము? నీ దేహానికి నువ్వే హానికరం చేసుకుంటున్నావు, నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడు నాకు తెలియజేస్తుంది, 1 Corinthians 3:17,
1: మీరు దేవుని ఆలయము అయి ఉన్నారని,
0: మీరు దేవుని ఆలయమై ఉన్నారని,
1: దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని.
0: దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడంట? నీలో నివసిస్తున్నాడని.
1: మీరు ఎరుగరా.
0: చాలు, మీరేమై ఉన్నారు? దేవుని ఆలయం. దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడు? నీవు క్రైస్తవుడివి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తివి. నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి, ఆ దేహాన్ని ఆలయాన్ని తీసుకెళ్ళి వ్యభిచారంగా వాడతావా? దేవుడు ఊరుకుంటాడంటావు? ఎవడైనా ఆయన ఆలయాన్ని, ఆ దేహాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తాను, వాడి జీవితాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. అగ్ని గంధకముల్లో పడేస్తానని దేవుడు చెప్తున్నాడు. How dare you call yourself a Christian and use it for adultery? Your body is not yours. నువ్వు వెలబెట్టి కొనబడిన వాడివి, నీ విమోచించబడిన వాడివి. నువ్వు ఈ దేహంలో ఉన్నావు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నీ ఆత్మ బ్రతికి ఈ లోకంలో ఉండటానికి ఈ దేహము నీకు టెంపరీ ప్లేస్. నీ దేహం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడిందో, వెలబెట్టి కొనబడింది, నీ దేహము దేవుని సొత్తు, నీది కాదు. పరిశుద్ధాత్మ ఆలయము, హిస్ హోలీ టెంపుల్. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన దేవుడు అంటాడు, నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతోమంది నా దేహము, నా ఇష్టము, మై లైఫ్, మై విష్, ఐ విల్ లివ్ హౌ ఎవర్ ఐ వాంట్, నాట్ పాసిబుల్. ఎవడు నాకు చెప్పేది? దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. ఈరోజు మీ ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో మార్పు రావాలంటే సింపుల్, ఐమ్ టెలింగ్ ది బాటమ్ లైన్. మన జీవితంలో మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. ఒక యవనస్తుడు నేర్చుకోవాలి. యూనో యవనస్తుడు అన్నప్పుడు ఐ టాక్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ 13, బాయ్స్ 13, గర్ల్స్ ఈవెన్ ఎర్లియర్ అంట, 11 ఇయర్స్ నుండి అంట. ఫ్రమ్ 13 ఇస్ దట్ ఇస్ వేర్ యువర్ హార్మోనల్ చేంజెస్ బిగిన్. ఫ్రమ్ 13-14 ఇయర్స్ ఈరోజు అడల్ట్స్ ఏం చేస్తారు, ఈ టీనేజర్స్ ఏం చేస్తున్నారు తెలుసా? అడల్ట్ మూవీస్, పోర్నోగ్రఫీ చూస్తూ స్టార్ట్ చేస్తారు. 13 ఇయర్స్ పిల్లలకి పోర్నోగ్రఫీ కామన్ అంట అండి. 7 సంవత్సరాల పిల్లోడికి పోర్నోగ్రఫీ కామన్ అంట ఈ రోజుల్లో. ఒక కుర్రను అడుగుతూ సర్వే రాశారు, ఎక్కడి నుండి బాబు నీకు స్టార్ట్ అయింది 7 సంవత్సరాలు అడిగితే, ఎక్కడి నుండి బాబు స్టార్ట్ అయింది అంటే, మా నాన్నగారు ఫోన్ తీసుకుని వీడియోస్ చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఇవన్నీ కనబడ్డాయి. సో తండ్రి ఏం చేస్తున్నాడు పిల్లోడు? అదే చేస్తున్నాడు. తండ్రి ఏం నేర్పిస్తున్నాడు పిల్లోడు? ఆ ప్రకారమే వెళ్తున్నాడు. సో తండ్రి దగ్గర ప్రారంభమైంది శాపం ఎక్కడికి వెళ్తుంది? తరాల మీదకి వెళ్తుంది. సో ఈరోజు రియల్ అడ్వైస్, ఏ టీనేజర్ లెర్న్ టు కంట్రోల్ యువర్ వర్చ్యూ, కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ డిజైర్స్, కంట్రోల్. బికాస్ పురుషులకు ముఖ్యంగా యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్, దట్ ఈస్ ద ఏజ్ యూ స్టార్ట్. అక్కడ నుండి 18 ఇయర్స్కి యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్ టు ద పీక్స్. When it increases to the peaks, నువ్వు నేండ్రా పుబర్టీ అంటాం కదా, ప్యూబర్టీ అంటాం కదా. ప్యూబర్టీ ఏజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? గొంతు మారుతుంది. ఎందుకు మారుతుంది? బాడీలో అంతా చేంజెస్ మారుతుంది. దాని తర్వాత ఎమోషన్స్ మారుతున్నాయి, బాడీలో రియాక్షన్స్ మారుతున్నాయి, హైట్ పెరిగిపోతున్నాం, ముట్టలు వచ్చేస్తున్నాయి, ఇంకా స్కిన్లో చేంజెస్, హార్మోన్స్ చేంజెస్ మారుతున్నాయి. ఆ టైంలో నీకు కంట్రోల్ నేర్చుకుంటలే. ఏం నేర్చుకుంటున్నావు? ఫ్రీ అప్ప, నాకు ఎట్లా కావాలా అట్లా, నాకు ఎట్లా అంటే అట్లా. బ్యాలెన్స్ రావట్లే. బ్యాలెన్స్ రెండోడికి బ్యాలెన్స్ ఎప్పటికీ నేర్చుకోడు. ఇంకా బ్యాలెన్స్ ఫస్ట్ నేర్చుకున్నది చాలా ముఖ్యమంట. ఫస్ట్ నేర్చు అక్కడే తల్లిదండ్రులు జ్ఞానం కలిగి, ఇదిగో నా బిడ్డ ఈ వయసుకు వస్తున్నాడు, ఈజ్ డూయింగ్ ఏ క్రాస్ ఓవర్, వాడిని జాగ్రత్తగా చూడాలి, వాడికి ముందు నుంచే హెచ్చరికలు దైవ భయంలో పెంచాలి, ఏది చేస్తే దేవుడు ఒప్పుకోడు, ఇలాగ అయిన వారి జీవితాలు ఇలాగ ఉన్నాయి చూపించాలి, భయపడతానికి కాదు ఎగ్జాంపుల్స్, ఇలాగవుతే నీ జీవితం కూడా ఇలాగవుతుంది, ఫేస్ ద రియాలిటీ. గైడెన్స్ అవ్వాలి, మాట్లాడాలి మాట్లాడాలి. మాట్లాడతలేదు ఈరోజు తల్లిదండ్రులు మాట్లాడతలేదు. సెక్స్ అన్న మాట మాట్లాడతాం, ఎంత భయమో ఎంత సిగ్గో. అందుకే రోడ్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు సెక్స్ అంటే ఏంటి వాడికి. స్పీక్, కమ్యూనికేట్, డిసిప్లైన్, పుట్ లిమిట్స్. వాక్యం చూసాం కదా, ఏలి తన పిల్లల్ని ఏం చేయలేదంట, లిమిట్స్ పెట్టలేదు కాబట్టి నష్టమైపోయారు. ఆలయానికి వచ్చే స్త్రీలతో సేవిస్తాం ప్రారంభించారు. దేవుడి కోపం రగులుకుంది, ఊరుకోలేదు, దేవుడే చంపిస్తాడు వాళ్ళని. దేవుని వాటిలో చూస్తామండి, దేవునితో ఆడి బాగుపడిన వాడు ఎవడు లేడు. ఇక్కడ ఉన్న యవనస్తులకు చెప్తున్నాను, భార్య భర్తలకి, పెద్దవారికి, యూనో దర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఇఫ్ యూ థింక్ దిస్ మెసేజ్ ఓన్లీ ఫర్ యూత్, యూ హ్యావ్, నేను చెప్తా 70 సంవత్సరాలు కూడా వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి, పిచ్చి పిచ్చిగా చూస్తున్నాను, కామ సంబంధమైన కార్యాలు ఆశలు వస్తున్నాయి, ట్రూత్. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తున్నా. సో యు ఆర్ టెలింగ్ మీ దిస్ ఓన్లీ ఫర్ ద యూత్? నో, స్టార్ట్స్ అట్ ద యూత్, గోస్ ఆల్ ది వే టు ద ఓల్డ్ టిల్ యూ డై. బెటర్ బీ కేర్ఫుల్. దేవుని వాక్యం తగినట్టు చూస్తే వీ హ్యావ్ టు రియలీ మేక్ అ డెసిషన్. ఈరోజు నిజంగా మీ హృదయము, మీ ఆత్మలో మీరు దేవుని బాధపెట్టిన వారైతే, అపవిత్రపరిచిన వారైతే, దేవునికి విరోధంగా క్రైస్తవుడు అని చెప్తూ, క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్తూ, క్రీస్తు దేహంలో భాగము ఉన్నానని చెప్తూ, ఆ దేహాన్ని తీసుకెళ్లి వేశ్యగృహం అన్నట్టుగా ఈ పోర్నోగ్రఫీ, ఈ అక్కర్లేని వాటితో సంబంధమైన కార్యాలు చేసుకున్నారంటే దేవుని దగ్గర క్షమాపణ పడు, దేవుని దగ్గర క్షమాపణ, ఆయన క్షమాపణ పొందుకో, ఆయన దయను పొందుకో, ఆయన కరుణను పొందుకో. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఇప్పటికే మీ జీవితంలో ఇటువంటి కార్యాలు ఏదైనా చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. ప్రభు బాధలు పట్టుకుని నేను దేవుని అడుగుతాను, దేవా నా జీవితంలో నూతన ప్రారంభం అవ్వాయా, గతంలో ఎన్నోసార్లు మార్గం తప్పిపోయానయ్యా, పాపపు మార్గంలో వెళ్ళానయ్యా, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్ లార్డ్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభువా, ఇద్దరం నీ పాదాల దగ్గరకు వస్తున్నాము, మా జీవితంలో నీ నియమం ప్రకారం జీవించాలని ఆశపడుతున్నామయ్యా. మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలను క్షమించు ప్రభా, కృప కనికరమును చూపించేదేవా, మరొక అవకాశాన్ని తరుణాన్ని ఇచ్చేదేవా, జీవితంలో బాగుపడాలని కోరేదేవా, మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడే ప్రభా, నీ సాక్షులుగా మేము బ్రతకాలని, నీ సొత్తుగా మేము జీవించాలని, నీ ప్రజలుగా మేము ఉండాలని, నిన్ను మహిమపరచే వారిగా మేము ఉండాలని ఆశపడేదేవా. అయ్యా మేమందరం ఇంకా పాపులు ఉన్నదప్పుడే నువ్వు మా కొరకు మరణించావయ్యా యేసయ్యా, మా జీవితాలను బాగు చేయాలని ఆశపడుతున్నావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న మా జీవితాలను చూడు ప్రభా, ఇక్కడ ఇంకా ఎవరైనానో కామ సంబంధమైన కార్యాల్లో ఏదైతే నువ్వు మంచి కొరకు మా జీవితంలో చేసావో అది పాడు చేయబడిన రీతిగా సాతానుడు అయ్యా ఏ జీవితంలో ఏ దేహాలను అయితే పాడు చేసి పెట్టాడు అయ్యా, అటువంటి జీవితాలను చూడు ప్రభా. ఎవరైతే ప్రభా నన్ను రక్షించవా, ప్రభా ఈ బంధకం నుండి నన్ను విడిపించవా, ప్రభా ఈ అక్రమ సంబంధం నుండి నన్ను విడిపించవా, ఈ మోసకరమైన కార్యాల నుండి నన్ను విడిపించవా, ఈ ట్రాప్లు ఇరుక్కున్నానయ్యా నన్ను విడిపించవా అయ్యా, నాకు ఈ పాపపు బంధకాల నుండి విడుదల కావాలి, ఈ ఆశల నుండి విడుదల కావాలి, ఈ అడిక్షన్ నుండి విడుదల కావాలి, ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభువా దయచూపిమని వేడుకుంటున్నానయ్యా. నీ వాక్యం సమర్పిస్తుంది, నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా, నీ దగ్గర సమర్పించుకోవాలి, నీ చేతులకు సమర్పించుకోవాలి, నీ చేతుల్లో సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎందు నుండి పారిపోతాడని. ఇదిగోనయ్యా మేము సమర్పించుకుంటున్నానయ్యా, ఇక్కడ ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారో, ఎవరెవరైతే ఇక్కడ సమర్పించుకుంటున్నారో, ఎవరెవరి జీవితాలు అయితే విడుదల కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే జయము కోరుతున్నారో, ఎవరెవరి జీవితాలు అయితే మార్గదర్శనం కోరుతున్నారో, ఎవరెవరి జీవితాలు సమాధానం కోరుతున్నారో, ఎవరెవరి వివాహ జీవితాలు అయ్యా మరల వర్ధిల్లాలని ఆశపడుతున్నారో, ఫలించాలని ఆశపడుతున్నారో, శాంతి సమాధానంతో నింపబడాలని ఆశపడుతున్నారో, భార్య భర్తల మధ్య ఐక్యతను వేడుకుంటున్నారో ప్రభు, ఒక్కసారి కన్ను చూపి దర్శించి నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగించుకొని వేడుకుంటాము. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఎటువంటి హృదయాన్ని, ఎటువంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడివి, ఎటువంటి బ్రతుకునన్న మార్చగలిగిన దేవుడివి, ఎటువంటి వ్యక్తికన్నా మరొక అవకాశాన్ని ఇవ్వగలిగిన దేవుడివి. ఈరోజు మేము బ్రతుకున్నామంటేనే అది కేవలం నీ అవకాశం, నీ కరుణ, నీ దయ, నీ కృపణమ్మా. అబ్బా పరమ తండ్రి, నీ కార్యాలయ పరమ తండ్రి, మేము బాగుపడాలని ఆశపడుతున్నామయ్యా. యేసు ప్రభువా, ఈరోజు నువ్వు ఈ లోకంలోకి వచ్చింది మాకు అనుగ్రహించిన రక్షణ, మేము బాగుపడాలని అయ్యా ప్రభువా నీ వెలుగును చూపించాలని ఆశపడుతున్నాను ప్రభువా. నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఎన్ని శోధనలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రతి దాంట్లో నుండి తప్పించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నువ్వు నాకు బలమించి, నువ్వు నాకు జయమిచ్చి, నీ ప్రేమతో నడిపించే దేవుడు ఉన్నావు అయ్యా. నీ జయము నా జీవితంలో దయచే. ఎక్కడ అయ్యా శరీర సంబంధమైన, లైంగిక సంబంధమైన పాపాలకి నా జీవితంలో చోటు ఉండవద్దు ప్రభా. నీ భయంతో బ్రతుకుతానయ్యా, నిన్ను మొదటి స్థానంలో పెడతానయ్యా, నీ వాక్యంతో నేను జీవిస్తాను ప్రభా. నా జీవితం అన్ని విషయాలు వర్ధిల్లాలని, నీ జీవితం ఈ లోకం పైన ఫలితంగా అయ్యా అధికంగా ఫలించే జీవితం ఉండాలని ఆశపడుతున్నాను. దాన్ని బట్టి నీ రాజ్యంలో ఘనంగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవా ఇదిగోనయ్యా, ఇక్కడ ఎవరెవరైతే ఇంకనో వివాహ జీవితాల్లో అయ్యా తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఉన్నారు, ఇప్పటికే వివాహమై పోరాటంలో ఉన్న వారిని చూడు ప్రభా. దయ చూపించే దేవుడు, కరుణించే దేవుడు అయ్యా. నీ బిడ్డలకి నువ్వు ఏదో ఒక రీతిగా కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు ప్రభా, కానీ నువ్వు చేస్తావు ప్రభా. యు ఆర్ వే మేకర్ లార్డ్. మార్గం లేని స్థలంలో కూడా మార్గాన్ని కలుగు చేసే దేవుడు అయ్యా. దారి లేని స్థలంలో కూడా దారిని కలిగి చేసే దేవుడు అయ్యా. ఇంకా ఇది చేత కాదన్న స్థలంలో కూడా చేతపరిచే, సాధ్యపరిచే దేవుడు ప్రభా. ఇంకా నా జీవితంలోనే ముందుకెళ్ళలేనన్న పరిస్థితులు ఉన్నావని కూడా ముందుకెళ్ళక తీసుకెళ్ళగలిగిన దేవుడు అయ్యా. ఇప్పటికే నష్టపోయాను, కోల్పోయాను, అంత చేత కాదు, నాకు ఇంకా రాదు అన్న వారిని కూడా అయ్యా నువ్వు బలపరిచి నడిపించి నూతన రీతిగా అయ్యా సంతోషంతో, ఆనందంతో, ఒక పర్పస్తో నింపే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబాన్ని కట్టు, ప్రతి జీవితాన్ని కట్టు. మొదటి మా కుటుంబాలు, మా బిడ్డలు సరైన విధానాన్ని ఎదగాలి. మా బిడ్డల జీవితంలో మార్పు రావాలి. మా బిడ్డల జీవితాలు ఫలించాలి ప్రభా. మా బిడ్డలు పెంచవలసిన రీతిగా పెంచుతానికి సహాయం తెచ్చి, మొహమాటము, సిగ్గు, భయం అంటూ ఏమనుకుంటారో అంటూ పాపములో, పాప భూముల్లో ఒక పడిని వద్దు, పంపించడం వద్దు, వదలను వద్దు. రోషముతో ఒక తండ్రిగా, ఒక తల్లిగా మేము నిలబడవలసిన రీతిగా నిలబడి, వారిని పెంచవలసిన రీతిగా పెంచి, నీ నామ మహిమార్థమై వారు కుటుంబాలు సంతోషంగా ఉండదు, నిన్ను మహిమపరుస్తూ ఆనందంతో బ్రతికే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దయచేయ దేవా. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని చూడు. కంగారు పాటు నిర్ణయాలు, లోక సంబంధమైన నిర్ణయాలు, లోక ఆకర్షణలు కాక, శరీర అట్రాక్షన్స్ గురి కాక, దేవా నీ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుని, నీ చిత్తం ఏంటో కనిపెట్టి, నీ చిత్తం ఏంటో ఎరిగి, నీ చిత్తంలో సరైన నిర్ణయం, సరైన శ్రేణుడు, ఘనకరంగా, పరిశుద్ధంగా, నీ మహిమార్థమై, నీ చిత్తంలో వివాహం జరుగుతానికి సహాయం చేయి. నీ చిత్తం మా అందరి జీవితంలో జరగాలని సమర్పించుకుంటాం, వేడుకుంటాం. నీ చిత్తాన్ని దాటి ఏది జరగనవద్దు, ఎక్కడికి పోనవద్దు, ఏది అవ్వనవద్దు. ఈ నూతన సంవత్సరంలో మాకు కావాల్సిన దృష్టి, మార్గదర్శనం దయచేయమని, విత్తనవాక్యం ముద్రింపజేయ చేయబడిన ఆరాధన దీవించమని నజరేడ యేసు నామములో అడిగి విడిచున్నాం తండ్రీ.

తల్లి దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా. తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాల కొడుకు. తల్లి చాలా ఆనందపడిపోయింది, మా వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని. ఐ లవ్ యూ టూ నానా వాళ్ళ అమ్మ అంటే, అప్పుడు అన్నాడంట, మామ్ కెన్ యూ గివ్ మీ అ డైరీ మిల్క్, డైరీ మిల్క్ ఇస్తావా అని అడిగాడంట. బాగా ప్రేమిస్తానని చెప్పింది కదా, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ప్రేమ చూపించాలని డైరీ మిల్క్ కొనిచ్చింది. సరే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుమారునికి 12 సంవత్సరాలు వచ్చాయి. 12 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్ గా కొడుకొచ్చి అన్నాడంట, మామ్ ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మను అంటే చాలా ప్రేమ అనగానే తల్లి చాలా ఆనంద పడిపోయింది. ఐ లవ్ యూ టూ సన్ అని చెప్పిందంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తామని అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే, ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే, అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే ఇప్పుడు తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదో ఒకటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే, అమ్మకి కొడుకులు అంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే, ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు. కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను. ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడో, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడో, మనం యథార్థంగా ఉన్నప్పుడో దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్. దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసే వారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి, పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫ్ఎస్సి పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 3:18. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3:18. ఎఫ్ఎస్సి పత్రిక 3:18 15 నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలనని ప్రార్థించుచున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న 4 డైమెన్షన్స్, 4 కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని 2 డైమెన్షన్స్ ఇస్తాం.
మరి కొన్నిటికి మనం లెంగ్త్ బ్రెడ్త్ హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే నాలుగు కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే చూడండి, కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు, ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే యూ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే ఇవి, ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో, వారి కష్టాలేవో, వారి ఇబ్బందులేవో, వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని, చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని, ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాంలే అనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే ఎంత లోతైనదంటే మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ వూండ్ దట్ ఇస్ ఇన్ యోర్ హార్ట్. ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలున్నాయేమో, కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి అండి. అవునా కదా, గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి. కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. నాలుగవ కోణం ఏంటంటే దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి and we start hating us ourselves, manaku anpistadi inta foolish decision ela teeskunnanu, inta thondarabaatu nirnayam nen ela teeskunnanu, inta tappudu nirnayam ela teeskunnanani konni saarlu manam regret lo migilipotha untamandi. gathamlo manam chesina తప్పుడు కార్యాలను బట్టి, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, మనం చేసిన ఫూలిష్ చాయిసెస్ ని బట్టి సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ అ పొజిషన్ టు యునో నాట్ లవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన గురించి సమస్త

గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. జెకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తున్నాడు. జెకర్యా గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా వారి ప్రొటెక్షన్ గా వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేటు దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదన్నా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే నా బిడ్డకు నా పాపకు నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి. కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకున్న రోగం నయమవుతుందా? ఏ తల్లైనా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. కానీ గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు, నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఆర్ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి, ఎనిమిదవ వచనం. ఎనిమిదవ వచనం జెకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలని ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడిని చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జెకర్యా గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి. మనం కనుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్. ఓన్లీ ఆప్తమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్. ఎవరిని ముట్టుకోనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్. నా బిడ్డ, నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదన్నా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా సరిగ్గా ప్రేమించకుండా గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి పెద్దవారయి పెళ్లిళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తారు. తల్లిదండ్రులకి పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రుల్లా మారిపోతా ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరు లేరు, నన్ను ఆదరించేవారెవరు లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరూ
లేరు. ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా

లేరు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. జెకర్యా చాప్టర్ 2 వర్స్ 10. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ యు, మీతో నేను ఉంటా. అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడే వచ్చి మనతో ఉంటే, దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనకింకేం కావాలి? మనకింకేం కావాలి? ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశాను, దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు, మాకింకేమొద్దు. We want to see people come to you. We want to see people added to your kingdom. నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్కు. దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా, ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నాను. అది ఏంటంటే, యేసయ్యను తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు. ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనం మోసుకొని వెళ్దాం. అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. ఐజాయా చాప్టర్ 49 వర్సెస్ 15 అండ్ 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో, దేవుడు అంటున్నాడు నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు మనతో టచ్లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరూ మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేను ఎవరికి గుర్తు రావట్లా, నేను ఎవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు, వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు, ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను చెక్కేసుకున్నా నిన్ను, అంటే అర్థం ఏంటంటే నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది. అదేంటంటే, అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యు ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ద డెవిల్ కెనాట్ స్నాచ్ యూ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో నుండి నిన్ను అపవాది లాక్కోలేడు, ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో నీవు నేను భద్రపరచబడి ఉన్నాం. దేవుడు అంటున్నాడు నా అరచేతిలో నేను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. మనుషులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా? నువ్వు సహాయం చేసిన వారు ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీకెవరు లేరా, నిలబడలేదా? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా, నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, కానీ అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రొకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా? మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలని గుర్తించు. దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు,
కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు. మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుందంటే ఆ ప్రేమలో ఒక మరి ఎడబాటు అనేది వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింప చేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ యేసయ్యను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే నీకు దేవుని ప్రేమ కావాలి. గెట్ అ హోల్డ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు నైట్. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధరానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింప చేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభువాటి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.

అలనాడు దూతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు, నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్తు దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ.

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మన హృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

ఇస్రాయేలీల ఇహకానాను యాత్రకు ఎన్నో అవరోధాలు, అలాగే పరమకానానుకు ప్రయాణించు మనకు ఎన్నో ఆటంకాలు. అయినా విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు ఈ విశ్వాసపు ప్రయాణములో వీగిపోగా సాగిపోదాం.

దేవుని చేత అప్పగించబడిన బాధ్యతలను విస్మరిస్తే, ఆయనిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడకుండా సోమరులుగా జీవిస్తే, ఆయన వచ్చి లెక్కడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం?

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నా నేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవసేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవసేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

ప్రజలు చేసిన పాపభారాన్ని మోయడం కన్నా శిలువ భారం ఎక్కువ కాదు మన ప్రభువుకు. ఇకనైనా మన పాపముల నొప్పుకొని క్రీస్తు యేసు శ్రమలలో పాలు పంచుకుని ఆయన భారాన్ని మనం మోయాలి. మనం చేసిన నేరానికా ప్రభువుకు శిక్ష?

దేవుని నామానికి స్తోత్రమండి. మరి దేవుడి మహాకృపను బట్టి మీరందరూ సంతోషంగా సౌఖ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈరోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుడి ప్రేరేపణ బట్టి మరి ఈ విధంగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నానండి. మరి సాక్ష్యం వీడియో చేయడానికి మరి ముందుగా ఒకసారి వీడియో తీసాము, కెమెరా ప్రాబ్లం వచ్చి అదంతా పోయింది. మరలా తీస్తున్నప్పుడు పవర్ అంతరాయం వల్ల అది జరగలేదు. ఇది మూడోసారి రికార్డింగ్ జరుగుతుందండి. మరి అంటే నాకు అర్థమైంది, ఈ సాక్ష్యం వల్ల ఎవరో ఒకరు ఆశీర్వదించబడతారు, అందుకు నేను ఆటంకాలు వచ్చాయని నేను నమ్ముతున్నాను. కనుక ప్రార్థనా పూర్వకంగా ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి 1990 అక్టోబర్ 7 నేను జన్మించడం జరిగిందండి. మరి తల్లి గర్భంలో నేను రూపింపబడక ముంపే నిన్ను ఎరిగి తిని అని దేవుడు వాగ్దాన నిమిత్తము దేవుడు నన్ను మరి నా తల్లి గర్భంలో రూపింప మునిగిపోయి నన్ను చూసి సేవకి పిలుచుకున్నారని నేను నమ్ముతున్నాను. మా తల్లిదండ్రులకి ఇద్దరు సంతానమండి. నేను చిన్నవాణ్ణి, నాకన్నా పెద్దగా మా అక్క ఉన్నారు. మరి మా అక్క కూడా వివాహం అయింది. మరి వారికి ఇద్దరు సంతానము. వారు హైదరాబాద్లో ఉంటారు. వారిద్దరు ఇరువురు భార్యాభర్తలిద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక దేవుడు వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించారు. మరి నేను చిన్నవాణ్ణి. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీధర్ అండి. మరి ఎలైజా హోలీ స్పిరిట్ అని యూట్యూబ్ ఛానల్ చూసారు కదా, ఎలైజాగా నా పేరు బాప్తిజం తీసుకున్నాక మారింది. ఎలైజా హోలీ స్పిరిట్ అని ఎలా వచ్చిందో కూడా మీకు నేను తర్వాత తెలియజేస్తాను. మరి నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మరి మా నాన్నగారు వచ్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయ్యారండి. మరి నా బాల్య దినంలో మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ కనుక కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. మరి నేను ఎల్కేజీ వచ్చి తణుకు గ్రామంలో చదువుకున్నాను. అప్పుడు మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవటం వల్ల నేను యూకేజీ నుంచి 7th వరకు నేను హైదరాబాద్లోనే చదువుకున్నానండి. దానివల్ల ఏమైందంటే నాకు తెలుగు సరిగ్గా రాదు. నేను అంటే చదవటము రాయటము తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఎక్కువ హిందీ బాగా వచ్చి నాకు చదవటము రాయటం కూడా హిందీ బాగా, తెలుగు ఎలాగైతే మాతృభాషలాగా మనం రాయగలుగుతూ చదవగలుగుతారో అలా హిందీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదవగలిగేవాడిని, రాయగలిగేవాడిని. మరి హైదరాబాద్లో పెరగడం వల్ల అన్ని మతాల పట్ల ఒక గౌరవము నాకు ఏర్పడింది. కొంతమంది నాకు ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. వారు ఉపవాసం చేసినప్పుడు ఏమీ మంచినీళ్ళు కూడా తాకకుండా నిష్ఠగా ఉపవాసం ఉండటము, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఆ మతం కొరకు కూడా కొన్ని విషయాలు తెలిసాయి అన్నమాట. అలాగ అన్ని మతాల పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండేది. మరి మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మరి మా తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు అని కూడా అనకూడదు, ఎందుకంటే వారు అన్ని దేవుళ్ళలో యేసు ప్రభు కూడా ఒక దేవుడు అని నమ్మేవారు. అలాగే తాయెత్తులు కట్టుకోవటము, లేకపోతే ఈ జాతకాలు చూపించుకోవటము, దిష్టి అని నమ్మటము, లేకపోతే వాస్తులు చూడటము, ఇవన్నీ నమ్మేవారు అన్నమాట. అన్ని ఆచారాలు చేసేవారు, అన్ని ఆచారాలు అన్నీ వారు పాటిస్తూ ఉండేవారు. మరి నేను యూకేజీ టు 7th హైదరాబాద్లో చదివేవాని అన్నాను కదండి. అప్పుడు నా బాల్య దినముల నుంచి చర్చికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళటం అంటే మా నాన్నగారు మార్కెట్కి తీసుకెళ్లేవారు ప్రతి సండే. ఆ మార్కెట్ ఎదురుగుండా ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండేది. అక్కడ క్యాండిల్స్ వెలిగించడము, కొంత డబ్బు ఒక ఆ పెట్టిలో వేయటము, మరలా బయటకు వచ్చేయటం. చర్చ్ అంటే అదే తెలుసు, వాక్యం వినటం ఏమీ లేదనమాట. అలాగే నా స్నేహితులతో కలిసి మేము గుడిలకి వెళ్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో. మరి గుడికి గంట కొడతారు తెలుసు కదా, పరిగెట్టుకుని వెళ్ళి గంట అందుకుని కొడితే ఏదో గొప్పగా సాధించామో నాకు అందిస్తుంది అన్న ఫీలింగ్. అలాగా ఇలాగా అటు గుళ్ళకి వెళ్ళటము, లేకపోతే చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుందంటే ఆ చుట్టూరు ప్రదక్షిణాలు చేయటము, ఇలాగే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే వారు ఉపవాసం ఉంటే వారు ఇలా అల్లాకి నమాజ్ చేయటం, అలా ప్రార్థన చేస్తున్నారని చెప్పటము. దాన్ని బట్టి నాకేంటంటే దేవుడు ఉన్నారని తెలుసు, అన్ని దేవుళ్ళు ఒకటే కదా అన్న భావనతో నేను ఉండేవానండి. కాకపోతే నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టమండి. మరి దేవుడు నన్ను సేవకి పిలిచారు కనుక అది నా మనసులో ముందే పెట్టారేమో నాకు తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టమండి. నేను 1st చదివే అప్పటి నుంచే కూడా నేను ప్రార్థన చేసేవాడిని, అంటే ప్రార్థనను కూడా అనకూడదని. మరి నాకు ఎలాగ తెలిసిందో కూడా తెలియదండి. అసలు చర్చ్ వాక్యము నేను ఎప్పుడు విన్నాను అంటే మరి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేవారు మా మమ్మీ వారు, అమ్మమ్మ వారింటికి. అక్కడ ఎప్పుడైనా చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని చిన్నప్పుడు, పిల్లలందరితో పాటు వెళ్తూ ఉండేవాడిని. మరి అది అక్కడ ఎప్పుడైనా వాక్యం వినటమో ప్రార్థన చేసుకోవాలని విన్నానేమో నాకు గుర్తులేదండి. కానీ నాకు బాగా గుర్తుంది ఏంటంటే 1st నుంచి కూడా నేను ప్రార్థన చేసేవాడిని, అంటే అది ప్రార్థన అంటారని కూడా అప్పుడు నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసుకోవాలి అని మాత్రం నాకు తెలిసింది. ఆ 1st అప్పుడు నేను రోజు ఏం ప్రార్థన చేసుకునేవాడినంటే, అంటే ఏదో పెద్ద ప్రార్థన కాదని చిన్న చిన్న ప్రార్థనలు, దేవుడా అనేవాడిని. నాకు యేసుప్రభువే దేవుడని అప్పుడు తెలియదు. దేవుడా హోంవర్క్ చేయలేదు, టీచర్ కొట్టకుండా చూడు, అలా అంటూ ఉండేవాడిని. ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు అనమాట, ఎగ్జామ్ పెట్టకుండా చూడు, ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ
నేను ప్రార్థన చేయడం మర్చిపోతే మరి మా అక్క కూడా చెప్పారు, నాకన్నా 2 సంవత్సరాలు పెద్దండి మా అక్క. నేను ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయటం మర్చిపోయాను, మర్చిపోతే స్కూల్కి బయలుదేరినప్పుడు అప్పుడు ట్రంక్ పెట్టిలో ఉండే, ఇప్పుడు బ్యాగ్స్ బదులు అప్పుడు వైట్ కలర్ బాక్స్ లాగా పెట్టిలు ఉండేవి, ఆ పెట్టి పట్టుకుని వెళ్తా ఉన్నప్పుడు అది మా అక్కకి ఇచ్చేసి నాది నువ్వు పట్టుకో అని ఇచ్చి, నాకు అప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే నేను ఏం నమ్మేవాడిని, దేవుడు అంటే ఆకాశంలో ఉంటారో అని నమ్మేవాడిని. అందుకే నేను రోడ్డు మీద మా అక్కకి అది ఇచ్చేసి ఇలా 2 చేతులు ఆకాశం వైపు చూస్తూ నేను చూస్తూ పెట్టి, దేవుడా ఈరోజు ఇంట్లో ప్రార్థన చేయడం మర్చిపోయాను, నాకు ఇది చేయి అది చేయి అని అక్కడే ఆ రోడ్డు మీదే ఇలా ప్రార్థన చేసేసేవాడిని అనమాట. అప్పుడు మా అక్క నన్ను తెగ తిట్టేది, ఏంట్రా నువ్వు రోడ్డు మీద ఇలా చేస్తావు, అందరూ చూడు నవ్వుతున్నారు అని మా ఇంటికి వచ్చి కూడా మా తల్లిదండ్రులు కంప్లైంట్ చేసేది. ఇలా ఉండేదన్నమాట నా బాల్య దినాల్లో ఆ భక్తి చేసేవాడిని. అలాగే నాకు టీవీలో ఎప్పుడైనా భక్త ప్రహ్లాదుడని ఇలా భక్తి సినిమాలు అది ఏ మతంకి సంబంధించిందైనా కూడా కదలకుండా కూర్చుని చూసేవాడిని, చాలా ఇష్టమయ్యేది. వారు కొన్ని సినిమాల్లో మరి దేవుడి కొరకు వారు కళ్ళు పీకిచ్చేయడం ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడల్లా దైవికమైనది ఏదైనా అది ఏ మతానికి సంబంధించిందైనా చాలా కాన్సన్ట్రేషన్గా చూసేవాడిని, ఇష్టంగా వినేవాడిని చిన్నప్పటి నుంచే. ఇలా ఉండేది, ఎప్పుడైనా కాషాయం దుస్తులు వేసుకున్నవారు కానీ సన్యాసులు కానీ ఇలాంటి వారు కనిపించినప్పుడు వాళ్ళని దీక్షగా చూస్తూ ఉండేవాడిని. అది నన్ను అట్రాక్ట్ చేసేది ఎందుకో నాకు తెలియదు, కానీ అది నాకు చాలా సంతోషంగా అనిపించేదండి. చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉండేది, అది నాకు తెలియదు ఎందుకో కూడా. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, అలా క్రమంగా పెరుగుతున్నప్పుడు నాకు నేను ఏం నమ్మేవానంటే దేవుడు ఆకాశంలో ఉంటారు, అలాగే దేవుడు అన్నిటిలో ఉంటారని నమ్మేవాడిని. అన్నిటిలో అంటే మరి పేస్ట్లో కూడా దేవుడు ఉంటాడు, లేకపోతే పుస్తకంలో దేవుడు ఉంటాడు. అందుకనే కింద డబ్బులు పడిపోతే కళ్ళకు అద్దుకునేవాడిని, పుస్తకం కింద పడిపోతే ఇలా కళ్ళకు అద్దుకునేవాడిని, ఇలా అన్ని ఆచారాల్లో లేకపోతే ఈ నమ్మకంతో నేను ఉన్నాను అనమాట అండి. అమ్మమ్మ గారి గృహానికి సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉండేవాళ్ళు అన్నాను కదా, అక్కడ చర్చికి అప్పుడప్పుడు వెళ్ళటం వల్ల మరి ఎప్పుడు నాటుకుందో తెలియదు కానీ యేసుప్రభు దేవుడు అని ఒకటి నాటుకుందండి నాకు. కనుక అప్పుడు యేసుప్రభు దేవుడు అన్న మనసులో ఉండేది, కానీ ఇవన్నీ కామన్గానే ఉండేవి. గుళ్ళకి వెళ్ళటము లేకపోతే పుణ్యక్షేత్రాలకి స్కూల్ వారు తీసుకెళ్తారు కదండి అందరినీ, అలాగే వాళ్ళతో వెళ్ళినప్పుడు గుడి చుట్టూరు కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణాలు చేస్తే పుణ్యం వస్తుందో, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తూ ఉండేవాడిని. కానీ నేను పెరిగే క్రమం కొద్దీ కూడా నాకు కొన్ని కొన్ని తగ్గుతూ వచ్చాయనమాట. నేను వయసులో పెరిగే కొద్దీ కూడా నేను ఇంచుమించు 6th క్లాస్ 7th క్లాస్ వచ్చే టైంకెల్లా నాకు యేసుప్రభువే దేవుడు అని నా హృదయంలో అనిపించేదండి. నాకు ఏమీ తెలియదు కానీ యేసుప్రభువే దేవుడు అని నాకు బలంగా లోపల నుంచి అనిపించేది. ఇలాగ మరి సమ్మర్ హాలిడేస్లో వాక్యం వినటము దాని ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం రీత్యా నేను పాలకోలు గ్రామము నా 8th క్లాస్ స్టడీస్కి పాలకోలు వచ్చేసామండి. నా పాలకోలులోనే 8th నుంచి నేను ఇంజనీరింగ్ చదివాను, ఇంజనీరింగ్ వరకు కూడా ఇంకా అక్కడ ఉండే నేను నా చదువు అంతా అక్కడి నుంచే సాగింది. పాలకోలు వచ్చే సమయానికి 8th క్లాస్ సమయానికి కొంచెం భక్తిలో కూడా ఎక్కువ నాకు పెరిగిపోయిందనమాట. ఎక్కువ లెంపలేసుకోవటము, నన్ను స్కూల్లో అందరూ నవ్వేవారు నన్ను చూసినట్టు, ఎందుకంటే నేను సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నాను, అక్కడ భోజనానికి ముందు కానీ లేకపోతే మధ్యాహ్నం ఫస్ట్ స్టార్టింగ్ ప్రార్థన చేయించేవారు. ప్రార్థన అయిపోయాక కూడా నేను లెంపలేసుకునేవాడి, ఒక 5 నిమిషాల వరకు అందరిది అయిపోయిన లెంపలేసుకుని కూర్చునేవాడిని. అందరూ చూసి నా ఫ్రెండ్స్ అందరూ నవ్వేవారు, ఏంట్రా వీడు అని నవ్వేవారు. నాకైనా నేనేం పట్టించుకునేవాడిని కాదు. కనుక మా ఇంట్లో కూడా మా మమ్మీ ఒకసారి నన్ను ఒక డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళారు, ఏంటంటే వీడు ఎక్కువగా లెంపలేసుకుంటున్నాడు, ఎక్కువసేపు దేవుడు అంటున్నాడు, కొంచెం చెప్పండి కౌన్సిలింగ్ ఇవ్వండి అని మా అమ్మగారు ఒకసారి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే అమ్మ మంచిదే భక్తిగా ఉండటం ఏం తప్పు కాదని మా మమ్మీకి ఆయన చెప్పారనుకోండి. కనుక ఇలా విపరీతంగా భక్తి ఎక్కువగా ఉండేదన్నమాట అండి. ఇలాంటి సమయంలో మరి అప్పటికి యేసుప్రభువే దేవుడు అని బలంగా హృదయంలో నాటుకుందన్నాను కదా, అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేవాడిని. నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని అండి, అందుకనే నాకు లూథరన్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చాలామంది లూథరన్స్లో భక్తులు ఇలాంటి విమర్శిస్తూ ఉంటారు, కాకపోతే నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని. ఆ లూథరన్లో మరి ఆ వాక్యం వినటం మెల్లమెల్లగా రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత హృదయంలో యేసుప్రభువుని నేను సొంత రక్షుడిగా అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఏమంటే నేను కామన్గానే ఉండేదండి, అలాగనే నేను మంచిగా ఉన్నానని కూడా చెప్పట్లేదు, కానీ సినిమాలు చూసేవాడిని. అప్పుడప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం ఉండేది. ఒకనొక సందర్భంలో నేను ఎలాంటి చిన్న చిన్న తీర్మానాలు తీసుకునేవాడిని భక్తిలో దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ. సినిమా హాల్కేమో ముందెళ్ళిపోతున్నాము, చర్చికేమో ఎప్పుడు లేట్గా వెళ్తున్నామేంటి ఇది కరెక్ట్ కాదని చెప్పి చర్చికి ముందే వెళ్ళాలి అనుకుని మా ఇంట్లో వాళ్ళు రాకముందే అందరికన్నా ముందే చర్చి 10 గంటలకైతే 9:50కల్లా చర్చిలో ఉండేవాడిని. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చర్చికి త్వరగానే వెళ్తాను, కనుక చర్చికి వెళ్ళేవాడిని. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం అప్పటికి మానలేదు, కానీ చర్చికి మాత్రం ఒక తీర్మానం తీసుకుని చర్చికి వెళ్ళేవాడిని. అలా మళ్ళీ కొన్ని నెలలు గడిచిన తర్వాత మరలా కూడా సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడకూడదు, సినిమాలు మానేయాలని ఒక తీర్మానం తీసుకున్నాను.
అండ్ టీవీలో చూసి ఉన్నాను, మళ్ళీ ఇది ఉంది టీవీలో చూసి ఉన్నప్పటికీ. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం మానేయాలని ఒక తీర్మానం తీసుకుని మానేసడం జరిగింది. ఇలా చిన్న చిన్న తీర్మానాలు, చిన్న చిన్న భక్తి, అప్పుడు డబ్బులకు అలకద్దుకోకూడదని ఇది మానేయటం, అలాగ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మెల్లమెల్లగా అనమాట భక్తులు ఎదగడం జరిగింది. మరి నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చిన ఆ సందర్భంలోనే నేను బాప్తిజం తీసుకుంటానని మా ఇంట్లో కూడా చెప్పాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అప్పుడే బాప్తిజం తీసుకోకూడదు, కొంచెం పెద్దోళ్ళు అయ్యాక బాప్తిజం తీసుకోవాలని మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అప్పుడు నేను ఏమో అయితే అప్పుడే బాప్తిజం తీసుకోకూడదేమో అనుకున్నాను అనమాట. అప్పటికే నేను యేసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా పాపాల కొరకు యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగాను. కానీ బాప్తిజం మాత్రం ఇంకా తీసుకోలేదు, వారు ఇంకా పెద్దోడయ్యాక తీసుకోవాలన్నారనమాట అండి. మరి ఈ క్రమంలో మరి మా బంధువులు ఒక ఆయన తాతయ్య గారు, వారు ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్ళేవారు, లేమెన్స్ ఇమాంజలికల్ ఫెలోషిప్. నన్ను నువ్వు యవనస్తుడిగా ఉన్నావు కదా, అక్కడ కొంచెం ఎవరైనా మీటింగ్స్ జరిగితే ఆ చర్చ్కి రానాయనా అని ఇన్వైట్ చేస్తే నేను ఆ చర్చ్కి కూడా వెళ్తూ ఉండేవానండి. కొన్ని వారాలు ఒక 2 వీక్స్ లూథరన్ చర్చ్కి, ఒక 2 వారాలు ఏమో ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఎక్కువగా పాప ఒప్పుకోలు, ఇలా పశ్చాత్తాపం, పరిశుద్ధంగా ఉండాలి, వీటి కొరకు చెప్పేవారు. కనుక నా యవ్వన జీవితాన్ని ఈ 2 చర్చెస్కి వెళ్ళటం వల్ల నాకు యవ్వన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకూడదు అని బలంగా నాటుకుంది నా హృదయంలో. అలా అని చెప్పి నేను ఫుల్గా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పట్లేదు. నాకు వచ్చే శోధనలు అప్పట్లో వచ్చేవి, ఆలోచనలు మంచిగా ఉండేవి కాదు. అప్పుడు ప్రార్థన చేసేవాని, ఏంటి ప్రభువా నేను ఇలా ఉండకూడదు, నేను మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాని. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి న్యూ ఇయర్కి మా అమ్మమ్మ వారి గృహంలో వెళ్ళాము. అక్కడ ఉన్నప్పుడు న్యూ ఇయర్కి ఒక చోట అందరూ యవనస్తులు అందరూ కలిసి డ్యాన్స్లు వేస్తున్నారు, మైక్ పెట్టుకుని ఆడావిడిగా అందరూ డ్యాన్స్లు వేస్తుంటే నేను కూడా వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఒక అతను సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతుంటే నా పక్కన నాతోటి సహోదరుడు ఏం చేశాడంటే అతను కూడా సిగరెట్ తీసుకుని ఇలా ఇలాగా తాగాడు. తాగితే నేనేం చేశానంటే నాకు కూడా ఇవ్వని నేను కూడా తీసుకుని ఇలా ఇలాగా 2 సార్లు తాగి వదిలేను అనమాట ఎలా ఉంటుందని. ఆ వదిలిన వెంటనే నాకు లోపల నుంచి ఏదో ఒక విపరీతమైనటువంటి మనస్సాక్షి నొచ్చుకోవడం అంటారు కదా, అలా వచ్చి నేను ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ లాంటిది వచ్చింది నాకు. అప్పుడు మా అమ్మగారు నవ్వు నాకు కనిపించింది. అప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదన్న లోపల నుంచి మనస్సాక్షి చెప్పడం అంటారు కదండి మన భాషలో, అప్పుడు అన్నీ తెలియదు నాకు. వెంటనే అతనికి ఇచ్చేసి అది నేను వెంటనే అక్కడి నుంచి నేను వచ్చేసాను. అదే నా జీవితంలో నేను సిగరెట్ తాగడం మొదటిసారి, అదే ఆఖరిసారి అండి. మరి దేవుడి కృపను బట్టి మరి యవన ప్రాయంలోంచి కొంచెం చర్చికి వెళ్ళటం, ఆ వాక్యాలు వినటం, పరిశుద్ధంగా ఉండాలి అని వినటం వల్ల నేను పాపంలో పడకుండా దేవుడు నన్ను కాపాడాడు. అందుకు బట్టి దేవుడికే నేను స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దేవుడి కృపను బట్టి నేనేమి ఆల్కహాల్ కానీ లేకపోతే బీర్ కానీ ఇంకా ఏది కూడా ఎప్పుడు కూడా దేవుడి కృపను బట్టి ముట్టుకోలేదు. దానికి దేవుడినే నేను స్తుతిస్తున్నాను. ఇలా యవన ప్రాయంలో నా జీవితం తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, చిన్న చిన్న తీర్మానాలు చేసుకుంటా నేను కొనసాగేవాడిని. ఇలా కొనసాగుతున్నప్పుడు నేను 10th క్లాస్లోనే నేను ప్రార్థన చేసేవాను ఏంటంటే, నాకు దేవుడిని చూడాలని ఉంది, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలని ప్రార్థన చేసేవాను. అప్పటికి కొన్ని వాక్యాలు వినటం, దేవుడిని ఎవరు చూడలేరు, దేవుని చూస్తే చనిపోతారు, ఇలాంటి వాక్యాలు వినటం వల్ల దేవుడా నువ్వు నాకు కనిపిస్తే నేను చనిపోయినా పర్లేదు, నువ్వు నాకు కనిపించు చాలు అని నేను తెలిసి తెలియని భక్తి, తెలిసి తెలియని ప్రార్థన చేసేవాను అండి. ఇలా క్రమంలో ఏమైందంటే, అప్పుడు మా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఏమన్నాడంటే, యెహోవా దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభుకి మనం ప్రార్థన చేయకూడదు, యెహోవా దేవుడు తండ్రే దేవుడు అన్నారు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట, నాకేం అర్థం కాలేదు. ఇదేంటి, నేను చేసే భక్తంతా కరెక్ట్ కాదా, ఈయనేంటి ఇలా అంటున్నాడు అని ఒక డౌట్ వచ్చిందండి. ఇదేంటి అంటే త్రిత్వము అనేది ఉంది అని నాకు అప్పుడు తెలిసింది. ఎవరు మరి దేవుడు అని ఒక సందేహం, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని. అప్పటికి నాకు పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలియదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు కనుక ఒక అవగాహన ఉందనమాట. కనుక ఏంటిది ఏంటిది త్రిత్వం కొరకు నాకు చాలా సందేహం వచ్చింది. ఎవరు దేవుడు మరి, ముగ్గురు ఉండటం ఏంటి, ఒకడే దేవుడు అంటారు కదా, ఈ డౌట్లన్నీ ఉన్నాయన్నమాట అండి. ఈ ఉన్న సమయంలో మా బంధువుల్ని, కొంతమంది తెలిసిన వాళ్ళని, లేకపోతే అందరిని అడిగేవాడిని, త్రిత్వం అంటే ఎవరు, ఎవరు దేవుడు అది ఇది అడుగుతూ ఉంటే వారు నన్ను నీకు అర్థం కాదనేవారు, చెప్పేవారు కాదు అర్థం కాదనేవారు, పిచ్చ ప్రశ్నలు వేయొద్దనేవారు, ఇలా రకరకాలుగా చెప్పేవారు, కానీ ఎవరో జవాబు ఇచ్చేవారు కాదు. నాకు డౌట్ అలాగే ఉంది, ఏంటి ఏంటి ఏంటి అనుకున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, మరి మా బంధువులు, వారు ఇండిపెండెంట్ సహవాసం, వారు 7th డే నుంచి రక్షించబడి తర్వాత ఇండిపెండెంట్ సహవాసంలో ఉన్న మా బంధువులు, వారు ఏంటంటే ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటే ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. అక్కడ ఒక 12 మంది వరకు ఉండి వారు పరిశుద్ధాత్మ వరాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ వరాలంటే ఏంటో కూడా నాకు తెలియదు అండి. అది 2007 అప్పుడు వారందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఏంటిది వరాలు అంటున్నారు ఏంటో నాకు తెలియదు. అప్పుడు నేను కూడా ఒక ప్రార్థన చేశాను, ఏంటంటే దేవుడా యేసయ్య వరాలు అంటున్నారు, ఆ వరాలు ఏంటో నాకు తెలియదు కానీ నాకు కూడా ఇవ్వవా అని ప్రార్థన చేశాను. అక్కడ
చెప్పాను కదా, చాలా మంది ప్రార్థన చేసుకుంటున్నారు కానీ ఆల్ నైట్ ప్రేజులు నా ఒక్కడికే ఆ రోజు పరిశుద్ధాత్మ వరం వచ్చిందండి. అన్య భాషల వరము నాకు ఆ రోజు వచ్చింది. మరి నేను చెప్పాను అప్పటికి నేను బాప్తిజం తీసుకోలేదు కానీ యేసుప్రభుని సొంతరక్షకుడిగా అంగీకరించి ఉన్నాను. మరి కొర్నేలి మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ వరము వచ్చిన తర్వాత అతను బాప్తిజం పొందాడో అదే రీతిగా నాకు కూడా జరిగిందండి. కానీ అప్పుడు నేను అన్ని భాషల్లో మాట్లాడాను, అప్పుడు నాకు అది ఏంటో కూడా తెలియదు. అప్పటికి నేను బైబిల్లో చిన్న చిన్నగా చదువుతున్నాను, అప్పుడే స్టార్టింగ్ చేశాను సామెతలు చదవటం, సువార్తలు చదవటం, అలాగ చిన్న చిన్నగా ఉన్నానమాట. అసలు వరాలు ఉన్నాయి, అసలు పరిశుద్ధాత్ముడు అని వరాలు ఇవేమీ నాకు తెలియదు అనమాట. ఆ టైంలో నాకు భయం వేసింది, ఇదేదో కొరతగా ఉంది, నేను ఏంటిది, నాకు ఏం అర్థం కావట్లేదు అని చాలా భయం వేసిందండి. చాలా భయం వేసిన తర్వాత మరి నేను వారు నీకు దేవుడు మంచి వరం ఇచ్చారని చెప్పారు, సంతోషించాను. తర్వాత మరి ఇంటికి వచ్చేసాము. మరి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదేంటో అర్థం కావట్లేదని కొంతమంది సహోదరుల్ని, నాకు తెలిసిన వారిని, నాకన్నా పెద్దవారిని అడుగుతూ ఉండేవాని. వారు కొంతమంది ఏమన్నారంటే ఇదేం కాదు నాన్న, నువ్వు చాలాసేపు స్తుతులు చెల్లించడం వల్ల నీ నాలుక తడబడి నీకేదో నత్తి నత్తిగా వచ్చి ఉంటుంది, అలాంటివి ఏమీ లేవు నాయన అన్నారు. ఓహో అవునా అని నాకు ఇంకా ఏంటి మరి ఆ రోజు నేను అనుభవించింది ఏంటి అని ఉందన్నమాట అండి. అలాగే ఏమైందంటే నేను చర్చికి వెళ్ళేవని అన్నాను కదా, లూథరన్ చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభువా ఈ ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఈ డౌట్ క్లారిఫై చేయవని వెళ్తే ఆ రోజు పాస్టర్ గారు అలాది ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏమన్నారంటే ఆ రోజు అన్ని భాషల గురించి ఆయన ఏమన్నారంటే ఒక సంఘంలో అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఒక కొత్త వ్యక్తి వెళ్ళి అతనికి ఇష్టం వచ్చినట్టు కోడి అరిసినట్టు రకరకాలుగా అరుపులు అరిశాడు. అప్పుడు పాస్టర్ గారు ఇతను కొత్త భాష వచ్చిందన్నారు అని ఆయన కూడా ఏమీ లేవు అన్నట్టు వాక్యం చెప్పారు. కానీ నాకు లోపల నుంచి ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఏదో ఉంది, ఇది కాదు కాదు అని ఉన్నప్పటికీ కూడా నా సందేహము తీరలేదండి. అప్పుడు సందేహం తీరలేదు, నేను అప్పుడు ఈ అన్ని భాషల కొరకు వదిలేశాను, ఇంకా ఆలోచించడం వదిలేశాను. ఇంకా వరం కూడా నేనేమి అన్ని భాషలు అప్పటి నుంచి మాట్లాడటం లేదనమాట. వదిలేసిన తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకున్నానో నాకు ఒక లోపల నుంచి ఒక కన్విక్షన్ అంటారు కదా వచ్చింది, ఏంటంటే యేసు ప్రభు దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఒక్కలే, వారు వేరు కాదు అని ఒక కన్విక్షన్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఈ లోపల ఉన్నటువంటి డౌట్ పోయింది. కానీ అయినప్పటికీ కూడా బిబ్లికల్గా నేను డౌట్ క్లారిఫై చేసుకోవాలి, బైబిల్ ఏముంది, ఎలాగా మనం ఇది నమ్మాలి వాక్యానుసారంగా అడుగుతూ ఉండేవాడిని ఆయన. కానీ నాకు జవాబు రాలేదు. ఇలా ఉంటున్న సమయంలో మరి నాకు అమ్మమ్మ గారు అవుతారు మా బంధువులు శిరోమణి గారు, ఆవిడని వెళ్ళి అడిగాను ఇలా డౌట్స్ కొన్ని. అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే నేను చెప్పనన్నారు, ఆవిడ నువ్వే బైబిల్ చదివి తెలుసుకో అన్నారు. అప్పుడు నాకు అది అసలు నచ్చలేదండి. నేను మనసులో అనుకున్నాను ఈవిడికి తెలుసు కదా అన్నీ, ఈవిడ ఎప్పుడు బైబిల్ బోలిసార్లు చదివారు కదా, ఇది నాకు చెప్పేవచ్చు కదా, ఇంత పెద్ద బైబిల్ ఉంది, అవి నేను ఎప్పుడు పూర్తిగా చదవాలి, ఈ డౌట్ నాకు ఎప్పుడు క్లారిఫై అవ్వాలి అని మనసులో అనుకుని అప్పుడు నాకు ఆవిడ చెప్పిన జవాబు నచ్చలేదు. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నానండి, అందును బట్టి దేవుని కూడా స్తుతిస్తున్నాను. అప్పుడు చాలా నేను బాధపడ్డాను, ఏంటి ఈవిడ ఇలా చెప్తున్నారు అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బైబిల్ చదవటం ప్రారంభించి నా డౌట్స్ కొరకు క్లారిఫై చేసుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సువార్తలు కానీ చిన్న చిన్నగా బైబిల్ చదవటం ప్రారంభించాను అనమాట. అది మా ఇంటి పక్కన పాలరాజ్ అంకుల్ అని ఒక అంకుల్ ఉండేవారు, ఆయన కాలేజీలో లెక్చరర్గా చేస్తూ అలాగే పాస్టర్ గారిగా కూడా ఉన్నారనమాట. ఆయన అడిగి కొన్ని కొన్ని డౌట్లు నేను క్లారిఫై చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చిన్న చిన్నగా భక్తిలో ఎదుగుతున్న విధానాల్లో కొంచెం ఏకాంతంగా ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి మా తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్తే నేను ఒక్కనే ఉన్నాను, ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను ఇప్పటికీ తెలియదు. మోక నుంచి ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్దిసేపు కనిపెట్టడం అంటారు కదా, అప్పుడు ఏం తెలియదు, ప్రార్థన అయిపోయాక అలా మోకరించి నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. అప్పుడు నేను ఎప్పుడో 10th class ప్రార్థన చేస్తానన్నాను, మీకు గుర్తుంది కదా, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలి అని. ఎప్పుడైతే నేను అలా మోకరించి కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత అలాగ నేను కనిపెడుతున్నాను, నేను దేవుని దర్శనం పొందానంటే యేసు ప్రభు నా రూమ్లోకి అలా వచ్చారు, అది నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే అప్పుడు నేను నిద్రపోలేదు, నేను ప్రార్థనలో ఉన్నాను, అది నిజంగా జరిగింది. ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఆయన నా రూమ్లోకి వచ్చారో మొత్తం వెలుగండి, ఎంత వెలుగంటే నా కనుచూపు మేర ఎంత కనిపిస్తుందో ఇప్పుడు లైటింగ్ నా మీద పడుతుంది కదా, ఈ వెలుగు కాదు, చాలా వైట్గా ఉంది, కోటి రెట్లు ఎక్కువ అనమాట. అది అసలు చాలా అద్భుతం, ఆ దృశ్యాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. మొత్తం నా కనుచూపు మేరంతా లైటే, ఎవరి మొహం ఆఖరికి ఒక వెంట్రుక కూడా ఒక చెయ్యి కూడా ఏమి కనిపించట్లేదు, కానీ నా ఎదురుగుండా ఒక వ్యక్తి ఆకారంలో ఉన్నారు అని మాత్రం నాకు తెలుస్తుంది. ఏమి కనిపించట్లే, మొత్తం వెలుగే, మొహం కాదు కదా, కళ్ళు కాదు కదా, జుట్టు కాదు కదా, ఏమి కనిపించట్లేదు, కానీ ఒక మనిషి ఆకారంలో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని ఆ ప్రజెన్స్ మాత్రం తెలుస్తుంది, కానీ మొత్తం వెలుగే. ఎప్పుడైతే ఆయన మెల్లమెల్లగా నడుచుకుంటూ నా ఎదరికి వస్తున్నారో, ఒక్కొక్కడికి వేస్తున్నారో, నా నేనేమైందంటే అప్పుడు శక్తి ఆ వెలుగుకి తట్టుకోలేక నేను కింద పడిపోయానండి. ఆ మోకరించున్నప్పుడు కింద పడిపోయి నా తల ఎవరో బలవంత పెట్టి నొక్కితే ఎలా ఉంటుంది, ఇలా నొక్కుపోయాను కిందకి.
ఇలా నొక్కుపోయిన తర్వాత ఏమైందంటే నా కన్ను గుడ్డు ఇళ్ళల్లో ఊగుతుంది, ఇళ్ళల్లో కొట్టించుకుంటుంది, రెండు కళ్ళు ఇళ్ళ కొట్టించుకుంటుంది, చిన్న మెదడు అంటారు కదా, నా బ్రెయిన్ కూడా లోపల ఇళ్ళ ఊగిపోతుంది, వైబ్రేట్ అయిపోతుంది, ఇళ్ళ కొట్టించుకుంటుంది, కళ్ళు కొట్టించుకుంటున్నాయి, బ్రెయిన్ కొట్టించుకుంటుంది, నేను తట్టుకోలేకపోతాను ఆ శక్తిని. నాకు అర్థమైంది ఏంటంటే కాసేపటికి నా రెండు కళ్ళు గుడ్లు నా బ్రెయిన్ పేలిపోద్ది అనిపించింది. అంటే ఆయన నా దగ్గరికి వస్తుంటే నేను ఏమన్నానంటే ప్రభువా దయచేసి నా దగ్గరికి రావద్దు, నేను చచ్చిపోతాను, ప్లీజ్ రావద్దు అన్నానండి. అక్కడతో ఆగిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. చాలాసేపటి తర్వాత నేను తేరుకుని లెగిశాను. లెగిసిన తర్వాత నేను క్షమాపణ అడిగాను. ఏంటంటే నాకు అప్పుడెప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే నేను 10th క్లాస్లో ఒక ప్రార్థన చేశాను, దేవుడు నాకు కనిపించాలి, కనిపిస్తే నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్న నేను, దేవుడా ప్రవ్వా ప్రవ్వా నా దగ్గరికి రావద్దు అన్నానండి. కానీ ఆ దర్శనాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అందుకనే నేను 100 కి 1 శాతం నమ్ముతాను యేసుప్రభు రియల్, యేసుప్రభు నిజంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక అప్పటికే నేను యేసుప్రభువే నా పాపాల కొరకు సిలువలో రక్తం కార్చారు అని తెలుసుకున్నాను. కనుక నేను యేసుప్రభు నిజము అని నమ్మేవాడిని. కానీ అది చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నానండి. కనుక ఆ దర్శనం నా జీవితాన్ని చాలా మార్చిందండి. దేవుడి యొక్క శక్తి ఎంత శక్తో నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే మరి నేను అప్పుడప్పుడు టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు చూసినప్పుడల్లా ఎందుకో ఏదో ఒక రోజు దేవుడు నిన్ను అలా వాడుకుంటాడు అనిపించేది మనసులో లోపల నుంచి. కానీ అది నాకు అప్పటికీ ఏం తెలియదు. ఈ తెలియని క్రమంలో ఏమైందంటే నాకు కొన్ని కళలు కూడా వస్తూ ఉండేవండి. ఆ కళల్లో ఎలా అంటే ఒకనొక రోజు రెండో రాకడ కొరకు కళలు వస్తూ ఉండేవి, బోర శబ్దం ఊదునట్టు, ఆకాశం అంతా ఇలాగ అన్ని కొంతమంది ఆత్మలు ఇలా లెగిసి వెళ్ళిపోతున్నట్టు, ఇలా రెండో రాకడ గురించి కళలు వస్తూ ఉండేవి. ఒకరోజు ఒక కళలో ఏమైందంటే నేను నుంచుని ఉన్నాను, బయటకు వచ్చిన వెంటనే ఎవరో నన్ను పిలుస్తున్నారు. అప్పుడు నా పేరు మురళీధర్ అండి. ఆ పేరు పెట్టి మురళీధర్ మురళీధర్ అని పిలుస్తున్నారు. నేను ఇలా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా అంకుల్ అని చెప్పాను కదా, ఆయన ఇంకొక తాతయ్య గారు కనిపిస్తే వారు పిలుస్తున్నారేమో అని వారి దగ్గరికి వెళ్ళేసరికి వారు కాదు, ఎక్కడి నుంచి శబ్దం వస్తుందని చూసేసరికి ఆకాశం మబ్బు నుంచి వస్తుంది శబ్దం. అలా పైకి చూసేసరికి ఒక తెల్లని వెలుగు నా మీద పడిందండి. నేను అలా కింద పడిపోయాను కళ్ళు. ఇది కళ నిజం కాదు, కళ్ళలో జరిగింది ఇది. ఇలాంటి దర్శనాలు వస్తూ ఉండేవి. రెండో రాకడ వస్తూ ఉండేది, రెండో రాకడలో ఆకాశం వైపు చూస్తూ ఉండేవన్నీ దేవుడికి నేను కళ్ళలో చెప్పేవాడిని. ప్రభువా నీ పనే చేస్తాను, నీ సేవ చేస్తాను, నీ సేవ చేస్తాను అనేవాడిని, కళ్ళలో అనేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఒక కళ వచ్చింది ఏంటంటే ఒక చోట జరుగుతుంటే అందరు కింద పడిపోతున్నారంట. ఒక పాస్టర్ గారు ఆయిల్ తీసి ప్రార్థన చేస్తుంటే అందరు కింద పడిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, ఏంటి ఇలాగా పడిపోతున్నారంటే, లేదు అది అభిషేకిస్తున్నారు వాళ్ళని అంటే, అలాగ అయితే నేను కూడా వెళ్తానని కళ్ళలో వెళ్తే ఆ పాస్టర్ గారు నాకు కూడా ఆయిల్ తీసి నన్ను ఎత్తి మీద వేశారు, నేను కింద పడిపోయాను. ఇది కళ అనమాట. ఇలాంటి కళ్ళు వచ్చేవి. అప్పటి వరకు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి కళలు ఎందుకు వస్తున్నాయి, ఇలాగ దేవుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఇవేమీ నాకు అర్థమయ్యే కాదండి. అలా నాకు తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, ఎక్కడైనా మీటింగ్లు జరిగితే అక్కడికి వెళ్ళటం, వాక్యం వినటము, వాక్యంలో ఎదగటము, ఇలాంటి క్రమంలో నడుస్తూ ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అయిపోయింది. ఆ హాలిడేస్ ఇస్తారు కదా, ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి దీనికి హాలిడేస్కి బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ ఈ సమయంలో ఏమైందంటే నాకు భయంకరంగా సిక్నెస్ వచ్చిందండి. నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక 10 రోజుల వరకు ఒక హాస్పిటల్కి వెళ్తే అది టైఫాయిడ్ అని తెలియలేదు. ఆ మందులు వాడటం, అవి రాంగ్ మెడిసిన్ అయ్యింది. రాంగ్ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఫిట్స్ కింద వచ్చేసాయి. నాకు ఫిట్స్ కింద వచ్చేస్తే చనిపోయేలా అయిపోయాను ఆ రోజు. కానీ దేవుడి దయవల్ల అప్పుడు బాగానే మరలా రికవర్ అయ్యాను. తర్వాత రోజు ఏమైందంటే అది వెంటనే తర్వాత రోజు నాకు ఊపిరి రాలేదు, అస్సలు బ్రీత్ అయి అందట్లే. అప్పటికే ఇంచుమించు ఒక 15 రోజుల నుంచి వామిటింగ్స్ అయిపోయి చాలా నీరసం అయిపోయి బాడీలో ఉన్న శక్తి అంతా అయిపోయింది. ఊపిరి అస్సలు ఆడట్లేదు, ఊపిరి అస్సలు ఆడట్లేదు. మరి చిన్నప్పటి నుంచి నాకు కొంచెము ఈ కోల్డ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. దానివల్ల అప్పుడు ఇంకా ఆ సమస్య పెద్దగా అయిపోవటము, ఊపిరి ఆడలేదు, చాలా భయం వేసిన తర్వాత ఆ రోజు ఆదివారం అప్పుడు మా తల్లిదండ్రులు ఎవరో ఆటోని పిలిచి ఆటోలో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎందుకో నేను చచ్చిపోతాను అనిపించింది. ఆ రోజు మాత్రం అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ఎందుకు అనుకున్నానో తెలియదు కానీ నేను అలా ఆటోలో వెళ్తుంటే నాకు నా జీవితం గుర్తొచ్చింది అంటే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే నేను దేవుడి కొరకు ఏమీ చేయలేదు. అప్పటికి నేను బాప్తిసం తీసుకోలేదు కానీ యేసుప్రభుని సొంతరక్షుడికి అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడితో సహవాసం చేస్తూ కొన్ని కొన్ని తీర్మానాలు తీసుకుంటున్న రోజులు అవి. అప్పుడు నేను చనిపోతే నేను పరలోకం వెళ్తానని నమ్మానండి, అప్పుడు నమ్మాను. కానీ నేను ఏమనుకున్నానంటే దేవుడి కొరకు నేను ఏమీ చేయలేదే, నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి ఉపయోగము అని నాకు మనసులో అనిపించింది. ఆ వెళ్తున్న ఆటోలో వెళ్తున్నప్పుడే నేను మనసులో అనుకున్నాను ఏంటంటే, ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక నుంచి నీ పనే చేస్తానన్నాను. ఎందుకంటే అది చాలా అండి, ఒక 15 రోజుల వరకు వామిటింగ్స్ అయిపోయి చాలా సిక్ అయిపోయాను, చాలా నీరసించిపోయి లెగిస్టానికి కూడా ఓపిక లేని సందర్భం అది.
ఇంకా ఆ ముందు రోజే ఫిట్స్ వచ్చాయి, తర్వాత రోజు ఊపిరి ఆడలేదు, అస్సలు ఊపిరి ఏం అందలేదు. ఈ సమయంలో అందరూ భయపడి టెన్షన్ టెన్షన్గా హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అప్పుడు నేను, ప్రభా నేను నీ కొరకు ఏమీ చేయలేదు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక్కడి నుంచి నీ పనే చేస్తాను అని నా మనసులో అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను కూడా తెలియదండి. ఇలా అయిన తర్వాత నన్ను ఐసీయూలో పెట్టారు. 5 రోజులు ఐసీయూలో ఉన్నానండి. 5 డేస్ ఐసీయూ తర్వాత మరలా జనరల్ వార్డ్ అదే రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్లో మరలా ఇంకొక 10 డేస్ ఉన్నట్టున్నాను. ఒక 15 డేస్ అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను, అంతగా సిక్నెస్ రావటం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్, ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. ఈ తీర్మానాన్ని నేను మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయానంటే దేవుడికి మనం సమర్పించుకోవడం కాదు, దేవుడే మనల్ని సేవకు పిలవాలి కదా అనే ఒక డౌట్ ఉండేది. దాన్ని బట్టి నేను ఇంక ఇది మర్చిపోయాను. ఎవరికి చెప్పలేదండి, ఇది నాకు దేవుడికి మాత్రమే తెలుసు, మా ఇంట్లో కూడా చెప్పలేదు. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయినా, అది నేను చేసిన అత్యంత పెద్ద తప్పు అని ఇప్పటికీ కూడా నేను బాధపడుతూ ఉంటాను. నేను ఇంజనీరింగ్కి జాయిన్ అయిపోయాను ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని విడిచిపెట్టి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో మా కుటుంబంలో అప్పటి వరకు కొన్ని కొన్ని అప్పులు ఉండేవండి, కానీ అంత కాదనమాట. కానీ ఎప్పుడైతే ఇలా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే వడ్డీకి డబ్బులు తేవడం, వాళ్ళకి కట్టడానికి వీళ్ళకి వడ్డీ ఇవ్వడం, అలా విపరీతమైన అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో శాంతి ఉండేది కాదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ అనమాట, చాలా ప్రాబ్లమ్స్. దానివల్ల నేను స్టడీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. అసలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో భయంకరమైన దెబ్బ అనమాట. ఇంటికి వస్తే నాకు మెంటల్ అనమాట, మెంటల్ వచ్చేసేది, అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. మా తల్లిదండ్రులు వెళ్ళిపోయేవారు ఇంట్లోంచి, అప్పుల వాళ్ళు అందరూ వచ్చేప్పుడు నేనే ఉండేవాడిని. అప్పుడు మా అక్క హాస్టల్లో చదువుకుంటూ ఉండేది, వారు వచ్చి నన్ను అడిగేవారు. నేను నాకు బాగుత్తు, ఒకసారి ఎగ్జామ్ ఉందంటే బుక్ తీసి చదువుతున్నాను చాలా ఇంట్రెస్ట్గా, ఎలా అయినా మార్క్స్ కొట్టాలని బుక్ తీసి చదువుతుంటే ఒక అతను వచ్చి ఇలా అప్పు కోసం వచ్చి ఒక అరగంట కూర్చుని ఉన్నాడు. అతను ఇలా చెప్పేసరికి నాకు మెంటల్ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఆ బుక్ తీసి పడేసి అలా కూర్చొని అలా ఆలోచిస్తూ ఉండేవని ఏంటి ఏమవుతుందని. దానివల్ల ఏంటంటే నా స్టడీస్ కూడా అప్పుడు దెబ్బతిన్నాయి అనమాట అండి. ఇలా ఈ టైంలో చాలా విపరీతమైనటువంటి ఈ స్ట్రగుల్స్లో డిప్రెషన్లోకి కూడా నేను వెళ్ళాను. భయంకరమైన డిప్రెషన్స్, అసలు ఇంటికి జీవితం చచ్చిపోతే బాగుండు అనిపించేది, లేకపోతే నక్సలిజంలోకి వెళ్ళిపోతే బాగున్ను, వీళ్ళందరూ ఎవడు మంచిగా లేడు, ఇలాంటి విపరీతమైనటువంటి మనస్తత్వము ఇలా వచ్చిందనమాట. ఇలాంటి సందర్భంలో ఏమైందంటే మరలా అలాగే ప్రార్థనలకు వెళ్ళటం, దేవుణ్ణి అడగటము, సహాయం చేయ ప్రభువా అని అడగటము. ఇంకోటి ఏంటంటే అప్పటికి మా తల్లిదండ్రులు అంతగా భక్తిగా ఉండేవారు కాదు, మరి వారు కూడా దేవుడికి దగ్గర అవ్వటం కొరకేమో మరి ఈ శోధనలో నాకు తెలియదు, కానండి ఇలా జరిగాయి అనమాట. ఇలా జరిగిన సందర్భంలో డిప్రెషన్ ఇలాంటి స్టేట్లో నేను ఉన్నాను. ఇలా ఉంటున్నప్పుడే మరి నేను బాప్తిజం కూడా తీసుకున్నాను, ప్రార్థన చేసుకుని బాప్తిజం తీసుకున్నాను. 2009 అక్టోబర్ 18 నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే నాకు మరలా ముందు సిక్నెస్ వచ్చిందన్నాను కదా, మరలా కొంచెం నీరసం అయిపోయింది, సిక్నెస్ మరలా వచ్చిందండి. వచ్చినప్పుడు ఏమైందంటే మా బంధువులు డేవిడ్ రాజ్ గారు, మరి మీకు Mark 317 మెసేజ్లు వస్తున్నాయి కదండి, ఆయన అప్పుడు కొంచెం క్రొత్తగా సేవ ప్రారంభించారు. వారు ఇండిపెండెంట్గా సేవ ప్రారంభించినటువంటి దినాలు అవి. ఆ తొలి దినాల్లో వారింటికి మా మమ్మీ ఏం తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంట్లో వారు పాస్టర్ గారని వారింటికి తీసుకెళ్ళి నన్ను విడిచిపెట్టేసి మీరు ప్రార్థన చేయండి మా అబ్బాయికి ఏదో అయిపోతుందని వారు చాలా భయపడిపోయి వారింటికి తీసుకొచ్చి నన్ను దిగబెడితే వారు ప్రార్థన చేశారు నా కొరకు. మరి వారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. తర్వాత వారు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనులకి డేవిడ్ గారికి ఏమనిపించిందంటే, దేవుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయిని అభిషేకించండి సేవ కొరకు అని దేవుడి రాజు గారికి దేవుడు చెప్పారు. అలాగే పాస్టర్ అమ్మగారు మరి వారి వైఫ్కి కూడా దేవుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయిని సేవకు అభిషేకించండి అని దేవుడు చెప్పారు. ఏదో చేతబడి శక్తుల ద్వారా ఇలాగ ప్రభావితం అయ్యింది, ఇలాగ నీరసం వచ్చింది అని చెప్పడము, దాన్ని బట్టి వారు ఎంతో ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అప్పుడు ఏమైందంటే అండి, వారికి దేవుడు చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి వారు సతీమణికి చెప్పినప్పుడు నాకు కూడా దేవుడు చెప్పాడండి అని అనటము, అయితే ఖచ్చితంగా ఇతను అభిషేకించాలి అని వారు అనుకున్నారు. అప్పుడు మా తల్లిదండ్రులకి అంత అప్పటికి ఏమీ అంత తెలీదు, ఏదో అభిషేకం అంటే వారు కూడా సేవకు రావాలి అది కూడా తెలీదు. దేవుడు ఇలా అభిషేకించమంటున్నారు, మీ అబ్బాయిని అభిషేకిస్తామని మా తల్లికి చెప్పడము, ఆవిడ కూడా సరే అనటము, నాకు కూడా చెప్పారండి. కానీ నేను వారికి చెప్పలేదు. ఏం చెప్పలేదంటే నేను సేవకు సమర్పించుకున్నానని అప్పుడు కూడా వారికి చెప్పలేదు, నేను ఎవ్వరికి చెప్పలేదు, నాకు దేవుడికి మాత్రమే తెలుసు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఓకే నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కదా, అందుకనే దేవుడు నన్ను అభిషేకించమంటున్నారేమో అనుకున్నాను. అది నేను 2009 బాప్తిజం తీసుకున్నాను కదా, 2010 మార్చి నెలలో మరి నన్ను అభిషేకించారు సేవకి. అక్కడ ఒక పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, కాళీపట్నం అనే గ్రామంలో పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఒక 20-25 సేవకులు కలిసి మరి నూనె పోసి నన్ను సేవ కొరకు అభిషేకించారండి.
అభిషేకించినప్పుడు అప్పుడు వెంటనే అభిషేకం అయిపోయినంటే అక్కడ ఆ సంఘంలో ఒక ఆవిడ అడిగారు ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడి నుంచి సేవ చేస్తాడా అని అడిగారు. మరి అప్పుడు మరి పాస్టర్ గారు డేవిడ్ గారు అప్పుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయి చదువుకుంటున్నాడమ్మా, చదువుకుంటాడు ఇంకా అప్పుడే సేవ చేయడం అన్నారు. అప్పుడు నేను కూడా అక్కడి నుంచి వచ్చేసాను, మళ్ళీ కాలేజీకి వెళ్ళటం ఇదంతా మామూలే. కానీ నా జీవితం మారిందండి. ఏంటంటే ఎప్పుడైతే అభిషేకం పొందానో అభిషేకం వల్ల నాకు ఉన్నటువంటి బలహీనత పోయింది, నాకు మళ్ళా ఆరోగ్యం రీస్టోర్ అయింది, ఏ బలహీనత రాలేదు, చాలా ఆరోగ్యంగా ఉండేవన్నీ. అంతేకాకుండా బైబిల్ చదువుతుంటే ఇంకా బాగా అర్థమయ్యేది. ఒకనొక సందర్భాలు ఇదివరకు 10 సార్లు చదివిన అర్థం అవ్వండి, ఒకసారి చదివితే అర్థమయ్యేది. నేను చాలా పిరికివాన్నండి, ఇప్పుడు మీ ముందు మైక్లో లేకపోతే మీటింగ్స్లో మాట్లాడుతున్నానేమో కానీ నేను చాలా పిరికివాన్ని. స్టేజ్ ఫియర్ భయంకరంగా ఉండేది. ఒక 10 మంది ఉంటే కాలు వణికిపోయి కళ్ళు మూసుకునేవాడిని, చూసి మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడైతే నేను అభిషేకం పొందానో అందరి ముందు మాట్లాడే ధైర్యం నాకు వచ్చింది. చాలా బాగుంది. కానీ ఇదంతా నాకు తెలియదు, అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడు ఏం తెలియదు. ఇలా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను రూమ్లో కూడా ఉండడం జరిగింది. 3rd ఇయర్ వచ్చేసరికి రూమ్లో ఉండేవాడిని. అప్పుడు కూడా ఉదయాన్నే లేచి 4 గంటలకు బైబిల్ చదివేవాడిని. బైబిల్ చదువుతున్న మా ఫ్రెండ్స్ అందరూ చూసి నువ్వు పాస్టర్ అవుతావనేవారు. వాళ్ళు హిందువులేగా నేను పాస్టర్ అవుతావనేవారు. నేను పాస్టర్ అవ్వరా బాబు, అది పాస్టర్ అవ్వాలంటే అది వేరే విషయం, చాలా గొప్ప వాళ్ళు అవ్వాలి, ఆ దేవుడు పిలవాలి అని వారికి చెప్తా ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సందర్భంలో మరి బోయినర్గస్ టీమ్ యవనస్తుల కూడిక, మరి మా సహోదరులు వారి సేవలో ఉన్నవారు, వారి బోయినర్గస్ టీం ఉంది కదని మీకు తెలుసు, అందులో యూత్ మీటింగ్స్ పెడతా ఉండేవారు, నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. మరి సిస్టర్ దీపిక గారు, మరి నాకు బంధువులు అక్క అవుతారు, ఆవిడ ఫోన్ చేసి పిలిచేవారు యూత్ మీటింగ్ రా, యూత్ మీటింగ్ రా అని. అప్పుడు నేను యూత్ మీటింగ్కి అక్కడి నుంచి వెళ్తూ ఉండేవాడిని, రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. ఆ యూత్ మీటింగ్లో అప్పుడు దీపిక గారు, తర్వాత కిషోర్ అబ్రహాం గారు, మీకు తెలుసు కదండి కిషోర్ అబ్రహాం గారు, ఆయన ద్వారా మరి Mark 317 అని యూట్యూబ్ ఛానల్ ఆయన మెసేజ్లు కూడా ఉన్నాయి. మరి ఆయన అప్పుడు మెసేజ్లు ఇస్తూ ఉండేవారు. ఆ మెసేజ్ల ద్వారా నేను చాలా బలపడ్డాను, ఇంకా దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించాలి, లోకంలోకి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా బాగా బలపడ్డానమాట. అలాంటి సమయంలో బలపడి భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ టీంలో పాలుభాగస్తులు అవ్వటం, అప్పుడప్పుడు నేను కూడా కొన్ని చిన్న చిన్న మెసేజ్లు ఇవ్వటం చేస్తూ ఉండేవాడిని. ఇలా ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అయ్యేసరికి నాకు ఒక డౌట్ ఉండేదండి, నాకు దేవుడి సేవ చేయాలనిపిస్తుంది, కళ్ళు కూడా అలాగే వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా అదే అనిపించేది, నువ్వు దేవుడి సేవ చేయాలి, దేవుడి సేవ చేయాలని. కానీ నాకు డౌట్ వచ్చేది ఏంటంటే నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కానీ నన్ను దేవుడు పిలవలేదు కదా అని ఒక డౌట్ ఉండేది. కానీ అప్పట్లో నేను ఎక్కువ వాక్యాలు వింటూ ఉండేవాడిని, వాక్యాలు బాగా వినేవాడినండి. బెన్నీ హిన్ అనే ఒక దైవజన్ మెసేజ్లు చాలా విపరీతంగా వినేవాడిని యూట్యూబ్ ఛానల్లో. అప్పుడు అదేంటో తెలియదు కానీ ఆయన మెసేజ్లు వింటున్నాక యూట్యూబ్ అప్పటికి 2G అనుకుంటా, 3G కూడా ఉందలేదు నాకు గుర్తులేదు. కానీ మా అక్కకు ఒక చిన్న ఫోన్ ఉండేది, నోకియా ఫోన్, అందులో బాగా వినేవాడిని మెసేజ్లు విపరీతంగా ఉన్నాయి. 2012-2013 ఆ టైంలో బాగా మెసేజ్లు విన్నాను, నేను మెసేజ్లు బాగా విన్నాను. ఆ మెసేజ్లు వినటము బలపడ్డాను, బాగా బలపడి దేవుడి సేవ అంటే ఒక నాయకుడు ఉండాలి, మనం ఒక నాయకుడి కింద ఉండాలి, ఏదో ప్రసంగించడం కాదు, తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా ఆ మెసేజ్లు విన్నాను అనమాట. ఇలా వింటూ ఉండేవాడిని నా స్నేహితుడు, మరి ఇంజనీరింగ్ మా బెస్ట్ ఫ్రెండ్ జీవాధారని. నేను జీవాధారు కలిసి ఎక్కువగా దేవుడి వాక్యం కొరకు మాట్లాడుకునేవాళ్ళు, ఫోన్లో గంటలు మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు మన ఇద్దరం కలిసి యాకోబు పత్రిక చదువుదాం అనుకుని నీతో దేవుడేం మాట్లాడారు, నాతో దేవుడేం మాట్లాడారు అని ఒకరికొకరు పంచుకునేవారు అనమాట. అలా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండేవారము. ఇలా ఉన్న సందర్భాల్లో నాకు ఈ డౌట్ ఉండేది, ఏం చేయాలి, ఏంటి మరి నేను సేవ చేయాలా, ఏం చేయాలని డౌట్ ఉన్నప్పుడు ఏమైందంటే మా బంధువులు ఒకరు తెలియజేశారు ఏంటంటే రాజమండ్రిలో పాస్టర్ థామస్ గారు ఉన్నారు కదా, వారు దహించు అగ్ని ద్వా మినిస్ట్రీస్ డునామిస్ అని బైబిల్ తర్ఫీదు పెడుతున్నారు, ఒక 40 డేస్ ఉంటుంది, వెళ్తావా అని వారు నన్ను అడగడం జరిగింది. మరి నా స్నేహితుడు మా బంధువు కేఫా అని తను కూడా వస్తున్నాడు, తను నేను కలిసి డునామిస్కి వెళ్ళామంటే 2013 నేను ఎందుకు వెళ్ళానంటే అసలు నన్ను దేవుడి సేవకు పిలుస్తున్నారా, నేనకి నేనే సమర్పించుకోవడం కరెక్టా రాంగ్, అసలు ఏంటి నేను ఏం చేయాలి, దేవుడి సేవ చేయాలా అని ఒక డౌట్ నిమిత్తం నేను 2013 నేను డునామిస్కి వెళ్ళాను దహించు అగ్ని థామస్ గారి దగ్గరికి. అక్కడ అప్పుడు మరి మా బ్యాచ్ 50 రోజుల దాకా జరిగిందండి, 50 రోజులు జరిగింది అప్పుడు దేవుడి కృపను బట్టి 50 డేస్ జరిగింది. ఆ 50 డేస్లో దేవుడి వాక్యంలో చాలా బలపడ్డాను, ఎక్కువసేపు పొద్దున సాయంత్రం వరకు ఉండేది, ప్రార్థన చేయించేవారు, ఎక్కువసేపు ప్రార్థన చేయించడము, వాక్యాలు చెప్పడము, ఇలా విజ్ఞాపన ప్రార్థనలు అవన్నీ కూడా క్లాసెస్ ఉంటాయి కదా, క్లాసెస్ చెప్పడం. ఇలా ఉన్న సందర్భంలో లాస్ట్ వరకు కూడా నాకు డౌట్ ఉందండి, ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు, చివరి రోజు అనమాట, అంటే ఆ రోజు సర్టిఫికెట్లు ఇస్తారు అయిపోయిన ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు ఏంటంటే నువ్వు నా సేవే చేయాలి, నేను నిన్ను పిలిచాను, నువ్వు దేవుడి సేవకు సమర్పించుకున్నావు, నువ్వు నా పనే చేయాలని దేవుడు నాతో మాట్లాడారు.
అప్పుడు మాట్లాడినప్పుడు నేను బెన్నిహిన్ గారి వాక్యాలు విన్నానని చెప్పాను కదా. అయితే సేవ చేయటం అంటే మనకు మనం ఏది వెంటనే ప్రసంగించడం కాదు, ఒక నాయకుడు మనకు ఉండాలి, ఒక గురువు మనకు ఉండాలి అని తీర్మానించుకుని అప్పుడు థామస్ గారు అందరికీ ప్రార్థన చేసి ఆయనకి ప్రవచన వరం ఉండటం వల్ల అందరి కొరకు ప్రవచించేవారు. అప్పుడు కొంతమంది నువ్వు ఈ మినిస్ట్రీ రూమ్లో ఉండమని దేవుడు చెప్తున్నారని చెప్పేవారు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఒకవేళ ఈయన దేవుడు కనుక ఇక్కడే ఉండిపో, ఈయన కింద ఉండమంటే నేను ఉండిపోతాను అని నేను ఆయన అనుకున్నాను. అనుకున్నా కూడా నేను దేవుడిని ఒక సూచన అడిగాను. నేను ఎక్కువ సూచనలు అడుగుతూ ఉంటాను, అందుకే నా ముందు నుంచి కూడా నాకు ఏదైనా సూచనలు అడగటము వాగ్దానం ఇవ్వని దేవుడిని అడిగేవాను. వెంటనే ఏది కూడా తీసుకునేవాడిని కదా, ఒక సూచన ఇవ్వి లేకపోతే వాగ్దానం ఇవ్వని కన్ఫర్మ్ చేసుకునేవాడిని. 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఏదైనా నమ్మివ్వను అనమాట. అప్పుడు నేను ప్రార్థన చేశాను ఏంటంటే, దేవుడా ఒక సూచన ఇవ్వి, ఒకవేళ నేను ఏ దైవజన్ కింద నువ్వు ఉండాలనుకుంటున్నావో, నాకు నాయకుడిగా ఎవరిని ఇస్తావో ఆ దైవజన్ నన్ను పిలవాలి, పిలిస్తే నేను ఉంటాను, ఇదే సూచన అనుకుని నేను దేవుని సూచన అడిగాను. అప్పుడు థామస్ గారు ప్రార్థన చేశారు, కానీ ఆయన నాకు ప్రవచనం చెప్పారు, నిన్ను దేవుడు ఇలా వాడుకోబోతున్నాడని ప్రవచనం చెప్పి ఆశీర్వదించారు, అభిషేకించారు, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు తెలిసింది, సర్టిఫికేట్ ఇచ్చారు, పంపించేశారు. అప్పుడు నేను అనుకున్నాను అయితే ఇక్కడ కాదనమాట, సరేలే అనుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత 2013 సంవత్సరంలోనే ఎండింగ్లో ఏంటంటే, మా తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితులు బట్టి అప్పటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, దాని నిమిత్తం నేను ఉద్యోగంలో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్లో జాయిన్ అయిన తర్వాత అలా ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగం జీవితం మీకు చెప్తాను, ఎందుకంటే నేను సేవకు వచ్చిన తర్వాత ఎలా ఉందో, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుందని. అప్పుడు మా బావగారు బైక్ సిబిజీ బైక్ ఇచ్చారు. మరి నేను మా బ్రదర్ ఇన్ లాస్ ఉండేవారు, ఒక ఫ్లాట్లో ఉండేవారు, 3 బెడ్రూమ్లు ఉండేయండి, నాకు ఒక సెపరేట్ బెడ్రూము, మరలా బాత్రూంలో వాషింగ్ మిషన్ ఉండేది, వేడి నీళ్ళకి గీజర్ ఉండేది, అలాగే ఒక కంప్యూటర్ కూడా ఉంది, అక్కడ కంప్యూటర్ ఉండేది, అలాగే బీమ్ నెట్, హైదరాబాద్లో తెలిసింది యాక్ట్ బీమ్ నెట్ ఉండేది, అంటే అన్లిమిటెడ్ నెట్ ఉండేది, హై స్పీడ్ నెట్, మనకు ఒక సెపరేట్ రూము, మంచి బెడ్డు, వాషింగ్ మిషను, గీజరు, ఫుల్ అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ అనమాట. అది 2013 ఆ సంవత్సరంలో మంచి లైఫ్ స్టైల్, ఎంత సుఖవంతమైన జీవితం అంటే అంత సుఖవంతమైన జీవితం. ఆఫీస్ కూడా పని కూడా పెద్ద ఒత్తిడి కాదు. నేను ఇన్బిస్కో అనే కంపెనీలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యానండి. ఇలా జాయిన్ అయినప్పుడు అప్పుడు నాకు శాలరీ 12,000 శాలరీ. తర్వాత నాకు లైఫ్ చాలా బాగుండేది, ఏమీ గొడవ లేదు, హాయిగా రూమ్లో ఉంటాం, హ్యాపీ లైఫ్ అనమాట, ఇంటర్నెట్ కూడా ఉండేది. ఇలాంటి జీవితంలో ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా నేను యూట్యూబ్లో వాక్యాలు వింటూ ఉండేవాడిని. కింగ్స్ టెంపుల్కి నేను కుకట్పల్లిలో ఉండేవాడిని, అక్కడికి వెళ్ళేవాడిని, కింగ్స్ టెంపుల్కి వెళ్ళేవాడిని నేను చర్చ్కి, అక్కడ వాక్యాలు వినటం బలపడతూ ఉండేవాడిని. అప్పుడు 2014లో దేవుడు నాతో మాట్లాడారు. 2014 సంవత్సరము జనవరి 24వ తారీఖున దేవుడు నాతో మాట్లాడారు ఒక దైవజనుల ద్వారా. నువ్వు అప్పటి వరకు చాలామంది చెప్పారు నువ్వు సేవ సమర్పించుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేయకూడదని చెప్పేవారు, కానీ నేను అంతక కాదు. కానీ ఆ రోజు ఎందుకో ఆ మాట దేవుడు నాకు బలంగా తగిలిందండి, ఏంటంటే నువ్వు దేవుడి సేవ చేయాలి అని. నాకు వెంటనే దేవుడే నాతో డైరెక్ట్గా గుండెలోకి మాట్లాడినట్టు అనిపించింది, నువ్వు దేవుడి సేవ చేయాలి, నువ్వు ఇలాగ ఉండకూడదు అనిపించింది. అప్పుడు నేను వెంటనే అవును కదా, నేను చనిపోవాల్సిన వాడిని బతికించింది దేవుడు, దేవుడి సేవ చేయాలి కదా, దేవుడు నన్ను పిలిచాడని తెలుసుకున్నాను కదా, అయినా నేను ఎందుకు ఇలా అయిపోయాను అనిపించి నేను ఉద్యోగం మానేయాలి అనుకున్నాను. అనుకుని వెంటనే అనుకుని కూడా నేను వెంటనే మానేయలేదు. నేను ఏం చేశానంటే మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి నేను ఉద్యోగం మానేయటం నీ చిత్తమా, నీ చిత్తం నాకు బయలుపరచు, నేను ఉద్యోగం మానేసి ఇంక సేవకు వచ్చేయాలనుకుంటున్నాను, ఇప్పుడే రావాలా వద్దా, ఏంటి నీ చిత్తం ఏంటి అని నేను మోకరించి ప్రార్థన చేశానండి. అప్పుడు నాకు దర్శనంలో యెహెజ్కేలు 17:24 నాకు కనిపించింది. అప్పుడు నేను చదివినప్పుడు అందులో ఏముందంటే, యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేను దాన్ని నెరవేర్చేదను. నేను అప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చదివాను, ఐ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అని ఉంటుంది అనమాట. అప్పుడు నేనే చెప్పాను అది నేను నెరవేరుస్తానని నాకు వెంటనే వాగ్దానం వచ్చింది. అప్పుడు ఓకే ఇది నిజం అయితే దేవుడే చెప్తున్నారని మానేద్దాం, నాకు అనిపించిన ప్రేరేపణ దేవుడి నుంచి వచ్చింది, అయితే వెంటనే మానేద్దాం అనుకున్నాను. అప్పటికే మా కుటుంబ నేపథ్యం చెప్పాను కదా, అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇవన్నీ నిమిత్తం నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడి మాట ఇచ్చారు, దేవుడు మానేయమంటున్నారు కదా సరే దేవుడి కొరకు మానేద్దాం, దేవుడు చూసుకుంటారు అనుకున్నాను. మరి నా స్నేహితుడికి జీవధరకి నేను చెప్పాను ఇలా ఉద్యోగం మానేస్తున్నాను, దేవుడు నాతో చెప్పారంటే అతను ఏమన్నాడు, వెంటనే నువ్వు రిజిగ్నేషన్ ఇవ్వద్దు, నేను కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి కనుక్కొని అది చిత్త దేవుని చిత్తమో కాదో నేను కూడా నీకు చెప్తాను అన్నాడు. సరే అన్నాను. మరి అలాంటి స్నేహితుడు నాకు దొరికినందుకు దేవుణ్ణి ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి తను అప్పుడు గిద్యోన్ కొరకు చదువుతున్న న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు అతను కూడా ఎలాగైతే బైబిల్ సూచన అడిగాడో తిని అప్పుడు ఈ విషయమే దేవుణ్ణి సూచన అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, అప్పుడు మంచు ఎక్కువ కురుస్తూ ఉండేది, వారు మొగలుతూరులో ఉంటారు, మంచు ఎక్కువ కురుస్తూ ఉన్నప్పుడు వారు బండి బయట పెట్టేవారంట. ఆ రోజు తను ఏమడిగాడంటే, దేవుడా ఇది నువ్వే చెప్పు ఉంటుంటే నాకు ఒక సూచన ఇవి, ఏంటంటే ఎలైజా ఉద్యోగం మానేయటము నీ చిత్తం అయితే
ఆ రోజు ఏం చెప్పాడంటే, అప్పుడు మంచు అంతా బండి మీద మొత్తం రోడ్డు అంతా తడితడిగా తడిసిపోయేదంట. అప్పుడు దేవుడు నువ్వు చూసిన అడిగాడు ఏంటంటే, ఆ రోడ్డు మీద పార్క్ చేసిన బండి, ప్రభా ఇది నువ్వే చెప్తే ఏం చేయాలంటే, దయచేసి బండి మాత్రమే తడవాలి, చుట్టూరు మాత్రము తడవకూడదు అని అడిగాడు. ఆ తర్వాత రోజు చూసినప్పుడు నిజంగానే బండి మాత్రమే తడిసిందండి, చుట్టూరు పొడిగా ఉంది. అప్పుడు అయినా కూడా తను మరలా అడిగాడంట, ఇంకో సూచన అడిగాడు. మళ్ళీ అదే సూచన తర్వాత రోజు ఏమి అడిగాడంటే, ప్రభువా ఇంకొకసారి అడుగుతున్నాను ఏంటంటే, ఇది నిజంగా నువ్వే చెప్పుంటే ఎలైజాకి ఇంకొక సూచన ఇవి ఏంటంటే, ఈసారి బండి తడవకూడదు, చుట్టూరు తడిసి ఉండాలి అని అడిగాడంట. నిజంగా అతను నాకు ఫోన్ చేసి అప్పుడు చెప్పారంటే అవాక్కవటం అంటారు కదా, మనం భాషలో వాడుతూ ఉంటాం కదా, ఆశ్చర్యపోయి తను నాకు చెప్పాడు ఏంటంటే, చుట్టూరు ఎంతగా తడిసిందంటే ఏదో నీళ్ళేసి తడిపినంతగా తడిసిందంట, బండి మీద అసలు నీటి బొట్టు కూడా లేదంట, అసలు మంచు లేదంట, మంచు అసలు మంచు కూడా లేదంట, సమ్మర్లో పెట్టినందు క్లీన్గా ఉందంట, మంచు అసలు బండి మీద లేదు. కనుక ముందు రోజేమో బండి తడిసిపోయింది, చుట్టూరు తడవలేదు, ఈరోజేమో బండి అసలు తడవలేదు, చుట్టూరు తడిసిపోయింది. అప్పుడు చెప్పారు, దేవుడే నీతో చెప్పారు అని నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు మా ఇంట్లో చెప్పలేదు ఎందుకంటే ఒప్పుకోరని, ఇంట్లో చెప్పకుండానే రిజిగ్నేషన్ నేను ఇచ్చేసాను. అక్కడ ఎంప్లాయీ మా మేనేజర్ కూడా ఆలోచించుకో, ఎందుకు నువ్వు మంచి ఎంప్లాయీ కదా వెళ్ళొద్దు చూడు ఆలోచించి అన్నారు. కానీ లేదండి, ఒక పర్సనల్ రీజన్ ఉందని నేను రిజిగ్నేషన్ ఇచ్చేసాను. రిజిగ్నేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా ఇంట్లో చెప్పానండి. అప్పుడు మా మమ్మీ కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజులు ఇప్పటికీ తలుచుకుంటే నేను ఎమోషనల్ అయిపోతానేమో అప్పుడు చాలా. అప్పుడు నేను మరలా పాలకొల్లు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నన్ను కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అంటే బంధించి తాళమేసి పెట్టలేదు, కానీ ఎమోషనల్గా ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు, ఏంటి నువ్వు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకున్నావు అని వారు బాధపడ్డారు. వారికి అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి వారు బాధపడటం సహజమే. కాకపోతే నాకు తెలుసు, అది నా లోపల నుంచి వచ్చిన బలమైన ప్రేరేపణ, అది నాకు తెలుసు, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఇలాంటి సందర్భాల్లో అక్కడే ఉండి నేను టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు మరి ఈ మీకు చెప్పడం మర్చిపోయిన 2013లో డునామిషన్ అయిన తర్వాత అక్కడ నుంచి నేను గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అని ఒక బుక్ తెచ్చుకున్నాను, ఇజకే ఫ్రాన్సిస్ గారు రాసిన బుక్. ఆ దైవజన్ల మెసేజ్లు కూడా టీవీలో వస్తూ ఉండి, తమిళ ఛానల్లో, ఆయన తమిళనాడులో ఉంటారు, ఆ మెసేజ్లు వింటూ ఉండేవాడిని. అలాగే టీవీలో మన జయపాల్ గారు కానీ, అలాగే సతీష్ కుమార్ గారి మెసేజ్లు, ఇలా అప్పుడు ఉన్న దైవజన్ల మెసేజ్లు కూడా వింటూ ఉండేవాడిని. అలాగే ఈ బుక్ తెచ్చుకుని గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ చదవటము ఈ 2013 సంవత్సరంలోనే. మరి మా బ్రదర్ కిషోర్ అబ్రహాం గారు అప్పుడు బెరాకా అనే ఒక చోటకి వెళ్ళి ఎస్కే ఫ్రెండ్స్ గారు ట్రైనింగ్ ఏరా వచ్చారు. అప్పుడు గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ నీకు ఉంది అది పోదు దేవుడు ఇచ్చారంటే, అప్పుడు మరలా నేను ప్రార్థన చేసుకుంటే మరలా అప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభు అప్పుడు గంట స్తుతి

అపొస్తలులు నువ్వు కూడా ఏకమయ్యావు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు కూడా వేరు కాదు, మీరు దేవుని ఆలమై ఉన్నావు, నువ్వు దేవుని ఆత్మతో అంటుకట్టబడి ఉన్నావు అని తెలియజేసిన తర్వాత అప్పుడు నా ఫేస్బుక్ ఐడి మార్చాను, ఎలైజా హోలీ స్పిరిట్ అని మార్చాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, నేను ఆయన వేరు కాదు, వేరుగా ఉండలేమని తెలుసుకున్నప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఫేస్బుక్ ఐడి మార్చాను. యూట్యూబ్ ఛానల్ కూడా అదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎలైజాగా నేను ఒక్కనే ఎప్పటికీ వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే వస్తారు. ఇప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే ఉంటారు అని అప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్ అయ్యాను అనమాట అండి. అలా ఎలైజా హోలీ స్పిరిట్ వచ్చింది. కనుక అప్పుడు కొంతమంది హోలీ స్పిరిట్ అని పిలుస్తారు, చెప్పాను బాబు ఏలూ స్పిరిట్ అంటే దేవుడు, నా పేరు ఎలైజాయే కానీ నేను ఎలైజా హోలీ స్పిరిట్ని, ఎందుకంటే నేను హోలీ స్పిరిట్ కలిసి వెళ్తున్నాను. అప్పుడు పాల్ యంగ్ షో అనే దైవజల్ బుక్స్ కలిసి చదవటం, పరిశుద్ధాత్ముడు నా జత పనివాడని ఇలా బుక్స్ చదవటము, దేవుడు నాకు యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి మాట్లాడటము, ఒక కళ కూడా వచ్చిందండి. ఆ కళ నిమిత్తం ఇవన్నిటి నిమిత్తము ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఆ ఫేస్బుక్ ఐడి మార్చడము, నా పేరు ఎలైజా అని చెప్పినా ఎలైజా హోలీ స్పిరిట్ నేను అని, నేను అంటే హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా, ఎలైజా హోలీ స్పిరిట్ ఇద్దరు కలిసి వెళ్తారని నేను అప్పటి నుంచి నమ్ముతున్నానండి. ఇలా 2014లో మరి ఇంటికి వచ్చిన తర్వాత మెసేజ్లు వింటూ ఉండేవాడిని, టీవీలో అందరు దైవజనులు గొప్ప గొప్ప దైవజనులు మెసేజ్లు అన్నీ వింటూ ఉండేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చినాన్ని నన్ను తిట్టేవారు, అరే సినిమాలు చూడొచ్చు కదా, ఎప్పుడు చూసిన వాక్యం చూస్తున్నాం ఏంటిని. అంటే ఎందుకంటే నేను ఉద్యోగం మానేశాను, ఇలాగ మరీ ఏదో అయిపోద్ది, నా జీవితం నాశనం అయిపోద్దేమో అని వారు బాధ, తండ్రిగా బాధ ఉంటుంది తప్ప సహజం కనుక. అలా ఇలా ఉండేది, నన్ను కూడా అందరూ ఏంటి ఉద్యోగం చేయలేక మానేశాడు అనేవారు కొంతమంది, ఇలా విమర్శలు ఎలాగో వస్తూ ఉండేవండి. అప్పుడు అనిపించేది వీళ్ళకి ఏం తెలుసురా బాబు అనుకునేవాడిని, ఎందుకంటే ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు కదనమాట. ఇలా ఉంటున్న సమయంలో మరి 2014లో నేను ఉద్యోగం మానేశానండి. 2014 నుంచి ఇప్పటి వరకు 2021 ఇప్పటి వరకు నేను సంపూర్ణ సేవలోనే ఉన్నాను. నన్ను 2010 అభిషేకించారంటే ఇప్పటికి వచ్చి 11 అయ్యుండొచ్చు, కానీ 11 అయినప్పటికీ కూడా నేను సేవకు వచ్చి 2014 వచ్చానంటే ఇప్పటికి వచ్చి 7 అయింది, సుమారుగా 7 అయింది. 7 కూడా నేను సంపూర్ణ సేవలను ఉన్నాను. అప్పటి నుంచి ఇంక ఏ ఉద్యోగం చేయలేదు, సంపూర్ణంగా దేవుడి పనే చేశాను. మా కుటుంబం మీద కూడా ఆధారపడలేదు, అప్పటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడి సేవలోనే ఉన్నాను. మరి చెప్పాను కదా నాయకులు ఉండాలి, తర్ఫీదు పొందాలి ఒకరి దగ్గరని. మరి ఆ డొనామిస్ నుంచి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఎక్కడికి ప్రార్థనలకు వెళ్ళొద్దని మా తల్లిదండ్రులు చెప్పడము. ఇలా ఉంటున్న సమయంలో మరి 2014 పాస్టర్ జయపాల్ గారు పాలకొల్లు మీటింగ్స్ పెడితే మా టీం తరపున మేము వాలంటీర్స్గా చేశాము. మరి మీటింగ్ రేపంటే ఆ ముందు రోజు స్టే చేశారు, అక్కడ ఉన్నాము. ఉంటే అక్కడికి జయపాల్ గారు వస్తారన్నారు, సాయంత్రం అయిపోయింది, ఇంకా పని ముగించుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ మా బంధువులు ఇంట్లో ఉన్నాను పాలకొల్లు. అప్పుడు ఉంటే జయపాల్ గారు వస్తున్నారని మా స్నేహితులు అందరూ వెళ్ళారు, నేను అందరికన్నా లేట్గా వెళ్ళాను, వెళ్ళిపోయి ఉన్నాను. ఉన్న తర్వాత ఆ రేపు మీటింగ్ అంటే ముందు రోజు స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత మరి జయపాల్ గారు వచ్చారు, కారులో వచ్చారు. అప్పుడు వచ్చి చూడటానికి వచ్చినప్పుడు అందరూ నుంచి చూస్తున్నారు, అక్కడ అందరూ వేరే వాళ్ళు, వారు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు పనులు చేయటం, మా వాళ్ళు అందరూ నుంచి దూరం నుంచి చూస్తుంటే అరే ఇంత గొప్ప దైవజండి వచ్చారు కదా, వెళ్ళి కారిడోర్ మన తీద్దామని పరిగెట్టుకుని వెళ్ళి కారిడోర్ తీశారండి. కారిడోర్ తీసినని మేము చేసి జయపాల్ గారు, ఏ బాబు ఏంటి నీ పేరేంటంటే ఎలైజా అన్నాను, ఓకే ఎలైజా మంచిది అని స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ స్టేజ్లో అందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత స్టేజ్ దిగి వస్తున్నారు దైవజండి, స్టేజ్ దిగి వస్తుంటే ఆయన చేతిలో బైబిల్ ఉన్నట్టు అనిపించి, ఇంత గొప్ప దైవజండి కదా, ఈయన చాలా గొప్ప దైవజండి, ఈయన బైబిల్ మనం పట్టుకుంటేనే చాలా ధన్యత, ఈ బైబిల్ కనీసం కారు దాకా మోసుకెళ్దామని స్టేజ్ నుంచి రోడ్డు కొంచెం దూరం కానీ కారు దాకా మోసుకెళ్తే చాలా భాగ్యం దొరుకుతుంది అని, ఏమండి మీ బైబిల్ నాకు ఇవ్వండి నేను కారు దాకా మోసుకొస్తాను అన్నానండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది నా బైబిల్ కాదు, నా బైబిల్ నేను ఎవరికి ఇవ్వను, ఇది బైబిల్ కాదు బ్యాగ్ అన్నారు. ఆ బ్యాగ్ బైబిల్లో ఉందన్నమాట, చిన్నది బ్లాక్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగ్ నా చేతిలో పెట్టి కారు దాకా కాదు చెన్నై దాకా మోసుకురావాలి, వస్తావా అన్నారు. అలా ఎందుకన్నారో తెలియదు వస్తావా అన్నారు. అప్పుడు నేను వస్తానండి అన్నాను. అన్న తర్వాత అప్పుడు అడిగారు ఏంటి బాబు ఏం చేస్తున్నాను, ఇలా సేవకు సమర్పించుకున్నానండి ఉద్యోగం మానేశాను అంటే. అప్పుడు ఏమన్నారంటే సరే ప్రార్థన చేసుకో, మరి ఖాళీగా ఉండొద్దు, ఏం చేయాలో దేవుడిని అడుగు, దేవుడు నీకు చెప్తారు అన్నారు. అప్పుడు నేను సూచన అడిగాను అన్నగారు, 2013 అది గుర్తొచ్చింది, ఓకే అయితే ఈయనే నాకు నాయకుడు, ఈయన కిందే నేను ఉండాలి, అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి నేను నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను మనసులో. అనుకుంటే మరి నా సహోదరుడు కేఫా నాతో వచ్చిన అతను కూడా సేవకు సమర్పించుకున్నాడు కదా. అప్పుడు మేమిద్దరం వాలంటీర్స్ చేయటం, మా ఇద్దరితో మాట్లాడేవారు జయపాల్ గారు, మాట్లాడి ఏంటి మీ ఇద్దరు సేవకు సమర్పించుకున్నారంటే అవునండి అంటే వస్తాము చెన్నై వస్తామండి అన్నాము. అప్పుడు ఆయన ఏమన్నారంటే సరే మేము వెళ్ళి ప్రార్థన చేస్తాము, చెన్నై వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత చెప్తాము అన్నారనమాట అండి.
అప్పుడు చెప్తామన్న తర్వాత సరే అయితే అనుకున్నాను.

ఉన్నాము. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, మరి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు, మరి జయపాల్ గారు పెద్ద అబ్బాయి, ఫోన్ చేసి మా క్యాఫ్ అనే బ్రదర్కి ఫోన్ చేసి అతని బయోడేటా పంపించమన్నారు. బయోడేటా మాత్రం అతను పంపించమన్నారన్నమాట. నాకేం ఫోన్ చేయలేదు. అప్పుడు అతను నన్ను వచ్చి, అదేంటి నువ్వే కదా ఎక్కువ ఆసక్తిగా ఉన్నావు దేవుడి సేవలో, నేను ఇంకా దేవుడి సేవ చేయాలో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు అని అన్నప్పుడు, నేనేమన్నానంటే ఏమో దేవుడికి నేను అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తం కాదేమో, నువ్వే వెళ్ళాలేమో చూసుకో అన్నాను. అన్న తర్వాత నేను ఇంకా అది వదిలేశానండి, ఇవన్నీ కూడా మర్చిపోయాను. ఇంకా సూచన అడగటము ఇదన్నీ కూడా ఏదో మామూలుగా అన్నారులే అని లైట్ తీసుకున్నాను. ఎలాగో వారు కూడా నన్ను పిలవలేదండి. తర్వాత కూడా వారు ఏమి ఫోన్ చేసి నువ్వు రాని వారు అనలేదు, నన్ను పిలవలేదు. కానీ అప్పుడు బ్యాగ్ ఇచ్చినప్పుడు కానీ వస్తావని అన్నారు. అన్న తర్వాత ఇంకా నన్ను పిలవలేదు కదా, అయితే అక్కడికి కాదేమో అని వదిలేశాను. వదిలేసిన తర్వాత ఈ స్ట్రగుల్లో ఉండటము, మళ్ళీ ఇంట్లో మరలా పరిస్థితులు బట్టి నువ్వు మరలా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని, నేను ఏ ఉద్యోగం అనో అదే ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి అన్ని ప్రాసెస్ చేసి మా డాడీ టికెట్ కూడా బుక్ చేశారు. అంతకుముందు నేను ఏం చేశానంటే, ఈ ఆర్థిక పరిస్థితులు బట్టి ఒకవేళ ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఒక 3 సంవత్సరాలు బాగా డబ్బు సంపాదించి వచ్చేసి దేవుడి సేవ చేద్దాము, నాకు ఇప్పుడు కెరియర్ ఉద్యోగం ఇది కాదు కదా, ఈ డబ్బు కొంత సంపాదిస్తే కొంచెం ఫ్యామిలీ బాగుంటుంది కదా, ఇలాంటి థాట్స్ కూడా వచ్చాయి. ట్రై చేశానండి ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి ఓ వచ్చేద్దాము డబ్బులు సంపాదిద్దాము, ఆ తర్వాత దేవుడి సేవ సంపూర్ణంగా చేద్దామంటే ఇంట్లో ఒప్పుకోలేదు. వద్దొద్దు ఫారెన్ వద్దు ఏం వద్దు, ముందు నీకు మంచి ఉద్యోగం కెరియర్ నాశనం చేసుకోవద్దు అని చెప్పారు. అప్పుడు నాకు మనసులో ఏంటి, నాకు దేవుడి సేవ చేయాలని తెలుసు కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదే, ఎలాగాని సందర్భంలో వారు టికెట్ బుక్ చేసి రేపు నువ్వు వెళ్ళాలి అని కన్ఫర్మ్ చేసి హైదరాబాద్కి అన్నీ రెడీ చేస్తారండి. అన్నీ రెడీ చేసేసిన తర్వాత నేను కింద అక్కడ మా బంధువుల ఇంట్లో ఉన్నాను ఆ రోజు కింద పడుకుని ఆలోచిస్తున్నాను, ఏంటి ప్రభువా ఏంటి నేను ఏం చేయాలి, మళ్ళీ ఉద్యోగం ఏంటి, అదే కదా నీ చిత్తం కాదనే కదా మానేశాను, ఏంటి పరిస్థితులు అంటే. అప్పటి వరకు దేవుడు ఏం చెప్పారంటే, నువ్వు మీ తల్లిదండ్రుల కొరకు నాకు దూరంగా ఉంటున్నావు, నా పని చేయట్లేదు, నా కొరకు అన్నీ విడిచిపెట్టు, అన్నీ విడిచిపెట్టే నా కొరకు, నేను మీ తల్లిదండ్రులను చూసుకుంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నాను, సరే ప్రభువా అన్నీ విడిచిపెట్టేస్తా, అన్నీ వదిలేస్తా, నా కెరియర్ నా జీవితం లేకపోతే ఇంకేం వద్దు, నువ్వే నాకు ముఖ్యం, నీ పని చేయడమే నాకు ముఖ్యం అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో తెలియదు, టికెట్ బుక్ చేస్తారు. అప్పుడు నేను, నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అప్పుడు ఏంటంటే, నా స్నేహితుడు ఒకడు మిస్ అతను ఎక్కడో ఈ వరంగల్ సైడ్ ఎక్కడో సేవ చేస్తున్నారంటే అతనికి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఇలాగ నేను రావచ్చా నీ దగ్గరికి అన్నాడు, వారం రోజుల తర్వాత రమ్మన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, సరే అక్కడికి వెళ్ళిపోదామా పోన్లే, ఇంకా అక్కడికి వెళ్ళి సేవలో కొనసాగుదామా అనుకున్నాను. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, నేను సూచన అడగటము జయపాల్ గారు నాకు గుర్తొచ్చారు. మళ్ళీ చెన్నై వెళ్ళిపోదామా అంటే వారు నన్ను పిలవలేదు కదా అని ఒకటి, కానీ దేవుడు నీకు సూచన ఇచ్చారు కదా నువ్వు అడిగినప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళాలని ఒక ప్రేరేపణ. అంతకు ముందే కొంతమంది కొన్ని చెప్పడము, వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అనటము, ఇవన్నీ ఒక సంఘర్షణ. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుది దేవుని చిత్తమో తెలియదు, కానీ నేను హైదరాబాద్ మాత్రం వెళ్ళకూడదు, దేవుడికి ఇష్టం లేదని మాత్రం తెలుసు. అప్పుడు హైదరాబాద్ ఒక పెద్ద లగేజ్ ఇచ్చారు, కొన్ని కొబ్బరికాయలు రకరకాల లగేజ్ ఇవ్వటము, అవన్నీ పెట్టుకుని బస్సు ఎక్కిస్తాను, బస్సు బయలుదేరుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగే ప్రార్థన చేస్తాను, దేవుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటే. అప్పుడు నేను విజయవాడలో బస్సు దిగిపోయానండి, హైదరాబాద్ వెళ్ళే బస్సు విజయవాడలో బస్సు దిగిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ లగేజ్ అంతా పడేశాను, నా బట్టల బ్యాగ్ పెట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. కొంత డబ్బు మాత్రం నా దగ్గర ఉంది, కొన్ని సరుకులు కొనమన్నారు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని తెలుసు కనుక అవి కొనలేదు, కొన్ని కొనకుండా డబ్బులు అలా కట్టి పెట్టుకుంటాను. ఆ మనీ ఉంది, ఆ కొబ్బరికాయలు కొన్ని కొన్ని సామాన్లు పక్కన పడేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కూడా డౌట్, ఎక్కడికి వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి అని డౌట్ ఉంది. కానీ దేవుడి సూచన ప్రకారం చెన్నై వెళ్ళాలి, అదే కరెక్ట్ కదా అని అనుకుంటూ, చెన్నై ఎప్పుడు వెళ్ళలేదు, ఎలాగ వెళ్ళాలో తెలీదు, రేపటికెళ్ళా నేను వెళ్ళిపోవాలి అక్కడికి, ఎందుకంటే ఉదయం హైదరాబాద్ మా అక్కోళ్ళ ఇంట్లో ల్యాండ్ అవ్వకపోతే వారికి తెలిసిపోతుంది, కానీ రేపటికల్లా నేను వెళ్ళిపోవాలి అనే ఒకటి మాత్రం తెలుసు. ఎలాగ వెళ్ళాలని రైల్వే స్టేషన్కి వెళ్ళాను, ఇంచుమించు అప్పుడు 1 గంట అవుతుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి చెన్నై వెళ్ళే ట్రైన్ ఏదన్నా ఉందా ఏ టైంకి ఉందని చూస్తుంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి, చెన్నై వెళ్తున్నటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. వెంటనే ఎస్ దేవుని స్తోత్రం అనుకుని వెళ్ళి ఒక జనరల్ టికెట్ తీసుకున్నాను, చెన్నైకి తీసుకుని ఆ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తానండి. ఎక్కిస్తాను కానీ నా మైండ్ అంతా డౌట్, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, వారు ఒప్పుకుంటారా అక్కడ ఉండడానికి, సేవకి ఒప్పుకుంటారో తెలీదు. ఇంట్లో పరిస్థితిలో ఉంది, ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఒక మెసేజ్ పెట్టానండి, మా అక్కకి మా బావగారికి మా డాడీ సెల్కి ఒక మెసేజ్ పెట్టాను. మా బంధువులు ఒకరికి మెసేజ్ పెట్టాను ఏంటంటే, నన్ను క్షమించండి, మీరంటే నాకు చాలా ఇష్టము కానీ నేను ఇంకా వేరే పని చేయలేను లోకంలో పని,
దేవుడి సేవ చేయాలి నేను, ఇంక లోకంలో ఏ పని చేయలేను, నన్ను క్షమించండి, నేను దేవుడి సేవకి వెళ్ళిపోతున్నాను, నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పను అని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాక కూడా నాకు భయము, బాధ, ఏడుపు, అన్నీ దుఃఖం, ఏమవుతుందో తెలియదు. వెళ్ళిపోయాను, చెన్నై వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చర్చ్లోకి వెళ్ళాను. చర్చ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తెలియదు, మొత్తానికి చదువుకున్నాను కనుక అడ్రస్ కొనుక్కుని వెళ్ళిపోయినలేండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రదర్ అక్కడ ఉన్నారు, ఆ బ్రదర్ని అడిగాను, ఏమండి నేను ఇలా సేవకు వచ్చానంటే, ఆ బ్రదర్ ఇక్కడ ఉండకూడదండి చర్చిలో అన్నాడు. అప్పుడు వేరే చోటకి వెళ్ళి ఎలాగ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకుని బయటకు వచ్చి, అప్పుడు నా దగ్గర సాంగ్ బుక్ ఉంది, కలవరి సాంగ్ బుక్ ఉంటే, అక్కడ ప్రేయర్ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వారు, ఈ నెంబర్ కాదండి 8939 ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి చేయండి అన్నారు. అప్పుడు లక్కీగా దేవుడి కురపమాట అది జోసఫ్ ప్రకాష్ పాల్ గారి దగ్గర ఉంది. మరి అన్నీ ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి నేను ఇలా సేవకు వచ్చాను, అప్పుడు పాలకొల్లో కలిసాం కదా, ఇదన్నా నేను. నేను ఎప్పుడు వచ్చానంటే చెన్నై అండి, 2 జూలై బయలుదేరి 3 జూలై వెళ్ళానండి చెన్నై. 2014 జూలై 3కి నేను చెన్నై వెళ్ళాను. అప్పుడు ఇలా ఫోన్ చేస్తే అన్నీ అన్నారు, నువ్వు ఎవరు బాబు, ఇద్దరు అన్నారు కదా అంటే, నేనండి అంటే, సరే సరే నువ్వు చర్చ్లో ఉండు, నేను వారికి చెప్తానులే చర్చ్లో ఉండు అన్నారు. ఎందుకంటే అప్పుడు మేబీ ఆ రోజు థర్స్డే అనుకుంటా, ఫ్రైడేకి అయ్యగారు వస్తారు, మరి అప్పుడు కలుద్దు కానీ అన్నారు. ఫ్రైడే వచ్చారు, ఫాస్టింగ్ ప్రేయర్ ఆ రోజు కలిశారు. కలిసిన తర్వాత ఏంటి ఎలా వచ్చావు అది అన్నారు. ఇలా దేవుడు నాతో మాట్లాడారండి, ఇక్కడికి రావాలని ప్రేరేపణ వచ్చింది, వచ్చాను అన్నాను. అన్న తర్వాత మరి ఇంట్లో చెప్పావు అన్నారు, ఇంకా చెప్పలేదండి అన్నాను. తర్వాత సరే ప్రార్థన చేసుకో, సండే మాట్లాడతాం అన్నారు, చర్చ్లో ఉన్న ప్రార్థన చేసుకో అన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే సాటర్డే నేను ఏం చేశానంటే ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా, ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఒకవేళ ఎవరైనా మెసేజ్ చేశారని చూస్తే, మా అక్క మెసేజ్ చేసింది ఏంటంటే, అరే అమ్మ 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు, నీ కొరకే ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని మెసేజ్ చేసింది. నాకు చాలా ఏడుపు వచ్చింది, అక్కడ నెట్ సెంటర్లోనే ఏడిచేశాను, చాలా బాధ వేసింది, అరే అనవసరంగా వీళ్ళని బాధపడుతున్నాను. ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను, అక్క నేను క్షేమంగా ఉన్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, అమ్మని బాధపడొద్దాను, నేను క్షేమంగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకండి, నేను ఎక్కడున్నా చెప్పను, నేను క్షేమంగానే ఉన్నాను అన్నాను. ఆ తర్వాత రోజు సండే జయపాల్ గారు, బాబు మీ ఇంట్లో చెప్పున్నానా, వారు టెన్షన్ పడతారు కదా అన్నారు. అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేశానండి. ఫోన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు మైండ్ అంతా గిర్రం తిరిగిపోయింది. ఏంటంటే, యువర్ ఫాదర్ ఈజ్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ కాంటాక్ట్ ఇమీడియట్లీ అని మెసేజ్ వచ్చింది. మీ ఫాదర్ చనిపోయారు, నువ్వు ఎక్కడున్నా ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వంటే, నాకు మైండ్ అంతా తిరిగిపోయి, అసలు అది ఆ రోజు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేండి, విపరీతమైన టెన్షన్, చేతులు ఉనిగిపోయి ఏమైంది అని టెన్షన్తో నేను మా సహోదరులకి ఒకరికి ఫోన్ చేసి అడిగిన, మా బంధువులకి, వారి ఇద్దరు ఎత్తి ఏమైంది, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అంటే, మా డాడీ ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారంటే, అమ్మాయి అనుకున్నాను, అయితే నేను ఎక్కడున్నా త్వరగా రావటానికి అలా ఎవరితోనో మెసేజ్ పెట్టించారనుకుని చాలా హ్యాపీ ఫీల్. అప్పుడు మా డాడీకి ఫోన్ చేశాను, అప్పుడు మా మమ్మీ ఏడుస్తానే మాట్లాడారు, అమ్మ నన్ను క్షమించి ఇలాగా అంటే, అప్పుడు నన్ను నువ్వు ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నావు కదా అని, సరే నీ ఇష్టమైతే దేవుడి సేవ చెయ్యి, మేము బలవంతం పెట్టంలే అన్నారు. కానీ పరిస్థితులు అండి, అది ఇప్పటికీ బాధ వస్తుంది, నాకు అలా బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి నేను అలాగ దేవుడి సేవకు సమర్పించుకోవటము, ఇంకా దేవుడి సేవ చేయాలని దేవుడు మాట్లాడటం వల్ల, అప్పుడు సరే అమ్మా నేను క్షేమంగానే ఉన్నాను, ఇక్కడ ఇలా చెన్నై వెళ్ళాను జయపాల్ గారి దగ్గరికి అంటే, వారు కూడా అంటే ఎక్కడికో వెళ్తే టెన్షన్ పడేవారేమో, ఒక మంచి దైవజండి దగ్గరే నువ్వు ఉన్నావు కనుక సరే నాన్న అని అన్నారు. అలాగా నేను 2017 వరకు అక్కడ ఉన్నాను. ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ ఉండటం జరిగిందండి. 3 సంవత్సరాలు అక్కడ జయపాల్ గారి మినిస్ట్రీలో నేను ఉన్నాను. అక్కడ నా వంతుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతులు బట్టి కొద్దిపాటి ఏదో చిన్న చిన్న హెల్ప్లు చేయటము, ఆ మినిస్ట్రీలో అక్కడ ఉండి తర్ఫీదు పొందడానికి, అక్కడ అనేక విషయాలు మరి దైవజనుల నుంచి నేర్చుకోవడానికి దేవుడు కృపించాడు. ఒక మంచి శ్రేష్టమైన దైవజనులు, చాలా ప్రేమించే దైవజనుల కింద ఉండటము చాలా సంతోషకరమైన విషయం. అందుబాటు దేవుడు నేను ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి ఆ దైవజనుల ద్వారా నేను చాలా ఆశీర్వదించబడ్డాను, అనేక విషయాలు నేర్చుకున్నానండి. మరి తర్వాత దేవుడి ప్రేరేపణ బట్టి, మరి దేవుడు మరలా నువ్వు ఇంకా అక్కడి నుంచి రావాలని చెప్పడము, తర్వాత ఆయనకి తెలియజేయటము, ఆ తర్వాత నేను అక్కడి నుంచి నేను 2017 వచ్చేసాను. మరి ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ కలవరి సహవాసంలో ఉండటం జరిగింది. అక్కడ డైరెక్ట్గా జయపాల్ గారి ఒక నడిపింపులో కానీ నేను అనేక విషయాలు నేను నేర్చుకున్నానని అనుబట్టి ఎప్పటికీ కూడా దేవుడు నేను స్తుతిస్తున్నాను. అక్కడ మరి వారి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కానీ, మైకిల్ పాల్ గారు కానీ, రాజ్ ప్రకాష్ పాల్ గారు కానీ, అన్ని నుంచి కూడా నేను చాలా విషయాలు మరి ఆ సహవాసంలో నేను నేర్చుకున్నాను. దాన్ని బట్టి నేను చాలా ఆశీర్వదించబడ్డానండి. మరి అలా వచ్చేసిన తర్వాత మరి ఏం చేయాలి, ఏంటి నా పిలుపు ఏంటి, నేను సంఘం స్టార్ట్ చేయాలా వద్దని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కూడా నాకు
ఎలిజా నువ్వు చర్చ్ స్టార్ట్ చేయి, ఇంకా ఆలస్యం చేయొద్దని చెప్తూ ఉండేవారు. అన్న నాకు ఇంకా ప్రార్థన చేసుకోవాలన్న, ఇంకా తెలుసుకుంటున్నాను అని చెప్తూ ఉండేవారు. అలా ప్రార్థన చేసుకుంటూ నేను అనేక చోట్లకి కొన్ని పాస్టర్స్తో పాటు అలాగే ఇండివిజువల్గా నాకు నేనుగా వ్యక్తిగతంగా సువార్త చేయటకి వెళ్తూ ఉండేవాడిని, అనేక మందికి సువార్త చెప్పాలనే భారంతో అనేక చోట్లకి వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు మీకు ఇవి కొన్ని ఫొటోస్ జస్ట్ వేస్తున్నాను. ఇలా అనేక చోట్లకి వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడిని 2017 నుంచి. అలాగా సువార్త చేయటము ఈ పరిచర్యలో దేవుడి కృప బట్టి దేవుడిని వాడుకుంటున్న సువార్త పరిచర్యలు, అలాగే కొన్ని కొన్ని సంఘాలకు వెళ్ళి వాక్యం ప్రకటించడము, వాక్య పరిచర్య చేస్తున్నాను. అదే రీతిగా మరి వివాహం కూడా నాకు అయ్యిందండి. వివాహం వచ్చి అయ్యేసరికి మరి మా సహోదరులు, కరవరి సహోదరులు కానీ కొంతమంది ఇక్కడ ఉన్న దైవజనులు కానీ పెళ్లి చేసుకున్నాక సంఘం ప్రారంభించనివారు. మరి పెళ్లి సంబంధాలకు వెళ్తే బాబు నీకు సంఘం ఉందా అనేవారు. కనుక సంఘం ఉండి పెద్ద చర్చి ఉంటేనేమో పిల్లనిస్తామని వీళ్ళ సైకాలజీ ఇక్కడ ఉంది. అలాగేమో దైవికంగా ఉన్న వాళ్ళందరూ వివాహం అయిన తర్వాత భార్య భర్తలుగా సంఘం ప్రారంభించి వెళ్తే మంచిది, బాగుంటుంది అని వారు చెప్తూ ఉండేవారు. ఇలా ఉండేది అనమాట అండి. అప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, దేవుడా నీ చిత్తంలో నాకు వివాహం అవ్వాలి అన్నప్పుడు మరి నాకు ఇందాక చెప్పిన డేవిడ్ గారిని, ఆ దైవజనులు మా బంధువులు, మరి పాస్టర్ గారులు ఉన్నారు, మా బంధువులు అనేక మంది దైవజనులు ఉన్నారు, వారికి అప్పగించాను నేను, మీరు ప్రార్థన చేయండి, ఏదో నాకు కానీ కాదు దేవుడి చిత్తంలో నాకు పెళ్ళి అవ్వాలన్నప్పుడు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి దైవజనుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ కుమార్తెని దేవుడు నాకు భార్యగా ఇచ్చారు, అందుని బట్టి దేవుని స్తుతిస్తాను. మరి మా మావి గారు కూడా దైవజనులే, వారు కూడా విశ్వాసంలో ఉన్నవారు, వారు పాస్టర్ గారు దైవజనులుగా ఉన్నారు, వారు నరసాపురం దగ్గర సేవ చేస్తున్నారు, వారి కుమార్తెని నాకు ఇచ్చారు. మరి నాకు వివాహానికి ముందు కొన్ని ప్రవచనాలు కూడా కొంతమంది దైవజనుల ద్వారా వచ్చాయి మరి భార్య విషయంలో. దేవుడి కృపను బట్టి 2019 సెప్టెంబర్ 18 నా వివాహము పాలకొల్లులో ఘనంగా దేవుడు జరిగించాడండి. మరి నీకు మాదిరిగా ఉంటుందని చెప్తున్నాను, నేను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు, ఎందుకంటే దైవజనులుగా నేను ప్రకటిస్తున్నాను కనుక నేను చేయకూడదని తీర్మానం తీసుకున్నాను, అది నేను చేశాను. కానీ నా వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగించారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే క్రైస్తవులుగా మీరు కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారని, ఏదో నా గొప్ప కొరకు కాదు కానీ ఇది మీ కొరకు మాదిరిగా ఉంటుందని, మీరు కూడా అలా చేస్తారని నమ్ముతూ చెప్తున్నానండి. కానీ దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, నా వివాహాన్ని ఘనంగా జరిగించారు, దేవుడే ఘనంగా జరిగించారండి. 2019 నవంబర్లోనే మేము గృహంలో ఇంట్లో మా భార్య మేము కలిసి సంఘాన్ని ప్రారంభించాము. చిన్నగా ఎవరిని ఎవరికి ఎప్పుడు మా బంధువులకు కూడా చెప్పలేదు నేను, వాళ్ళు చర్చ్ ఉంది అక్కడికి వెళ్తూ ఉండేవాని, కానీ ఇంట్లోనే చర్చ్ ప్రారంభించి ప్రార్థన చేస్తున్నాము. కాకపోతే తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఈ పరిస్థితులు ఎక్కడా చర్చిలు పెట్టక లేదు, ఈ పరిస్థితులు మీకు తెలుసు. ఇలాగా మరి దేవుడు ప్రార్థించినప్పుడు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అనే ఒక పేరు కూడా దేవుడు ఇచ్చారు, ఈ సంఘం పేరు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అని. ఇలా ఉంటూ ప్రార్థన చేస్తూనే నేను ఈ లాక్డౌన్ తర్వాత కూడా నేను మరి అనేక చోట్ల వాకింగ్ చెప్పడానికి ఎవరు పిలిచినా వెళ్తూ ఉంటాను, వెళ్తూ ఉంటున్నాను. ఇంకా సంఘ పరిచర్య ఇండివిజువల్గా ఇంకా ఎక్కడ ప్రారంభించలేదు. ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా మరి ఏ ప్రదేశంలో వెళ్ళి ప్రారంభించాలి. నాకు ఒకటే భారం ఏంటంటే క్రొత్త వారి దగ్గరికి వెళ్ళాలి, నూతనాత్మల్ని సంపాదించి మనం సంఘం స్థాపించాలనే భారం ఉంది. అది దేవుడు నా హృదయంలో పెట్టారు. మరి నేను వెళ్ళిన దైవజనులు, జయపాల్ గారు ఒక శ్రేష్టమైన దైవజనులు, ఆయన ఇచ్చిన బీజం ఏంటంటే సువార్త చేయాలి, ఆత్మలు సంపాదించాలి. ఆ భారం ఆయనకు ఉండటం వల్ల, ఆ దైవజనుల దగ్గర ఉండటం వల్ల అది నాకు కూడా మరి ఆయన్ని చూసి నేర్చుకున్నాను కనుక, అలాగే ఒక సంఘము మనం ఆత్మలు సంపాదించాలని ఒక భారంతో వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవుడి సేవలో వాడబడుతున్నాను, అనేక చోట్లకి వెళ్ళి సువార్త సభల్లో కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి ఊరు ఊరిలో సువార్త చేయటం కానీ, లేకపోతే ఇలా యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యాన్ని ప్రకటించడం కానీ, ఇలా దేవుడి కృపను బట్టి కొన్ని సంఘాల్లో ఆదివారాలు వెళ్ళి మెసేజ్ చెప్పడం కానీ, దేవుడు నన్ను ఆయన కృపలో వాడుకుంటున్నాడండి. అందుని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. నా గొప్పతనం ఏం లేదు, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నాలాంటి పనికిమాలని ఎందుకు ప్రభువా సేవకు పిలిచావు అనుకుంటూ ఉంటాను, ఎందుకంటే నేను ఎందుకు పనికిరాను అని, నాకేమి ఎబిలిటీస్ లేవు. కానీ దేవుడే ఆయన సేవకు పిలిచి, ఆయనే ఆయన రక్తం కార్చి నన్ను రక్షించి, ఆయనే నన్ను నడిపిస్తున్నాడండి. ఆయనదే సమస్త మహిమ ఘనత, యేసయ్యకి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తంలోనే విమోచన ఉంది, యేసు రక్తమే పాపాలు కడుగుతుంది, యేసయ్య మార్గము, యేసయ్య సత్యం జీవమని నేను స్వయంగా తెలుసుకున్నాను. ఈ 2014 నుంచి ఇప్పుడు 2021 వరకు ఇంచుమించు 7 నుంచి నేను సంపూర్ణంగా సేవలోనే ఉన్నాను. దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, దేవుడు నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నారు, దేవుడు నాకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తున్నారు, విశ్వాసంతో నేను జీవిస్తున్నాను, దేవుడే నాకు సహాయం చేస్తున్నారు. 2020 లాక్డౌన్లో అక్టోబర్ 10 దేవుడు నాకు కుమారుని కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు, అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. కనుక దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదండి. మరి కుటుంబంగా మరి భార్య భర్తలుగా కలిసి దేవుడి సేవలో కొనసాగుతున్నాము.
మరి దేవుడి ప్రేరేపణ బట్టి ఇలా యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తున్నాం మేము, యూత్ మీటింగ్స్ పెడతా ఉంటాం మా టీం తరపున, బోయినర్గిస్ టీం తరపున, ఇలా అనేక చోట్ల యూత్ మీటింగ్స్ పెట్టడం, సువార్త వ్యక్తిగత సువార్త చేయటం, పాస్టర్తో వెళ్ళి సువార్త చేయటం, అలాగే సువార్త సభలో ప్రసంగించడం కానీ చర్చెస్లో ప్రసంగించడం కానీ ఈ పరిచర్యలో నేను ముందుకు కొనసాగుతున్నానండి. మరి ఈ సాక్ష్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇంకా చాలా విషయాలని స్కిప్ చేస్తాను, సమయం సరిపోదు కనుక. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి దేవుడి కృపను బట్టి దేవుడు నన్ను పట్టుకుని ఒక పాపాత్మని నన్ను రక్షించారండి యేసు ప్రభు. ఆయనే నిజము, ఆయనే మార్గము, ఆయనే సత్యం జీవము, ఆయన తప్ప వేరొక దారి లేదు పరలోకానికని నేను 100% నమ్ముతున్నాను. నేను తెలుసుకున్నానండి, తెలుసుకునే నమ్మాను, ఏదో గుడ్డిగా నమ్మలేదు. మీరు తెలుసుకోండి యేసయ్య కొరకు, యేసయ్య నిజదేవుడు అని తెలుసుకోండి, యేసు రక్తంలో పాప క్షమాపణ ఉందని తెలుసుకోండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి, దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఆ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఓపికతో ఈ సాక్ష్యాన్ని విన్నారు, ఈ సాక్ష్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటే ఆ విషయాన్ని మాకు తెలియజేయండి, ఇతరులకి ఈ సాక్ష్యాన్ని కూడా షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాము.

ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ మూడవ క్యాసెట్ వింటున్న వారిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ నామస్మరణలో ఉన్న శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీతో జీవించే జీవితం మాకు మాధుర్యం. నిన్ను ఏమని వర్ణించను? ఆనాడు కృపామయుడవై, మహోన్నతుడవై, ఈనాడు మా జీవితాలకు సర్వోన్నతుడు అయ్యావు. నీ సన్నిధిలో నిత్యము మమ్ములను నిలిపి తేజోవాసుల స్వాస్థ్యమునకు మమ్ములను సిద్ధపరచమని కోరుచున్నాను తండ్రి. ఆమేన్.

దేవాదిదేవుడు మన రక్షణ కోసం దీనుడై భూమికి దిగివచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతోషంతో మన హృదయం పులకించకుండా ఎలా ఉండగలదు?

0: ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: తాను ఒక అంటరానిదని ఆమెకు తెలుసు, కానీ ఆటంకాలన్నిటినీ ఎదురిస్తూ తన హస్తాన్ని ముందుకు చాచింది. ఇదే ఆమెకు చివరి నిరీక్షణ. ఆమె ఒక అవకాశాన్ని అదునుగా తీసుకుంది. అప్పుడు ఏం జరిగింది? నిరీక్షణ మహిళకు స్వాగతం. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది. ఈ అంటరాని మహిళకు ఏం జరిగిందో ఈరోజు ఆత్మకు పాఠాలు అనే భాగంలో మీరు వినబోతున్నారు.
2: భలే దానివే, ఆమెకేమి జరిగిందో నన్న కుతూహలంతో మమ్మల్ని ఉంచుతున్నావన్నమాట. నేను కొంచెం సేపు కనిపెట్టాలి కాబోలు. నాకు మాత్రం చాలా ఆత్రంగా ఉంది. కానీ ఆత్మకు పాఠాలు వినకముందు మన స్నేహితుల నుండి కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలి కదా. ఈరోజు ఆరోగ్య సూత్రాలు చెప్పడానికి సుమలత గారు మనతో ఉన్నారు. దయచేసి అలాగే కూర్చోండి, వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, నువ్వు ఎప్పుడైనా వేడిగా ఉన్న వంట పాత్రను ముట్టుకున్నావా? లేక స్టవ్ మీద ఉన్న గిన్నె మూతను తీసినప్పుడు ఆవిరి తగిలి నీ చేయి ఎప్పుడైనా కాలిపోయిందా?
1: ఒక్కసారేంటి, అలా చాలాసార్లు జరిగింది.
0: నాకు కూడా. అలా ఒక వేడివేడిగా ఉన్న పాత్రను పట్టుకున్నందుకు నా చేయి కాలిపోయి బొబ్బలు కూడా వచ్చాయి. అంత భయంకరంగా మళ్ళీ ఎప్పుడు కాల్చుకోలేదు.
1: మనకు కాలితే ఓర్చుకోగలం, గాని ఒకవేళ పిల్లలు మంటల్లో పడిపోతే లేక కాలిపోతే ఏమి చెయ్యాలి అని కొన్నిసార్లు భయం వేస్తుంది.
0: పల్లవి, నువ్వేమి భయపడనక్కర్లేదు. ఈరోజు సుమలత గారు మనకు ఆ విషయాలన్నీ చెప్పబోతున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిద్దామా? సుమలత గారు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలో మన శ్రోతలకు చెప్తారా?
2: ప్రియులారా, కాలిన గాయాలకు ఏమి చేయాలో ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. చిన్న గాయాలకు పెద్ద గాయాలకు కూడా చికిత్స అవసరం. కాలిన గాయాలు మూడు రకాలుగా ఉంటాయి. మొట్టమొదట వాటిని ఎలా గుర్తించాలో చూద్దాం. మొదటి స్థాయి గాయాలు ఎక్కువ తీవ్రంగా ఉండవు. అవి చర్మం పైపొరపైననే నొప్పిని కలిగిస్తాయి. చర్మం ఎర్రగా అవుతుంది, కొంత వాపు కూడా రావచ్చు. రెండవ స్థాయి గాయాలు కొంచెం తీవ్రమైనవి. అవి పైపొర క్రింది భాగంలో ప్రభావం చూపిస్తాయి. వాటి వల్ల కూడా నొప్పి కలుగుతుంది. చర్మంపై వాత పడుతుంది. కొన్నిసార్లు బొబ్బలు కూడా వస్తాయి. ఇక మూడవ స్థాయి గాయాలు చాలా తీవ్రమైనవి. ఇవి లోపలి కణజాలాన్ని కూడా గాయపరుస్తాయి. చర్మంపై ముదురు గోధుమ రంగు లేక నల్లరంగు మచ్చల్ని మిగిలిస్తాయి. కొన్ని సందర్భాలలో గాయం కండరాలలోనికి కూడా వ్యాపిస్తుంది. ఇటువంటి గాయాలకు నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్స పొందడం అవసరం. వైద్యశాలలో చేరితే మరీ మంచిది. ఇప్పుడు మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒకవేళ ఎవరైనా అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని మీరు అనుకుంటే, ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి గాని క్లినిక్కి గాని తీసుకుని వెళ్లాలి. ఈలోపుగా మీరు చేయగలిగిన చికిత్సను గూర్చి కొన్ని సలహాలు ఇస్తున్నాను. ఒకవేళ ఎవరైనా కాలిపోతూ ఉంటే దగ్గరలో అందుబాటులో నీళ్లు ఉంటే వారిపై పోయండి. లేక మంటల్ని తగ్గించడానికి మందంగా ఉన్న గుడ్డను లేక దుప్పటిని గట్టిగా చుట్టండి. లేక వారిని క్రింద నేలపై పడుకోబెట్టి దొర్లించండి. ఈలోగా ఒకవేళ మీ బట్టలకు మంటలు అంటుకుంటే వెంటనే నేలపై పడుకుని దొర్లండి. ఒకవేళ కాలిన గుడ్డలు వారి చర్మానికి అతుక్కుని పోతే మీరు వాటిని తీయడానికి ప్రయత్నించవద్దు. గాని ఆ గుడ్డలలో నుండి ఇంకా పొగ వస్తుందేమో గమనించి చూసి దాన్ని ఆర్పండి. కాలిన గాయాలకు ఎక్కువ వాపు రాకుండా ఉండాలంటే కాలిన చెయ్యిని లేక కాలును వారి గుండె కంటే పైకి ఉండేలా ఎత్తి పట్టుకొనండి. కాలిపోయిన వ్యక్తికి శ్వాస ఆడుతుందో లేదో నిశ్చయం చేసుకోనండి. ఒకవేళ గాయపడిన వ్యక్తికి శ్వాస ఆగిపోతే లేక శ్వాసనాళంలో అవాంతరాలుంటే వారికి శ్వాస అందేలా చేయాలి. అవసరమైతే వారి నోట్లో నోరు పెట్టి శ్వాసను ఊదాలి. శ్వాస సంబంధమైన సమస్య లేకుంటే కాలిన భాగాన్ని స్టెరైల్ చేసిన బ్యాండేజీతో గాని శుభ్రమైన గుడ్డతో గాని కప్పండి. ఏ ఆయింట్మెంట్ను పూయవద్దు. కాలిన బొబ్బల్ని గిల్లవద్దు లేక పగలగొట్టవద్దు. తీవ్రమైన గాయాన్ని చల్లని నీటిలో ముంచవద్దు. అలా చేస్తే వారికి షాక్ తగిలినట్లు అవుతుంది లేక వారి శరీరం చాలా త్వరగా చల్లబడిపోతుంది. వారిని ఆ షాక్ నుండి బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నించండి. ఆ వ్యక్తిని వెళ్ళకిలా పడుకోబెట్టి రెండు కాళ్లను 12 అంగుళాలు పైకి ఎత్తి పట్టండి. ఆ వ్యక్తికి దుప్పటి కప్పండి. ఒకవేళ ఆ వ్యక్తి తలకు మెడకు వీపుకు లేక కాలుకు గాయాలయ్యాయని అనుమానం ఉంటే లేక వారికి అసౌకర్యంగా ఉంటే మాత్రం అలా చేయవద్దు. వారికి సరైన వైద్య సదుపాయాలు అందేంత వరకు వారి నాడిని శ్వాసను పరీక్షిస్తూనే ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించడం ఎలాగో కాలిన గాయాల తీవ్రతను గుర్తుపట్టడం మరియు కాలిన గాయాలను చికిత్స చేయడం మొదలైన విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది. మీకు ఎదురైన పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు నెమ్మదిగా ఉండగలుగుతారు. మీరు సహాయం చేస్తున్న వ్యక్తులను కూడా కంగారు పడకుండా చేయగలుగుతారు. ఈ సలహాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని మీకు లేక ఇతరులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వీటన్నిటినీ పాటిస్తారు కదూ.
0: మహిళలు, మీకు తెలుసా, కాలిన గాయాలు చాలా నొప్పిని కలిగిస్తాయి మరియు మచ్చల్ని మిగిలిస్తాయి. కొన్నిసార్లు చర్మం ముడతలు పడుతుంది. ఈ మచ్చలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. మనం వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాము. ఈ మచ్చలు మీ జీవితాన్ని పాడుచేస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇక తన జీవితమంతా శిథిలమైపోతుంది అనుకున్న సమయంలో ఒక మహిళ ఏం చేసిందో, నిరీక్షణ గల మహిళగా ఎలా మారిపోయిందో షారోన్ గారు మనకు చెప్తారు. వినండి మీ ఆత్మకు పాఠాలు.
3: ప్రియ స్నేహితులారా, విశ్వాసం అన్నది మన అక్కరలో ఓ నిరీక్షణలాగా ప్రారంభమవుతుంది. ఒక మహిళకు జీవితంలో ఏ అవసరం లేకుంటే ఆమెకు తనపై తనకే నమ్మకం ఉంటుంది, కాని ఆమె ఇతరులను ఎందుకు నమ్ముతుంది? మనందరం ఎప్పుడో ఒకప్పుడు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా మనకు విశ్వాసం అవసరమవుతుంది. అవి మనకు నిరీక్షణ లేకుండే చేసే పరిస్థితులు కావచ్చు. బహుశా మీరు ఆశించిన వాటిని పొందలేకపోయి ఉండవచ్చును, లేక ఏదో ఒక విధంగా విలువలేని వారిగా భావించుకుంటున్నారేమో. మన దేశంలో ఒకప్పుడు ప్రతిరోజు 3 పూటలా భోజనం చేసేవారు ప్రస్తుతం 2 రోజులకు ఒక్కసారి 1 పూట మాత్రమే భోజనం చేయగలుగుతున్నారు. ఆర్థిక సంక్షోభాలు అనతికాలంలోనే మన కలల్ని, పథకాలను అణచివేస్తాయి. తెగిపోయిన సంబంధాల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల విషయం నిరాశపడుతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల విషయం నిరాశపడుతున్నారు, భర్తలు భార్యలకు విడాకులిస్తున్నారు, స్నేహితులు స్నేహితులను మోసం చేస్తున్నారు. అలా మరెన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవి మన జీవితాల్ని నాశనం చేస్తాయి, కాదంటారా? ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోగలిగిన శక్తి ఎవరికీ లేదు అన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితులు ఎవరికీ అలవాటు లేదు. ఎందుకు అని మీరు ఆశ్చర్యపోతున్నారా? దీనిని గురించి బైబిల్ ఆదాము హవ్వల ఉదాంతం నుండి మనకు ఒక కారణాన్ని చూపిస్తుంది. గమనించండి, పతనం యొక్క మూలం ఏదేను తోటలోనే ఆరంభమైంది. పరిపూర్ణం కాని ఒక నిర్ణయం చేసుకునేంత వరకు మొదటి దంపతులు, పర్యావరణం అన్ని చక్కగా ఉన్నాయి. ఆ నిర్ణయం వారి జీవితాన్ని మాత్రమే కాదు, వారి తర్వాతి తరాలలోని వారి జీవితాల్ని కూడా నాశనం చేసింది. పాపం లోకంలో ప్రవేశించింది, కాబట్టి ఇక ఈ లోకం ఏమాత్రము పరిపూర్ణమైనది కాదు. ఉపద్రవం వచ్చినప్పుడు ప్రజలు పతనమై తమ జీవితాల విషయం ఎలా వ్యవహరిస్తారు? నేను మీకోసం బైబిల్ నుండి ఒక సంఘటనను గురించి చదవాలనుకుంటున్నాను. ఇది ఒక స్త్రీని గూర్చిన గాథ. ఆమె జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉండింది. మీ వద్ద బైబిల్ ఉంటే తెరిచి నాతో పాటు చదవండి. మార్కు సువార్త 5:25 నుండి 34 వరకు చదువుతున్నాను. 12 నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయూ వ్యయము చేసుకుని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్లెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూవచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయూ ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఇది పతనమైన ఒక జీవితాన్ని గూర్చి చెప్తుంది. ఒక్కసారి ఊహించండి, దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల 12 నుండి ఆమె రక్తస్రావంతో బాధపడుతూనే ఉన్నది. రక్తము ప్రాణమునకు మూలము. రక్తం లేకపోతే బలం ఉండదు. ఎడతెరిపిలేని రక్తస్రావం ప్రజల మధ్య తిరగడానికి ఇబ్బందిని కలిగిస్తుంది, పనిచేయడానికి ఆటంకంగా ఉంటుంది. అంతమాత్రమే కాదు, ఆ స్త్రీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండడానికి ప్రయాసపడాలి. ఎంత కష్టం! ఆమె భౌతికంగా, మానసికంగా చిదిగిపోయింది. పైగా బాగవ్వాలన్న ఆశతో తనకున్న డబ్బంతా అన్ని రకాల మందుల కొరకు, వైద్యుల కొరకు ఖర్చు పెట్టింది. కాని ఆమెకు ఎవరూ సహాయం చేయలేకపోయారు. ఆమె ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. ఆమె సామాజిక జీవితం కూడా పతనమైపోయింది. ఆ కాలం నాటి యూదా చట్టము ఆమెను వెలివేసింది. ఆమె అపవిత్రురాలిగా ఎంచబడింది. ఆమె దేవుని మందిరానికి వెళ్లలేదు. ఆమెను ఎవరూ ముట్టుకోకూడదు. సమాజంలోని వారు ఎవరే కాని ఆమె ముట్టిన ఏ వస్తువును ముట్టకూడదు, లేక ఆమె కూర్చున్న చోట కూర్చోకూడదు. 12 పతనావస్థలో నిస్సహాయరాలిగా ఆమె తన సమాజంలో నుండి వేరుగా, ఒంటరిగా జీవించింది. గమనించండి, మన జీవితాలు భౌతికంగా, భావోద్వేగపరంగా, సామాజికంగా లేక ఆర్థికంగా పతనమైపోయినప్పుడు సాధారణంగా మనం దానిలో నుండి బయటికి వచ్చే మార్గము కొరకు సొంత ప్రయత్నాలు చేస్తాం. ఇతరులను నిందిస్తాము. మన తల్లిదండ్రులను, ప్రభుత్వాన్ని, దేవుణ్ణి నిందిస్తాము. ప్రతి ఒక్కరిపై నేరారోపణ చేస్తాము. అది మనకు తృప్తినిస్తుంది, కానీ అది సమస్యను పరిష్కరించదు. కొంతమంది కొన్నిసార్లు ఆధ్యాత్మిక అనుభవాల కొరకు ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మంత్రాలు, నక్షత్రాలు లేక సూచనలపై ఆధారపడతారు. వారి సమస్య మూలాన్ని పరిష్కరించే విధానాలపైన గాని, పతనమైన వారి జీవితాల్ని పునరుద్ధరించే విషయాలను గురించి గాని తెలుసుకోరు. ఇక మరికొంతమంది విషయానికొస్తే, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలతో బాధను మర్చిపోవాలనుకుని వాటికే బానిసలైపోతారు. ఈ మత్తు పదార్థాలన్నీ వారు బాగున్నారు అన్న భ్రమను వారికి కలిగిస్తాయి. కొంతసేపు వారి పతన జీవితాన్ని మర్చిపోయి ఆనందలోకములో విహరించగలుగుతారు అంతే. కాని చిదిగిపోయిన పతనమైన జీవితాల్లో అత్యంత విచారకరమైన సంగతి ఏమంటే, వారి సమస్య పరిష్కారం కొరకు మనుష్యులు నైతికంగా దిగజారిన స్థితికి వస్తారు. ఉదాహరణకు, కొంతమంది తల్లిదండ్రులు ఎంత పేదవారు అంటే కనీసం తమ సొంత పిల్లల్ని కూడా పోషించుకోలేరు. కాబట్టి వారు అది తప్పు అని తెలిసినప్పటికీ వారిని వ్యభిచారం కొరకు అమ్మేస్తారు. చూశారా, పతనావస్థ అన్నది మనలోని చెడుతనాన్నంతా బయటికి తెస్తుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలోని శిథిలావస్థను గురించి లేక గాయం విషయం మీరు ఏం చేస్తారు? చెదిరిపోయిన కలల విషయం, నిస్సహాయ పరిస్థితులను గురించి మీరు ఎలా వ్యవహరిస్తారు? మీ నిరీక్షణ దేనిపై ఉంది? ధనంలోనా, ప్రభుత్వం పైననా, మందులపైననా? మీ నిరీక్షణ స్నేహితులపై లేక మాదక ద్రవ్యాలపై ఉందా, లేక మీ కుటుంబం మీదనా? మీ నిరీక్షణ మీ భర్తపై లేక మీ బంధువులపై ఉందా, దేనిపై ఉంది? ఇందాక మనం చూచిన ఆ స్త్రీ విషయానికొస్తే, ఏసే ఆమె అంతిమ నిరీక్షణ. ఆమె అంటరానిదని ఆమెకు తెలుసు. అయినా అన్ని ఆటంకాలను ఎదిరించి ఆమె చెయ్యి చాపి యేసు వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె వ్రేళ్లు అలా ఆయన వస్త్రాన్ని తాకగానే ఆమె శరీరంలో ప్రవహించే రక్తధార ఆగిపోయింది. అది ఆమె చివరి నిరీక్షణ రేఖగా ఉండింది. కాబట్టి ఆమె ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నది. అప్పుడేమైంది? యేసు తనలో నుండి ప్రభావము బయటికి వెళ్లినట్లు గ్రహించాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఆమెను పిలిచాడు. ఆమె భయపడింది. ఇక తనకు తిట్లు తప్పవు అనుకుని ఆయన ఎదుటికి వచ్చి తాను చేసిన దానిని ఒప్పుకొన్నది. ఆమె ఊహించని రీతిగా ఆయన చాలా మృదువుగా మాట్లాడాడు. ఆయన ఆమెను కుమారి అని పిలిచాడు. ఆ పిలుపు ఆమెకెంతో హాయిగా, వినసొంపుగా అనిపించింది. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ఆయన ఆమెను ప్రోత్సహించాడు. ఆమె భౌతిక జీవితం మాత్రమే కాదు, దాదాపుగా పూర్తిగా పాడైపోయిన దేవునితో ఆమెకున్న సంబంధం కూడా ఆ క్షణంలోనే పునరుద్ధరించబడింది. ప్రియ స్నేహితులారా, దేవుడు ఎల్లప్పుడూ మన విశ్వాసాన్ని చూస్తాడు అని తెలుసుకోవడం నిజంగా అద్భుతంగా లేదా? మనం ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినా, మనం పూర్తిగా భయం మరియు సంశయాలతో నింపబడి ఉన్నా, మనకు స్వస్థతను, శక్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమాధానంగా వెళ్ళు అని ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీకి వ్యక్తిగతంగా సమాధానం కలిగింది. తన కుటుంబముతో మరియు దేవునితో సమాధానం ఏర్పడింది. యేసు స్వయంగా బాధను నలుగగొట్టబడడం అంటే ఏంటో అనుభవించాడు కనుక ఆమెను చూచినప్పుడు ఆమె సమస్యను అర్థం చేసుకున్నాడు. ఆయన స్నేహితులు ఆయనను వంచించారు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో అతి ఘోరమైన మరణాన్ని పొందడానికి ఆయన విడిచిపెట్టబడ్డాడు. ప్రియమిత్రమా, ఒకవేళ నీ జీవితం చిదిగిపోయి ఉందేమో, అది యేసుకు తెలుసు. ఈ లోకములో ఎవరూ ఎప్పుడూ అనుభవించనంత బాధను, వేదనను ఆయన అనుభవించాడు కనుక మీ గాయంలో, బాధలో ఆయన మీతో కూడా ఏకీభవించగలడు. ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసముతో ఆయనను తాకవచ్చు కదా. ఆ స్పర్శ మీ జీవితంలో తిరిగి నిరీక్షణను, స్వస్థతను, సమకూర్పును తీసుకుని వస్తుంది. ఒక అపవిత్రమైన, అంటరాని స్త్రీని, ప్రేమించబడని, రక్షణ లేని స్త్రీని యేసు ప్రేమతో కుమారి అని పిలిచాడు. ఈరోజు మిమ్మల్ని కూడా అలాగే పిలవాలని అనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని విశ్వాసం ద్వారా రక్షింపబడి స్వస్థతను, సమకూర్పును పొందిన ఒక దేవుని బిడ్డగా పిలవాలని ఆశిస్తున్నాడు. మరి మీరు ఆయన చెంతకు వస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మా, ఇప్పుడు మీరు నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, మీ ప్రేమను బట్టి, శక్తిని బట్టి మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. చాలా కాలం క్రితం నీవు స్వస్థపరిచిన ఆ స్త్రీ జీవితంలాగే మా జీవితాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి ప్రభు. యేసుప్రభువా, నాతో కలిసి ప్రార్థిస్తున్న మా ప్రియ స్నేహితురాలి హృదయాన్ని, ఆత్మను, వారి సంబంధాలను, వారి పరిస్థితులను మరియు జీవితాన్నంతా స్వస్థపరచండి. మేము నీ శక్తిని, నీ కృపను విశ్వసిస్తున్నాము గనక ప్రార్థన చేస్తున్నాం. నీ నుండి దేనిని పొందడానికి మేము అర్హులము కాదుగాని నీ ప్రేమను బట్టి, కృపను బట్టే వేడుకొంటున్నాము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.

0: ఎంత అద్భుతం శ్రోతలు! యేసు ప్రభువు బూడిదలాంటి జీవితాన్ని సహితం అందంగా మార్చగలడు. మనం ఇక బ్రతకలేము అనుకున్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనకు శక్తినివ్వగలడు. యేసు హస్త స్పర్శ మీకేమి చేయగలదో విని అనుభవంలో రుచి చూడండి.
1: మహిళలు, మీలో కొంతమందికి మీ తల్లిదండ్రుల స్పర్శ ఎలా ఉంటుందో తెలియదేమో. వారు మిమ్మల్ని ఎప్పుడూ గుండెలకు హత్తుకోలేదేమో. అందుకే బహుశా మీరు తృణీకరించబడుతున్నారన్న భావన మరియు లోతైన గాయం మీలో ఉందేమో. తృణీకారం గురించిన బాధ మిమ్మల్ని చాలా గాయపరుస్తూ ఉండవచ్చు. దాన్ని బట్టి అసలు నవ్వడం అంటే ఏంటో, ఏడవడం అంటే ఏంటో, లేక అనుభూతి చెందడమేంటో మీకు తెలియకపోవచ్చును. మీరు కూడా ప్రేమించబడగలరు, అందుకు మీరు అర్హులు అని నమ్మడానికి కూడా వీలు లేకుండా మీ మెదడు, శరీరం మొద్దుబారిపోయాయేమో. అలా అయితే మన ఆభరణాల పెట్టెలో నుండి మీకోసం ఒక కవితను చదవాలనుకుంటున్నాను. దీన్ని షెర్లీ పోలార్డ్ రాశారు. దీన్ని విన్న తర్వాత షెర్లీని వినిపించిన దీవెనకరమైన స్పర్శను మీరు కూడా అనుభవించి ఆనందిస్తారని విశ్వసిస్తున్నాను. ఆయన నన్ను స్పృశించాడు అనే ఈ కవిత మీకోసమే. ఆయన నన్ను తాకగానే నా బాధ అంతా మటుమాయమైపోయింది. ఆయన నన్ను స్పృశించాడు, నా విశ్వాసం పునరుద్ధరించబడింది. ఆయన నన్ను తాకాడు, పోయిన నా సంతోషమంతా తిరిగి వచ్చింది. ఆయన నన్ను ముట్టగానే నాకు ఎప్పుళ్ళేనంత బలం వచ్చింది. ఆయన నన్ను ప్రేమతో స్పృశించాడు, కాబట్టి ఆ ప్రేమతో నేను మరొకరిని చేరుకోగలిగాను. ఆయన స్పర్శ ద్వారా ఆశీర్వాదకరమైన విడుదల కలిగింది. నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. ఆయన నన్ను తాకగానే నా గిన్నె నిండి పొర్లనారంభించింది. ఆయన నన్ను తాకాడు, నేను ఆయన సన్నిధితో నింపబడ్డాను. ఆయన నన్ను తాకాడు, ఆయన ప్రేమతో ఆదరించబడ్డాను. ఆయన నన్ను తాకాడు, నా ప్రార్థనలన్నిటికీ జవాబు దొరికింది. ఆయన నన్ను స్పృశించాడు, నేను స్వస్థత పొందాను. శ్రోతలు, ఈ కవిత చాలా బాగుంది కదూ. మీ కొరకు, నా కొరకు సిల్వపై మేకులతో కుట్టబడిన ఆయన హస్తాలు మీ వైపు చాపుతున్నాడు. మీరు చేయాల్సిందల్లా మీ హస్తాలను ఆయన హస్తాల్లో ఉంచి ఈరోజే ఆయన మిమ్మల్ని స్వస్థపరిచేందుకు అనుమతించండి. మీ జీవితాలను ఆయనకు అప్పగించండి.
2: మహిళలు, యేసు మీ జీవితాన్ని తాకడానికి మీరు ఆయనను అనుమతించారా? ఆయన నా జీవితాన్ని తాకి నన్ను మార్చాడు. నాకు బాగా జ్ఞాపకముంది. ఒక గమ్యమంటూ లేకుండా ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితులలో యేసు నన్ను పట్టుకొని బ్రతకడానికి ఒక ఆధారమిచ్చాడు. నా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నా తండ్రిని గూర్చిన చింతలో సైతం ఆయన నాకు గొప్ప శాంతినిస్తున్నాడు. అతనికి పరిచర్య చేస్తున్న తల్లిని గూర్చి కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయన హస్తంలో ఉంది. వాస్తవానికి నేను నా తల్లిదండ్రులకు చాలా దూరంలో ఉన్నాను. వారికి ఏ విధమైన సహాయం చేయలేను, కానీ యేసు వారితో ఉన్నాడని నాకు తెలుసు. కాబట్టి మీరు కూడా మీ పరిస్థితులను బట్టి చింతించవద్దు.
0: శ్రోతలు, శ్వేత చెప్పిన ఈ చివరి తలంపును ఈ దినమంతా, వారమంతా మీరు మననం చేసుకుంటారని నమ్ముతున్నాను. యేసు స్పర్శ మీ జీవితాన్నంతా ప్రభావితం చేయగలదు. ఈ కార్యక్రమం విన్న మీరందరూ మాకు ఉత్తరం రాస్తారని, లేక ఫోన్ చేస్తారని నమ్ముతున్నాం. మీ సమస్యలను తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తారు కదూ.
2: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటితో మనము యెహోషువ గ్రంథ ధ్యానాలను ముగించుకుంటాం. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. నేటి పాఠంలో మనము యెహోషువ గ్రంథము 23-24 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ రెండు అధ్యాయాలు యెహోషువ చేసిన ప్రసంగాలతో కూడినవిగా ఉంటున్నాయి. యెహోషువ 23 అధ్యాయంలో భూమి విశ్రాంతిగా కలిగి ఉన్నట్లుగా చూస్తాం. యెహోషువ ఇప్పుడు వృద్ధుడు, అందువల్ల యెహోషువ తాను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభువు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇశ్రాయేలీలను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. ఇక 24 అధ్యాయంలో ఇస్రాయేలీల పెద్దలు, ఇతర నాయకులందరినీ పిలిచి ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే ముందు వారి పూర్వీకులు యోర్దానుకు అవతలి వైపు నివసించారని, ఇతర దేవతలను ఆరాధించారని ప్రజలకు గుర్తు చేస్తాడు. దేవుడు అబ్రహామును కనాను దేశం గుండా తీసుకువచ్చాడని, ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చాడని యెహోషువ వారికి గుర్తు చేస్తున్నాడు. ముఖ్యంగా యెహోషువ తాను, తన కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తామని చేసిన గొప్ప తీర్మానంను గురించి ఇందులో చర్చించబోతున్నాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ సోదరి సోదరులారా, బాగున్నారా? మీ బైబిళ్ళు తెరవండి. ఈ రోజున మన పాఠం యెహోషువ గ్రంథం 23-24 అధ్యాయాలు. సావధానంగా వినండి. ఈ రెండు అధ్యాయాలలో యెహోషువ చేసిన ప్రసంగాలున్నాయి. యెహోషువ ఒక వక్త మాత్రమే కాదు, అతడొక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ యెహోషువ పెద్దవాడైపోయాడు. ఇప్పుడతనికి 110 సంవత్సరాల వయస్సు వచ్చింది. తన ఉపన్యాసంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగాలి, పురోభివృద్ధి సాధించాలి, విగ్రహారాధన వైపు మొగ్గకూడదు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృపను గుర్తించండి. దేవుడు పాపాన్ని సహించడు. సాంకర్య వివాహ సంబంధాలను దేవుడు నిషేధిస్తాడు. మోషేలాగే యెహోషువ తన మరణాన్ని గురించి ముందుగా చెప్తున్నాడు. యెహోషువ ప్రసంగ సారాంశం 23 అధ్యాయంలో నుంచి సంగ్రహంగా వినండి. యెహోవా నెమ్మది కలుగ చేశాడు. శత్రువులు వచ్చి మీద పడకుండా దేవుడు కట్టుదిట్టం చేశాడు. వయోవృద్ధుడైన యెహోషువ పెద్దలను, న్యాయాధిపతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నాడు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను. దేవుడు మీకు ఏమి చేశాడో మీకు తెలుసు. వంతుచీట్ల వలన ఈ దేశాన్ని మీకు పంచిపెట్టాను. యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు శత్రువులను హతమార్చాను. ఇంకా మిగిలి ఉన్న శత్రువుల చేతిలోని భూభాగాన్ని మీరు వశపరుచుకుంటారు. దేవుడు చెప్పినట్లే ఈ దేశమంతా మీకు హస్తగతమవుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించండి. మీ చుట్టూరా ఉన్న శత్రువులతో రాజీ పడకండి. వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకండి. యెహోవాయే మీ పక్షాన యుద్ధం.

ఆడి తప్పని దేవుడు. ఆయన నిబంధన నుండి తొలగిపోకండి. శ్రోతలు, యెహోషువా తన ప్రజలకిచ్చిన ఈ అంత్య సందేశం ఎంతో ఉద్రేకభరితమైంది. యెహోషువా తన జీవితంలో చివరి ఘడియల్లోకి వచ్చేశాడు. అవసాన దశలో గొప్ప ప్రసంగం చేశాడు. మునుపు యాకోబు తన 12 కుమారులకు అంత్య సందేశమిచ్చాడు. అది వారి భవితవ్యాన్ని నిర్ణయించిన గొప్ప ప్రవచనమైంది. 40 యెహోషువా తన ప్రజలను నడిపించాడు. అతడు గొప్ప జాతీయ నాయకుడు. మోషే కూడా 12 నాయకులను ఆశీర్వదిస్తూ తన జీవిత చరమదశలో ప్రవచనాలు పలికాడు. అదేవిధంగా తన మరణానికి ముందుగా యెహోషువా 23-24 అధ్యాయాలలో ఎంతో అమూల్యమైన ఉపదేశం చేశాడు. యెహోషువా అంటున్నాడు, నేను పెద్దవాణ్ణైపోయాను, ధర్మశాస్త్ర నియమాలను మీరు పాటించాలి, తప్పిపోకూడదు. శత్రువులను పారదోలండి, సోమరులు కాకండి, అప్రమత్తులై ఉండండి. దేవుడు పెట్టే పరీక్షల్లో మీరు గెలవాలి, దేవుణ్ణి హత్తుకుని ఉండండి. ఈ మాటలు అక్షరాలా ప్రవచనాలే. ప్రవచనం నెరవేరితే చరిత్ర అవుతుంది. వీరు అన్యజాతులతో వియ్యమందకూడదు. మిశ్రమ వివాహాలు దేవుని తీర్పునకు గురి అవుతాయి. శ్రోతలు, ఈ రోజున మనక్కూడా ఎన్నో పాఠాలున్నాయి. శోధనలకు లొంగకూడదు. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. దేవుడు ప్రతిష్ఠించిన మార్గంలోనే మనం నడవాలి. లేకపోతే నిత్య నష్టం వాటిల్లుతుంది. జాగ్రత్త. యొర్దాను దాటడం ఉద్రేకభరితమైన సన్నివేశం. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఆ దుప్పటితో ఎలీషా నీటిని కొట్టగా నీరు అటూ ఇటూ విడిపోయినందున ఎలీషా యొర్దాను దాటి అవతలి ఒడ్డుకు నడిచిపోయాడు. యొర్దాను నదీ తీరాల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ నదిలోనే నయమాను స్వస్థత పొందాడు. క్రైస్తవ ఉద్యమం ఆరంభమైంది కూడా యొర్దాను నదీ ప్రాంతాలలోనే. యొర్దాను నది చివరికి మృత సముద్రంలో కలిసిపోతుంది. ఈ నది పొడవు 80 వెడల్పు 100 లోతు 10. యొర్దాను లోయ 10 వెడల్పు. మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ నది వరదలై పొర్లిపారుతుంది. యెహోషువా అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలను నది దాటించాడు. దేవుడు చేసే అద్భుతాలు ఆయన వాక్యాన్ని స్థిరపరుస్తాయి. ఆయన దేవత్వం రుజువై ఆయన మహిమపరచబడతాడు. మిమ్మును మీరు పవిత్రపరుచుకోండి అంటున్నాడు దేవుడు. 1 యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారిమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. సీనాయికొండపై దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు తమను తాము పవిత్రపరుచుకున్నారు. పరిశుద్ధత దేవుని ప్రత్యేక లక్షణం. దేవుడు వాడుకునేందుకు అర్హమైన ప్రతిపాత్ర దేవుని కోసం ప్రత్యేకించబడింది. 97:10 యెహోవాను ప్రేమించేవారలారా, చెడుతనమును అసహ్యించుకోండి. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వింటున్నారా? పాత నిబంధనలోని వ్యక్తులు దేవుడు వాడుకున్న మనుష్యులు అందరూ ఆత్మతో నింపబడినవారే. ఆత్మ నింపుదల నాయకత్వానికి ప్రత్యేక అర్హత. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన ఒక గొప్ప ఆజ్ఞ ఉన్నది, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉంది, ఆత్మపూర్ణులై ఉండండి. ఇది ఆజ్ఞ. పరిశుద్ధాత్మ నీలో ఉంటే చాలదు, నిన్ను నింపాలి, వశపరుచుకోవాలి. ప్రియశ్రోతలు, వింటున్నారా? యెహోషువా ప్రసంగమంతా విధేయతను గురించే. దేవునికి 100% విధేయత చూపడం ఆత్మపూర్ణ జీవితానికి బలమైన రుజువు. మోషే ఆత్మపూర్ణుడు, యెహోషువా ఆత్మపూర్ణుడు. వారిని దేవుడు ఎంతో ఘనంగా వాడుకున్నాడు. శ్రోతలు, ఇప్పుడు మనం యెహోషువా 24 వినబోతున్నాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. యెహోషువా ఇశ్రాయేలు గోత్రాల వారినందరినీ షెకెములో పోగుచేసి

చేశాడు. పెద్దలు, ప్రధానులు, న్యాయాధిపతులు, నాయకులు అందరూ వచ్చారు. వారంతా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండగా యెహోషువా మాట్లాడాడు. అన్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వాక్కు వినండి. మీ పితరులు యూఫ్రటీసు నది అవతల నివసించారు, ఇతర దేవతలను పూజించారు. అబ్రహామును అవతల నుంచి నేనే తెచ్చాను, ఇస్సాకును అతనికి కుమారుణ్ణిగా ఇచ్చాను. యాకోబు, అతని కుమారులు ఈజిప్టుకు తరలిపోయారు. తరువాత నేను మోషే, అహరోనులను పంపి వారి మధ్య చేసిన క్రియల వల్ల ఈజిప్టు దేశీయులు హతమయ్యారు. ఎర్రసముద్రం దాటించాను, సముద్రం ఈజిప్టు వారిని ముంచేసింది. ఆ తరువాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించారు. యొర్దాను అవతల అమోరీయులను మీకు అప్పగించాను. బాలాకు ఒక కిరాయి ప్రవక్తను బిలామును పిలిపించి మిమ్ములను శపించవలసిందన్నాడు, గాని అతడు మిమ్ములను దీవించేటట్లే చేశాను. యొర్దాను దాటాక 7 వర్గాల శత్రువులను నేను పారదోలాను. మీకు ముందుగా కందిరీగలను పంపాను, మీ ఖడ్గం కాదు, మీ విల్లూ కాదు, కందిరీగలే అంత పని చేశాయి. మీరు సేద్యం చేయని భూమి, మీరు కట్టని పట్టణాలను మీకిచ్చాను. మీరు నాటని ద్రాక్ష తోటలు మీకిచ్చాను, ఆలివ్ తోటలు ఇచ్చాను, వాటి ఫలసాయం మీరు తింటున్నారు. మీరు భయభక్తులు కలిగి సత్యముననుసరించి సేవిస్తూ అన్యదేవతలను తొలగద్రోసిన వారై యెహోవానే సేవించండి. యెహోషువా 24:15. యెహోవాను సేవించడము మీకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవిస్తారో నేడే మీరు కోరుకోండి.

0: మీరెవరిని సేవించ కోరుకున్నా నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాము. అందుకు ప్రజలందరూ ప్రత్యుత్తరమిస్తూ అన్నారు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులమవుతాము. మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. శత్రువులను మన ఎదుటి నుండి పారదోలినవాడు యెహోవా. ఆయననే సేవిస్తాము, ఆయనే మా దేవుడు. యెహోషువా అన్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ పాపాలను క్షమించని యెడల ఆయనను మీరు సేవించజాలరు. మీరు అన్యదేవతలను సేవిస్తే ఆయన మీకు క్షీణం కలుగచేస్తాడు. జనులన్నారు, అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాము. యెహోషువా అన్నాడు, మీరు ఒప్పుకున్న దానికి మీరే సాక్షులు. మేము సాక్షులమే అన్నారు వారు. అలాగైతే అన్యదేవతలను మీ మధ్య నుండి తొలగద్రోయండి, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పుకోండి. జనులందరూ యెహోషువాతో అన్నారు, మన దేవుడైన యెహోవా మాటే వింటాము, ఆయననే సేవిస్తాము. ఈ విధంగా యెహోషువా ప్రజలతో నిబంధన చేశాడు. షెకెములో సింధూర వృక్షము కింద పెద్ద రాతిని నెలకొల్పాడు. ఈ నిబంధనకు ఈ రాయే సాక్షి అన్నాడు. అంతటా ప్రజలు తమ తమ స్వాస్థ్యాలకు తిరిగి వెళ్లారు. యెహోషువా తన 110వ ఏట మృతి చెందాడు. గాయషు కొండకు ఉత్తరంగా తిమ్నత్ షరహులో అతడు పాతిపెట్టబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. ఇది యాకోబు షెకెము అనే వ్యక్తి నుండి కొన్న స్థలం. షెకెము హామోరు కుమారుడు. యోసేపు ఎముకలు అతని పుత్రులకు స్వాస్థ్యం. ఎలియాజరును ఫీనిహాసు గిరిలో పాతిపెట్టారు. ప్రియశ్రోతలు వింటున్నారా, యెహోషువా తన ప్రసంగంలో ఇశ్రాయేలు చరిత్రను పునర్విమర్శ చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడు. ఒక అన్యుణ్ణి దేవుడు పిలిచి అతనిలో నుండి గొప్ప జాతిని ఆవిష్కరించాడు. బాబెలు గోపురం తరువాత మానవుడు పూర్తిగా దేవునికి దూరమైపోయాడు. అక్కడే భాషలు తారుమారయ్యాయి. వారు సత్యదేవుణ్ణి విడిచి విగ్రహారాధికులైపోయారు. బాబెలు గోపురం సంస్కృతి వారిని నింపివేసింది. కాని దేవుడు మానవతను తుడిచిపెట్టివేయలేదు. మానవతను పునరుద్ధరించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును లేపాడు. అబ్రహాము తన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వచ్చేయాలి. అబ్రహాముతో దేవుడు కొత్త ఆరంభం చేశాడు. అతని సంతానములో నుండే మెస్సీయా వస్తాడు. ఈ ఇశ్రాయేలు జాతి ఎక్కడ రూపుదిద్దుకున్నది? ఈజిప్టు ఇటుక బట్టీల వద్ద. దేవుడు తన వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు. అమోరీయులతో యుద్ధంలో దేవుడు తన వారిని గెలిపించాడు. బిలాము ఇశ్రాయేలును శపించబోతే దేవుడతణ్ణి అరికట్టాడు. అతని నోట శాపం ఆశీర్వచనమైంది. యొర్దాను నదిని దాటించి అమోరీయులను ఓడించడానికి దేవుడు వారిని బలపరిచాడు. తిరిగి స్థానికంగా అన్యజాతుల ప్రభావం వారిపై పడింది. ఇది వారికి గొప్ప శోధనగా పరిణమించింది. అందుకే యెహోషువా వారిని ఈ విధంగా సవాలు చేశాడు. వారు యెహోవా దేవునికి తమను తాము సమర్పించుకోవాలి. శ్రోతలు వింటున్నారా, యెహోషువా వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది. ఎన్నో సంవత్సరాలు మోషే నీడలో ఎదిగాడు. అయితే ఇతని జీవితం మోషే అనుకరణ కాదు. అతని వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. దేవుడు సాధారణమైన వ్యక్తులను ఏర్పరచుకొని అసాధారణమైన కార్యాలు చేస్తాడనడానికి యెహోషువా జీవితమే గొప్ప నిదర్శనం. యెహోషువా వారిని నిలదీసి అడిగాడు, మీ పూర్వీకుల్లాగా అన్యదేవతలను పూజిస్తారా లేక యెహోవాను ఆరాధిస్తారా? మీరే కోరుకోండి. నేను నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము. యెహోషువా 24:15 ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ వచనాన్ని మీ హృదయాలపై ముద్రించుకోండి. నేను నా ఇంటివారు నీతి సూర్యుణ్ణి కొలుస్తాము. ఇదే మన పాట, మన మాట, మన సాక్ష్యం, దీక్ష, ప్రతిజ్ఞ, శపథం. అంతటా ప్రజలందరూ ఇదే తీర్మానం చేశారు. యెహోవా ఏ మా దేవుడు, మా కుటుంబాల దేవుడు, మేము మా కుటుంబాలు యెహోవానే సేవిస్తాము, యెహోవాను ఆరాధిస్తాము, యెహోషువా ఆరాధించిన దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాము, ఇశ్రాయేలీయులందరూ మా దేవుడు యెహోవాయే అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్లు నినాదాలు చేశారు. ఈ మాటలను యెహోషువా శిలాశాసనాలుగా చెక్కించాడు. మోషే పంచగ్రంథాల సరసన ఈ రాతిని ఉంచి ఇదే మన నిబంధన సాక్షి అని ప్రకటించాడు. ఇంతటితో యెహోషువా జీవితయాత్ర ముగిసింది. యెహోషువా చనిపోయాడు. అతనికి స్వాస్థ్యంగా ఇచ్చిన చోటనే అతన్ని పాతిపెట్టారు. ఎఫ్రాయిము మనష్షేల తండ్రి యోసేపు ఈ ఇద్దరు కుమారులు ఈజిప్టును విడిచిన తరువాత తమ తండ్రి ఎముకలు వారి దగ్గరే ఉన్నాయి. 40 సంవత్సరాలు అరణ్యంలో వారి ఎముకలను మోసుకొని తెచ్చారు. వాగ్దత్త భూమిలోనే ఆ ఎముకలను పాతిపెడతాము అని తమ తండ్రికి వాగ్దానం చేశారు. అప్పటి ప్రజల నమ్మకమేమిటంటే వాగ్దత్త భూమిలో పాతిపెట్టబడిన వారికే పునరుత్థానం. కాని ఇప్పుడు క్రీస్తునందు భౌగోళిక సరిహద్దులు లేవు. దేవుని కృప సరిహద్దులకు పొలిమేరలకు పరిమితం కాదు. యెహోషువా గ్రంథం ప్రారంభంలో మోషే మరణం, ముగింపులో యెహోషువా మరణం. ఇక్కడి నుండి మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళతాము. ఇశ్రాయేలీయులు తిరిగి వెనక్కు జారిపోవడం మొదలైంది. శోచనీయం. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో మోషే ఇంతకంటే సుదీర్ఘమైన ప్రసంగాలే చేసినట్లు చెప్పబడింది. రాజుకు ప్రజలకు మధ్య నిబంధనను ధృవపరిచే ప్రసంగాలివి. అయితే యెహోషువా దేవునికి ప్రజలకు మధ్య నిబంధనను నూతనపరిచాడు. యెహోషువా గ్రంథంలో మనము మరిచిపోలేని వృత్తాంతాలు కొన్ని ఉన్నాయి. రాహాబు వేగులవారి వృత్తాంతం 2:6 ఎరికో సంగతి, ఇశ్రాయేలుకు అఖండ విజయం, ఎరికో గోడలు కూలాయి, 7 హాయిలో అపజయం, ఇశ్రాయేలుకు గొప్ప గుణపాఠం, 24 యెహోషువా వీడ్కోలు సందేశం. ప్రియ శ్రోతలు వింటున్నారా, యెహోషువా గొప్ప గ్రంథం. ఎందుకంటే ఈ గ్రంథంలో మనకు గొప్ప దేవుడు ఎంతో గొప్పగా కనిపిస్తాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అది మారని ప్రేమ. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మానవులు దేవుణ్ణి చేయలేదు, దేవుడే మానవుణ్ణి చేశాడు. విగ్రహారాధన దేవుని దృష్టిలో గొప్ప అపచారం. దేవుని వశంలో మనం ఉండాలి గాని మన వశంలో ఆయన ఉండడు. విగ్రహాలు మన వశంలో ఉంటాయి గనుక అవి దేవుళ్ళు కానేరవు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మవశంలో ఉండండి అని అర్థం. దేవునికి ప్రత్యామ్నాయం మరేదీ ఉండకూడదు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మవశంలో ఉండండి అని అర్థం. యెహోషువా క్రైస్తవ నాయకులందరికీ గొప్ప ఆదర్శం. నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము, మరి మీరో అంటూ మనల్ను సవాలు చేస్తున్నాడు యెహోషువా. తను తన ప్రజలకు మాదిరిగా గొప్ప తీర్మానం చేసుకున్నాడు. యెహోషువా దైవభక్తి, శక్తిభరితమైన అతని నాయకత్వము నేటి యువతరానికి గొప్ప సవాలు. విగ్రహాలను తొలగించండి. పేరాశ, దేవునికి భిన్నమైన వాటికి విలువనివ్వడం, అసూయా విద్వేషాలు, ఇవన్నీ విగ్రహాలే. యెహోషువా గ్రంథం మనకు ఆధ్యాత్మిక విలువలను నేర్పుతుంది. పాఠం సమాప్తం. యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీమీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.
1: యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? 1. పొడవు 80 మైళ్ళు, వెడల్పు 100 అడుగులు, లోతు 10 అడుగులు. 2. పొడవు 180 మైళ్ళు, వెడల్పు 110 అడుగులు, లోతు 20 అడుగులు. 3. పొడవు 280 మైళ్ళు, వెడల్పు 120 అడుగులు, లోతు 30 అడుగులు.
2: ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. యెహోషువా తన వృద్ధాప్యంలో ఎన్నో శ్రేష్టమైన సత్యాలను ఇస్రాయేలీయులకు బోధించినట్లుగా చూశాం. తను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభువు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇస్రాయేలీలను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. దేవుడు వారి ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నాడు గనుక ఆయనను విడవవద్దని అతడు వారికి సూచించాడు. యెహోషువా ఇస్రాయేలీలను తమ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దని హెచ్చరించాడు. వారితో వియ్యము పొందవద్దని చెప్పాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల కలిగే ఘోరమైన పరిణామాల గురించి యెహోషువా వారిని హెచ్చరించాడు. ఇతర దేవతలను ఆరాధించడం ద్వారా దేవుని నిబంధనను ఉల్లంఘించవద్దని అతడు తన ప్రజలను కోరాడు. అయితే తానను, తన ఇంటి వారును, యెహోవాను మాత్రమే ఆరాధిస్తామని తేల్చి చెప్పాడు. ఇశ్రాయేలులు దేవుణ్ణి సేవించకపోతే ఆయన వారి పాపాలను క్షమించడని, వారిని నాశనం చేస్తాడని యెహోషువా స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలులు తాము ప్రభును మాత్రమే సేవిస్తామని, ఆయనకే విధేయత చూపుతామని పేర్కొన్నారు. ప్రియ సహోదరా, సహోదరి, ఈ గ్రంథ ధ్యానాలు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంతటితో యెహోషువా గ్రంథ ధ్యానాలు ముగిశాయి. తిరిగి మరొక గ్రంథంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండి, నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667206. సెల్ నంబర్ 9444233333.

0: స్త్రీ విధవరాలుంది, ఆమెకు తన కుటుంబాన్ని నడిపించుకునే పోషించుకునే ఆర్థిక పరిస్థితి లేనప్పుడు ఇబ్బందికరమైన స్థితిలో కుటుంబంలో కిచెన్ లోకి వెళ్తే ఫుడ్ ఏమాత్రం కూడా కనబడలేదు. ఏ కార్నర్ లో వెతికినా అన్ని ఖాళీ అయిపోయినాయి. సో కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు తినడానికి కూడా ఆహారం లేని స్థితిలో ఆమె చాలా నిరాశతో ఉన్నప్పుడు ఆమె దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కిటికీ తెరిచి బిగ్గరగా ప్రార్థన చేస్తుందంట, దేవా నాకు సహాయం చేయి, నాకు నువ్వు ఆహారం పంపించేయ్యా, ఏలియాకు కాకుల ద్వారా నువ్వు ఆహారం పంపించావు కదా, నా అవసరత కూడా నువ్వు తీరుస్తావని నమ్ముతున్నాను, ఐ నో యు ఆర్ మై ప్రొవైడర్, నాకు నా అవసరతలు తీర్చే దేవుడవు నీవని, నేను నీ మీద ఆధారపడుతున్నా, నాకు ఆహారం పంపించేయ్యా, నాకు సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిసేపు గతించిపోయిన తర్వాత తన ప్రక్కింట్లో ఉండే ఒక వ్యక్తి, అతను నాస్తికుడు, దేవుడు అంటే నమ్మనే నమ్మడు, దేవుడు దేవుని అనుసరించేవారు దేవుని భయం కలిగిన వారు అంటే కూడా అతనికి చాలా చిన్న చూపుగా ఉంటుంది. చూడండి, దేవుని వాక్యంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారని ఉంది. ఫూల్స్ థింక్ దట్ దెర్ ఇస్ నో గాడ్ అని బైబిల్లో ఉంటే, దేవుడు లేడని నమ్మేవారు ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారిని ఫూల్స్ అనుకుంటారు. ఇది చాలా విచిత్రం అండి. దేవుని నమ్మేవారు ధన్యులు, దేవుని ఆశ్రయించేవారు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంటే, దేవుని నమ్మని వారికి దేవుని నమ్మేవారంటే చాలా చిన్న చూపు ఉంటుంది. దేవుని నమ్మేవారిని చూసి నవ్వుకుంటా ఉంటారు వీళ్ళు, గుడ్డి నమ్మకం అండి వీళ్ళకి. దేవుడు లేకపోయినా వీరు ఏదో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు, గుడికలకు వెళ్తూ ఉంటారని వారు చెప్పుకుంటా ఉంటారు మన గురించి. సో తన ఇంటి ప్రక్కన, బీద విధవరాలి యొక్క ఇంటి ప్రక్కన ఉన్న నైబర్, హి వాజ్ ఎన్ ఏథీస్ట్, దేవుడు లేడు అని నమ్ముతాడు అతను. సో అతను ఈమె గట్టిగట్టిగా చేసిందేమో ప్రార్థన కిటికీ తెరిచి, సో ఆ ప్రార్థన అంతా ఇతను విని దేవుడు లేడని ఆమెకి ప్రూవ్ చేద్దామని గ్రోసరీ స్టోర్కి వెళ్ళి ఆమెకు కావలసినవన్నీ కొని ఒక కార్ట్లో వాటన్నిటిని తీసుకొని వచ్చి అవన్నీ ఆమె ముందు పెట్టి, ఇదిగో అమ్మా దేవుడా నాకు సహాయం చేయి, దేవా నాకు సహాయం పంపించను నువ్వు అడిగావు కానీ ఏ దేవుడు లేడు, నేనే వచ్చి నీకు సహాయం చేశాను, నా క్రెడిట్ కార్డుతో నేను డబ్బులు కట్టాను, నా చేతులతో వెళ్ళి స్టోర్లో నీ కోసం అన్ని కొన్నాను, నేను ఇచ్చాను కాబట్టి దేవుడు కాదమ్మా నీకు ఇచ్చింది, నేనే ఇచ్చానని మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే నేనే సహాయం చేశాను దేవుడు కాదు అనే విషయాన్ని ఎక్కువగా మరి నొక్కి నొక్కి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు ఆ మనిందంట, అయ్యా నా దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు లేడని నమ్మే ఒక నాస్తికుని ద్వారా కూడా నాకు సహాయం పంపించాడంటే నా దేవుడు ఎంత గొప్పవాడని అక్కడికక్కడే మోకరించి దేవుని స్తుతించిందంటండి. హల్లెలూయా. నీకు నాకు దేవునిపై అచంచలమైన విశ్వాసము నమ్మిక ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, డూయింగ్ మిరకల్స్ ఈజ్ అన్ ఎవ్రీడే బిజినెస్ టు గాడ్ అని. యేసుక్రీస్తు ప్రభు, దేవాతి దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఉదయకాల సమయంలో లేవగానే కొన్ని పనులు మరి ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటాం కదా, కొన్ని పనులు మనం అనుకోకుండా ఆలోచించకుండా కూడా చేసేస్తూ ఉంటాం, ఎందుకంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్, మన దినచర్యలో భాగం. దేవునికి దినచర్య ఏంటంటే అద్భుతాలు చేయడం ఆయన దినచర్య అంట. నువ్వు ఆయన మీద ఆధారపడితే, నీవు ఆయన వైపు చూస్తే, ఆయన సహాయాన్ని కోరుకుంటే ఖచ్చితంగా నీ నా జీవితాలలో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, ఐ వాంట్ టాక్ అబౌట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండడాన్ని గురించి ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాలి అని ఆశిస్తున్నాను. కృతజ్ఞత కలిగి ఉండడం, కృతజ్ఞత అసలు ఎక్కడ పుడుతుందండి అంటే హృదయంలో పుడుతుంది. కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఏమైనా ఖర్చు అవుతుందా అంటే ఏం ఖర్చు అవ్వదు. కానీ కృతజ్ఞత అనేది ప్రతి విశ్వాసిలో ఖచ్చితంగా ఉండవలసినది. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వెపన్. కృతజ్ఞత అనేది దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక బలమైన ఆయుధం. కానీ కృతజ్ఞతకు ఆపోజిట్ వర్డ్ ఏంటో తెలుసా అండి? సనగడం, గొనగడం. కానీ మన జీవితాల్లో అదేంటో తెలియదు, కానీ కృతజ్ఞత న్యాచురల్గా రాదు, కానీ న్యాచురల్గా సనగడం, గొనగడం అనేది వస్తూ ఉంటుంది. అది చాలా సహజంగా ప్రతి చిన్న ఇబ్బందికి, ప్రతి చిన్న చికాకుకు వెంటనే మనలో స్టార్ట్ అయ్యేది ఏంటంటే సనగడం, గొనగడం. కానీ మనలో కృతజ్ఞత భావాన్ని లేకుండా అణిచేది ఏంటంటే మనలో ఉన్న కంప్లైనింగ్, మర్మరింగ్ యాటిట్యూడ్. మనందరికీ తెలిసిన మనకి ఇష్టమైన వర్డ్స్ నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం అందరికీ కంఠస్థమే అది కదండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీ కొరకు తీయబడును, ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. చాలా మంది మనకి ఏదైనా కావాలంటే దేవుని సన్నిధిలో మత్తయి 7:7లో నీ వాగ్దానం చేసావు కదా ప్రభువా, అడుగుడి నీకు ఇయ్యబడునని, నాకు ఇవ్వు అని అడుగుతారు. అని చాలా మంది ఏమనుకుంటారంటే, అడుగుడి నీకు ఇయ్యబడిన కంటే సనుగుడి మీకు ఇయ్యబడినని రాయబడి ఉందేమో అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారండి. కానీ సనుగుడి మీకు ఇయ్యబడునని ఎక్కడ వ్రాయబడలేదు, అడుగుడి మీకు ఇయ్యబడును అని మాత్రమే వ్రాయబడింది. సో మర్మరింగ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే మన జీవితంలో మనం కలిగి ఉండే సనుగుడం, గొనగడం. ఒకవేళ ఆ స్వభావంతో ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి మనం వచ్చినట్లయితే, వీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ ప్లేస్ విత్ అ చేంజ్ ఆఫ్ హార్ట్, విత్ అ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. మన దేవుడు మార్చడంలో చాలా గొప్పవాడండి. ఈ రోజుల్లో చాలా మంది వారు పుట్టిన వారి పోలికలు, వారి రూపం నచ్చక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటా ఉన్నారు. ఒక సహోదరి అమెరికా దేశంలో ఉంది, ఆమెకు ఒక బార్బీ డాల్ లాగా ఉండాలని ఆశ అంట. ఏంటండి బార్బీ డాల్స్? పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, చాలా అందంగా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్ ఫిగర్ అండ్ పర్సనాలిటీ ఉంటుంది బార్బీ డాల్స్ కి. సో ఆమె అనుకుందంటే, ఈ బార్బీ డాల్ లాగా నా నడుము ఇన్నే ఇంచులు ఉండాలి, ఆ తర్వాత నా చీక్స్ ఇలా ఉండాలి, నా ముక్కు ఇలా ఉండాలి, నా పోలిక ఇలా ఉండాలని ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 20కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని, అండ్ ఫైనలీ షీ టర్న్డ్ ఇన్ టు అ బార్బీ డాల్. ఒక బార్బీ డాల్ లాగా అలా తయారైందంట. సో ఫైనలీ ఎవరో ఇంటర్వ్యూర్ వెళ్ళి అడిగారంట, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ హౌ యూ లుక్ రైట్ నౌ? ఇన్ని సర్జరీలు చేయించుకున్నావు కదమ్మా, ముక్కుకు ఆపరేషన్, ఆ తర్వాత బుగ్గలకు ఆపరేషన్, చిన్నుకి ఆపరేషన్, ఆ తర్వాత నీ దేహంలో ఆఖరికి పక్కటెముకలు కూడా తీయించేసుకుందా, ఆమెకి చిన్న నడుము కావాలని అన్ని బాధలు పడ్డావు కదా, అంత డబ్బు ఖర్చు పెట్టావు కదా, అంత నొప్పికుండా వెళ్ళావు కదా, ఇప్పటికైనా సంతృప్తిగా ఉందా, నీ రూపాన్ని బట్టి ఆనందిస్తున్నావంటే అన్నదంట, నాకు ఇంకా తృప్తి లేదండి, ఇంకా ఏదో మార్చుకోవాలని అనిపిస్తుంది అని చెప్పిందంట. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని యాక్సెప్ట్ చేయలేక, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకోలేక చాలాసార్లు నానా అవస్థలు పడతా ఉంటాం. అని రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మన హృదయాన్ని మార్చేవాడు, మన అంతరంగాన్ని మార్చేవాడు, మన యాటిట్యూడ్ని మార్చేవాడు. మన పైరూపం కాదు కానీ నిజానికి ఒక వ్యక్తి ఏమై ఉన్నాడంటే, వాట్ ఇస్ మ్యాన్? మనిషి ఫిజికల్ అపియరెన్స్ని బట్టి కాదండి, మనుషుల దృష్టిలో విలువ మన బయట భౌతికమైన రూపాన్ని బట్టి అయితే, దేవుని దృష్టిలో మనకొచ్చే విలువ మన అంతరంగ సౌందర్యాన్ని బట్టి. దేవుడు మన అంతరంగాన్ని రాత్రికాల సమయంలో రూపాంతరము చెందించేలా, రూపాంతరము చేసి ఆయనకిష్టమైన పోలికలో మార్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు, అదేంటంటే, దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి? ఆ ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారండి ఇప్పటి వరకు దేనికైనా? హ్యావ్ యూ ఎవర్ ప్రేయిడ్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్? మంచి విషయమే చేయొద్దండి, ఏం పర్లా, తప్పుడు విషయమే అడగట్లేదు. నా జీవితం విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభు అని ఎప్పుడైనా అడిగారా? అడుగుతాం కదా. ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే, కాలేజ్ జాయిన్ అవ్వాలంటే, దేవా ఇది నీ చిత్తమేనా కాదా? వివాహ విషయంలో ఈ సంబంధం వచ్చిందయ్యా, ఇది నీ చిత్తమా కాదా? పలానా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం, పలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, వాట్ ఈస్ యువర్ విల్? దేవుని చిత్తాన్ని మన జీవితంలో చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం, కానీ వాట్ ఈస్ జనరల్ గాడ్స్ విల్ ఫర్ హిస్ పీపుల్? దేవుని ప్రజల పట్ల ఆయనకున్న చిత్తం ఏంటంటే, మొదటి తెసలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమేది మొదటి తెసలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 16వ వచనం నుండి చదువుతాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్ లో కొన్ని వేల మంది ఉన్నాం. మా అందరి విషయంలో నీ చిత్తం ఏంటి యేసయ్యా అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో నా కృతజ్ఞత చెల్లించండి, అదే నా చిత్తం అంటున్నాడు. హల్లెలూయా. స్పష్టత వచ్చిందా అండి? క్లారిటీ వచ్చిందా? కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లో ఉంటాం మనం, మో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో, దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కాంప్లికేటెడ్ ఏమో, అసలు దేవుని చిత్తం దేవుడు నాకు బయలుపరుస్తాడా లేదా? దేవునికి దగ్గరగా జీవిస్తే ఆయన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడండి, స్పష్టంగా బయలుపరుస్తాడు. ఇదియే త్రోవ, దీనిలో నడువుడే అని ఒక శబ్దము మీ చెవులకు వినబడును. దేవుడు నడిపించినప్పుడు క్లారిటీ ఉంటుందండి. దేవుడు నడిపిస్తే, వెన్ గాడ్ లీడ్స్ యూ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, దెర్ ఇస్ క్లారిటీ. స్పష్టంగా దేవుడు నడిపిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయములో నా చిత్తము ఇదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, ఇందాక మనం చెప్పుకున్నాము కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే మనలో వచ్చే సనుగులు గొనుగులని. ఇంతకీ సనగడం గొనగడం అనే పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే, ఐ వాంట్ టు గివ్ యూ 3 రీజన్స్ వై వి మర్మర్ అండ్ కంప్లైన్. ఎందుకు మనం ఎక్కువగా మరి సణుగుతూ ఉంటాం, గొణుగుతూ ఉంటాం అంటే 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువ తెలియనప్పుడు మనం సణుగుతామండి. వెన్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్, వి మర్మర్ అండ్ కంప్లైన్. ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వంలో నుండి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత దేవుడు వారిని అద్భుతంగా ప్రొవైడ్ చేశారండి. ఇస్రాయేలీలకు దేవుడు మరి ఇచ్చిన ప్రొవిజన్ ఎంత గొప్పదంటే, దేవదూతలు తినే ఆహారం దేవుడు వారికి ఇచ్చాడంట. బయటకి దేవుడే తెచ్చాడు కాబట్టి, వాగ్దానం దేవుడే చేశాడు కాబట్టి, వారి పోషణ, వారి సంరక్షణ, వారి యొక్క ప్రతి విషయంలో దేవుడే బాధ్యత తీసుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు దేవుని చేతిలో పెడితే నీ గుర్చిన ప్రతి చిన్న విషయం దేవుడు తీసుకుంటాడు బాధ్యత. నేను అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో దైవజనులు జాన్ వెస్లీ గారి యొక్క సంబంధం వచ్చింది. అక్కడున్న ఒక ఆంటీ అంకుల్, మరి ఆంటీ ప్రభాకర్ అంకుల్ అని వారు చెప్పారు, అమ్మా నీకు కూడా దేవుని సేవ అంటే చాలా ఆశ ఉంది, దేవుని కొరకు నువ్వు కూడా మరి పనిచేయాలని ఆశపడుతున్నావు కాబట్టి జాన్ వెస్లీ గారితో మీ వివాహం అయితే బాగుంటుంది, మీ పేరెంట్స్తో మేము మాట్లాడతాము, దైవజనుల యొక్క తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడతామని వారు మాట్లాడినప్పుడు, నాకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు, దైవజనుతో వివాహం అవడం దేవుని చిత్తమని. సో ఆ సమయంలో నేను వెళ్ళి మా బాస్ని, మా నా పైన ఉన్న అధికారిని నేను ఆఫీస్లో కలిశాను. కలిసి నేను చెప్పాను, అయ్యా నేను నా జాబ్ రిజైన్ చేయాలని నేను ఆశపడుతున్నా, నేను భారతదేశం వెళ్ళిపోతున్నాను, నాకు వివాహం సెట్ అయింది, నేను నా జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నా అంటే ఆయన నన్ను చాలా వింతగా చూశాడు. ఎందుకంటే పెళ్ళై చాలా మంది అమెరికాకు వస్తారు కానీ ఈమెంటి పెళ్ళని ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతా ఉంది, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్లు చూశారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నారు, పెళ్ళయ్యాక చాలా మంది ఉన్నత స్థితికి వెళ్తారు కానీ నువ్వేదో 2 మెట్లు దిగేసి వెళ్ళిపోయినట్లుగా ఉంది, మీ భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఏమో అనుకుంటున్నావు అంటే, బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, ఏమి కాదు, నా భర్త ఒక పాస్టర్ గారు, ఒక దేవుని సేవకుడు. అంటే దేవుని సేవ అన్న, దేవుని సేవకులు అన్న విలువ వారికి ఎవరికి తెలియదండి, ఎందుకంటే వారెవరు కూడా మరి దేవుని తెలుసుకున్నవారు కాదు. కాబట్టి ఆ సమయంలో వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంత సెక్యూర్ జాబ్, ఇంత మంచి శాలరీ, ఇంత మంచి లైఫ్ నువ్వు వదిలిపెట్టి వెళ్తా ఉన్నావు, తప్పు నిర్ణయం తీసుకుంటున్నావేమో అమ్మా, ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని. అందరూ అదే మాట చెప్పారు. ఆ రోజు నా ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినప్పుడు నా పోషణ విషయము, నేను ఎలాంటి ఇంట్లో ఉంటా నాకు ఏం తెలియదండి. దైవజనులు జాన్ వెస్లీ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే, వివాహం అయ్యాక ఒకరోజు 7-star హోటల్లో ఉంటామేమో, ఒకరోజు 6-star హోటల్లో ఉంటామేమో. 6-star హోటల్ అంటే పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి, ఒకవేళ చెట్టు కింద కూడా ఉండాల్సి వస్తుందేమో, ఆర్ యూ రెడీ అని అడిగారు. పెళ్లి చూపుల్లో మా అత్తగారు అడిగారు, ఒకరోజు చికెన్ కూర ఉంటుందమ్మా, ఒకరోజు రసమన్నం ఉంటుందమ్మా, ఆర్ యూ రెడీ అని అడిగారు. నేను ఒకటే చెప్పా, నా దేవుని సేవ కన్నా నాకు గొప్పదేమీ కాదండి, నేను ఆస్తిపాసుల కొరకో, బంగారం కొరకో, ఇళ్ల కొరకో, దేని కొరకు రావట్లే, నా దేవుని సేవ చేయాలని వస్తున్నాను. నాకు తెలుసు ఆయన నా అవసరతలు తీరుస్తాడని నాకు తెలుసు, నాకు నా దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు. మీకు ఒక మాట చెప్పనివ్వండి, ఈరోజు నేను వేసుకునే ప్రతి చీరకు ఒక పేరు చెప్తానండి, ఇది కూడా ఒకరి గిఫ్టే. ప్రతి చీరకు ఒక పేరు చెప్తాను. ఆ వార్డ్రోబ్ దగ్గరకు వస్తే దేవుని ప్రజలు మమ్మల్ని ప్రేమించి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వస్త్రాలు, ఇందాక వచ్చేటప్పుడు కూడా ఒక ఆంటీ మంచి చీరకు తీసుకొచ్చి ఇచ్చారు. ఆంటీ ఎందుకు ఆంటీ నాకు ఇంత పెద్ద బహుమానం అంటే, ఆంటీ అంటున్నారు మా బిడ్డకి మేము ఇచ్చినట్టమ్మా, థ్యాంక్స్ చెప్పద్దు. దేవుని ప్రజలు ప్రేమించి నాకు అవసరమైన వస్త్రాలు నేను షాపింగ్ చేసుకునే చాలా తక్కువ, కానీ దేవుడు ఏ రోజు మాకు తక్కువ చేయలేదు, ఆహారం తక్కువ చేయలేదు, బట్టలు తక్కువ చేయలేదు, మాకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చాడు. కానీ నిద్ర మాత్రం తక్కువ అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు, కొన్నిసార్లు టేబుల్ నిండా ఫుడ్ ఉంటుంది కానీ తినడానికి టైం ఉండదండి. కానీ దేవుని సన్నిధిలో తీసుకున్న కమిట్మెంట్ని బట్టి, దేవుడిస్తున్న శక్తిని బట్టి, యవ్వన కాలంలో దేవుని కొరకు పరిగెత్తాలని ఒక తీర్మానం తీసుకున్నాం కాబట్టి సాగిపోతా ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలను అరణ్యములో దేవుడు నడిపించిన విధానం ఆశ్చర్యం. అన్ని లక్షల మంది ప్రజలు బయటకు వస్తే పగటిలో మేఘస్తంభం అంట, ఆ మేఘస్తంభం కింద 18 degrees ఏసీలో ఎంత కూల్గా ఉంటుందో అంత కూల్ ఉండేదంటండి. అంటే దేవుడు వారికి ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా, ఆ ఇశ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు వారిలో పసిపిల్లలు ఉండుంటారు, పెద్ద వయసులు వారు ఉండుంటారు, వారందరికీ దేవుడు చూసుకోవాలి కదండి, ఆయన కన్న తండ్రి, సిలువలో మనల్ని కొన్న తండ్రి, పరలోకపు తండ్రి ప్రతి విషయం పట్టించుకుంటాడు. పగటిలో మేఘ స్తంభంగా, రాత్రి కాలంలో ఒకవేళ చీకటిలో వారి వద్దకు ఒకవేళ మృగాలు వచ్చి వారిని అటాక్ చేస్తాయేమో, పురుగులు వచ్చి కొడతాయేమో, ఆ అరణ్యంలో పాములు వచ్చి కాటు వేస్తాయేమో అని వారికి అగ్ని స్తంభాన్ని ఏర్పాటు చేసి, దట్ లైట్ వాజ్ సరౌండింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ యాజ్ దే వర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డర్నెస్. అగ్ని స్తంభము, మేఘ స్తంభం. ఇకపోతే ప్రతిరోజు వారు తినడానికి ఆకాశం నుండి మన్నా కురిపించేవాడు దేవుడు. ఎంత గొప్పవాడు! ఈ మన్నాను గురించి వ్రాయబడిన ఒక మాట చూడండి, కీర్తనలు 78వ కీర్తన 24-25 వచనాలు. దేవుడు వారికి ప్రొవైడ్ చేసిన విధానము, దేవుడు వారిని పట్టించుకున్న విధానము, దేవుడు వారిని పోషించిన విధానము ఎంత ఆశ్చర్యమో. 78వ కీర్తన 24 వచనం, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ప్రతి దినము ఉదయకాల సమయంలో ఎంత కూర్చుకుంటే అంత మన్నా అంట. మ్యానా వాస్ ఇనఫ్, సఫిషియంట్. ఎంత కావాలో అంత కురిపించేవాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, మన్న గనక నేల మీద మట్టి మీద పడితే ఆ మట్టి దానికి అంటుకొని వీరికి ఆరోగ్య ఇబ్బందులు వస్తాయేమో, ఆ మన్నా మళ్ళీ వీరు కడుక్కోవడానికి ప్రాబ్లం అవుతుందని దేవుడు ముందు మరి చక్కని ఆకాశం నుండి స్నో పంపించి ఆ స్నో మీద మన్నా కురిసేదంట. చక్కగా వారు తీసుకొని మన్నాతో రొట్టెలు చేసుకునేవారు. చాలా అద్భుతంగా దేవుడు తన ప్రజలను పోషించాడు. వారికి అవసరమైనప్పుడల్లా బండ నుండి వారికి నీటిని ఇస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, చూడండి, వారు ఎన్ని జతల వస్త్రాలు తీసుకొని బయలుదేరి ఉంటారు ఐగుప్తు నుండి. వారు తీసుకునే సామాను లిమిటెడే కదండి, ఎందుకంటే వారు నడవాలా, ఈ సామాను కూడా వారితో పాటు మోసుకొని వెళ్ళాలి, లగేజ్ అండ్ బ్యాగేజ్. ఇప్పుడు ఇస్రాయలీలు ఒకవేళ కనుక ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు ఇంటి యజమానునికి 40 ఇయర్స్ ఉన్నాయి అనుకుందాం వయసులో. అలాంటి వారు పర్వాలేదు, సైజులో కొంచెం పెరిగినా తగ్గినా ఎక్స్ఎల్ సైజు, డబుల్ ఎక్స్ఎల్ సైజు, మళ్ళీ ఎల్ ఎమ్కి వస్తారు. కానీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, పిల్లలు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు మనకు తెలుసు కదా. పిల్లలతో ఒక నెల అవ్వగానే అంతకుముందు బట్టలన్నీ పొట్టయిపోతూ ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి బట్టలు కొంటా ఉండాలి. పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు పడే అవస్థలు మామూలుగా ఉండవు, ఎందుకంటే వస్త్రాలు వారివి చాలా ఎక్స్పెన్సివ్, పిల్లల బట్టలు. తర్వాత వెంట వెంటనే పొట్టయిపోతూ ఉంటాయి, మళ్ళా సంవత్సరాలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ దేవుడు వారి పట్ల చేసిన అద్భుతం ఏంటంటే, వారి బట్టలు చిరిగిపోలేదంట, వారి చెప్పులు చిరిగిపోలేదంట. అంటే వాళ్ళ కాళ్ళ సైజుతో పాటు చెప్పు సైజు కూడా పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా, ఎంత అద్భుతం అండి. పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళు ఒక్క జత చెప్పులతోనే వారు ఐగుప్తు దేశంలో బయటకు వచ్చారు. బట్ యాజ్ దే వర్ వాకింగ్ దేర్ షూస్ డిడ్ నాట్ టేర్ ఆఫ్. వేర్ అండ్ టేర్ ఉంటుంది యూజువల్గా, కానీ వారి బట్టలు చిరిగిపోలేదు, వారి చెప్పులు చిరిగిపోలేదు. మనం గట్టిగా నడిస్తే మన చెప్పులు వేసుకొని బాటా చెప్పులు అయినా కూడా ఊడిపోతూ ఉంటాయి. అలా చెప్పులతో సమస్యలు ఉండుంటే వాళ్ళ ప్రయాణం ఎంత కష్టంగా సాగేదో. బట్ గాడ్ వాజ్ దే ప్రొవైడర్, God took so good care of them. ఎంత అద్భుతంగా దేవుడు నడిపించాడు. ఇంత అద్భుతంగా దేవుడు నడిపిస్తుంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు సనిగారంట. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, నిర్గమకాండం 16వ అధ్యాయము 31వ వచనం చూడండి. నిర్గమకాండము Exodus chapter 16 verse 31, the Israelites murmured and complained. 16వ అధ్యాయం 31వ వచనం, ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. కానీ ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో వారు మరి గట్టిగా దేవునికి విరోధంగా మాట్లాడారనే మాట ఉంది చూడండి. 16వ అధ్యాయము 9వ వచనం, అంతట మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనెను. మనం కృతజ్ఞత చెల్లించినా దేవుడు వింటాడు, ప్రార్థించినా దేవుడు వింటాడు, సనుగులు కూడా దేవుడు వింటాడండి. మన సనుగులే మ్యూట్ అవ్వవు, సనుగులు మ్యూట్ అవ్వవు. నా పెళ్ళి అవ్వక ముందు దైవజనితం, నా వివాహం సెటిల్ అయిన తర్వాత నేను ఒకటే అడిగా దేవుని సన్నిధిలో, ప్రభువా ఒక్క వరం ఇయ్యా నాకు. ఏంటా వరం అంటే, దైవజని దగ్గర నేను ఎప్పుడు సనగకూడదు, గొనగకూడదు. ఎందుకంటే సేవలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు డబ్బులు ఉండవు, కొన్నిసార్లు సమయం ఉండదు, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సనిగే స్త్రీగా మాత్రం నేను ఉండకుండా నాకు సహాయము చేయాలి. ఎందుకంటే సనిగే స్త్రీగా ఉంటే చెప్పులో ముళ్ళులాగా, చెవుల్లో జోరిగలాగా ఉంటాను నేను. నా భర్తకు అట్లా నాకు ఉండడం నాకు ఇష్టము లేదు. ఇశ్రాయేలీలు దేవుడు సర్వం వారికి అనుగ్రహిస్తున్నప్పటికీ, ఈవెన్ దో గాడ్ గేవ్ దెమ్ ద ఫుడ్ ఆఫ్ ఏంజల్స్, the Israelites murmured and complained. Israelilu devuniki virodhanga sanigaru enduku ante devudu ichina aaharam yokka viluva variki ardham galedu. Nenu ninna kuda oka maata cheppanu, comparison is the stealer of joy ani cheppanu. Meeku entha mandi gurtundo, ఇతరులతో పోల్చుకుంటే మన ఆశీర్వాదం యొక్క విలువ మనకు అర్థం కాక మన ఆనందం ఆవిరైపోద్ది. అందుకనే పక్కోళ్ళని చూడడం మానేసి ప్రభుని చూస్తూ సాగిపోతే ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక మొట్టమొదటి అంశము, ఎప్పుడు సనుగుతామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాల విలువ మనము గుర్తించలేనప్పుడు. దేవుడు మనల్ని ఎంతగా దీవించాడో, దేవుడు తన కృపను ఎంతగా కనుపరిచాడో, దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడో, ఎలా నడిపిస్తున్నాడో, అవన్నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు సనగకుండా గొనగకుండా దేవుని కృపలో మనం సాగిపోగలం. రెండో కారణం దగ్గరకు వస్తున్నాను. మనం ఎప్పుడు సనుగుతాము అంటే మన గతంలోనే బ్రతుకుతా ఉన్నప్పుడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు, కానీ ఐగుప్తు వారి హృదయంలోనే ఉండిపోయిందండి. They came out of Egypt, but Egypt was still in their hearts. Egypt lo manasulu aagipoyinayi, shariralu matram bayataku vachayi. Chaala saalu manam kuda ante rakshana pondi, deva nannu rakshinchavayya, nenu nannu nootana srushtiga marchavayya ani devuni stutistha untam. Konni saalu paata alavatallo alavatlaloki vellipovalane shodhana vastu untadi. కొంచెం ప్రార్థనలో తక్కువైపోయినప్పుడు, కొంచెం మందిరానికి వెళ్ళడం తగ్గించేసినప్పుడు శోధకుడు ప్రవేశించి అంటాడు, అదిగో ఇంతకు ముందు నీ అలవాటు ఉంది కదా, పలానా వీధిలో పలానా షాప్లో ఎంత బాగా తాగేవాడు మర్చిపోయావా, ఒకసారి మళ్ళీ చూడు, ఒకసారి మళ్ళీ దర్శించి ఆ షాపోడికి చాలా నష్టాలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే నువ్వు కొనట్లేదు కదా అక్కడ, పలానా స్నేహితులందరితో ఒకప్పుడు తిరిగేవాడివి, ఆ పలానా స్నేహితులతో వ్యర్థమైన స్నేహాలు చేసేవాడివి, ఇప్పుడు మానేసా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కదా నీ గురించి నీకు తెలుసా, ఒకసారి మళ్ళీ గో బ్యాక్ టు దోస్ ఓల్డ్ ఫ్రెండ్స్, గో బ్యాక్ టు దోస్ ఓల్డ్ హ్యాబిట్స్. అపవాది మనల్ని గతంలోకి ఈడ్చాలని చూస్తూ ఉంటాడండి. ఒక వాహనాన్ని నడిపిస్తున్న వ్యక్తి వాహనాన్ని నడుపుతూ వెనక్కి చూస్తున్నాడు అనుకోండి, ఆ వెహికల్కి ఏమవుతుందండి, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అవుతుందా అవదా? విశ్వాస జీవితంలో కూడా ముందుకే చూడాలి కానీ వెనకకు చూడడానికి వీలు. If you look back, if you turn back, you're going to fall. ఖచ్చితంగా మనం పడిపోతాము, ఖచ్చితంగా మనము తప్పిపోతాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం, నంబర్స్ చాప్టర్ 11 వర్స్ 5. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనరి. ఐగుప్తులో అండి బయటకు వచ్చారు కదా నాయన, దేవుడు మీకు నూతన అనుభవాలు ఇస్తున్నాడే, నూతన రుచులు చూపిస్తున్నాడే, నూతన కృపనిచ్చి ఆశీర్వదిస్తున్నాడే, ఇంకా ఎందుకు వెనక్కి చూస్తారంటే మాకు క్యూకంబర్స్, ఆనియన్స్ అవన్నీ మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, కీరకాయలు, కూరాకులు, దోసకాయలు, ఉల్లిపాయలు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయంట, కానీ ఐగుప్తీలు తన్నిన దెబ్బలు మాత్రం జ్ఞాపకం రావట్లేదండి. ఓయ్ అపవాది ఎంత మోసగాడంటే అండి, లోకంలో జీవించినప్పుడు మనం ఏం నష్టపోయామో అవి గుర్తు చేయడు, కానీ అప్పుడు ఏవో చిన్న చిన్న స్వల్ప ఆనందాలు ఏవో పొందుకొని ఉంటావు అవి జ్ఞాపకం చేస్తాడు. అంటాడు ఎంత మిస్ అయిపోతున్నావు దేవుళ్ళలోకి వచ్చి, ఎంత ఎంజాయ్మెంట్ కోల్పోతున్నావు నువ్వు, యు ఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ వరల్డ్లీ ఎంజాయ్మెంట్ బై బికమింగ్ అ క్రిస్టియన్, అంటాడు అపవాది. కానీ నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నిన్ను పాత రోత చీకటి బ్రతుకు నుండి దేవుడు విడిపించాడు కాబట్టి ఐ విల్ నెవర్ లుక్ బ్యాక్, నేను ఎప్పుడు వెనకకి తిరగను, నేను ఎప్పుడు గతించిపోయిన సంగతులు ఆలోచించనని, గతమును గత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన యొక్క మరణ పునరుత్థానముల వల్ల నీవు కూడా క్రీస్తుతో పాటు మరి సిలువ వేయబడ్డావని, ఇక జీవించువాడవు నీవు కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనే అనుభవంతో సాగిపోయినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటాము, దేవుడు చేసే నూతన క్రియలను మనం అప్రిషియేట్ చేయగలుగుతాం. మూడవ కారణం ఏంటంటే, కృతజ్ఞత లేకుండా సనగడం గొనగడానికి గల మూడవ కారణం, వెన్ వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్స్ అండ్ గాడ్స్ థాట్స్ ఫర్ అవర్ లైఫ్స్. చాలాసార్లు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనకు అర్థం కానప్పుడు, చిన్న బుర్రలు కదండి ఇవి, ఇవి చాలా చిన్న బ్రెయిన్స్ మనకు, దేవుని యొక్క అగమ్య గోచరమైన జ్ఞానం ముందు ఎంత జీనియస్లు అయినా, ఎంత ఐన్స్టీన్ బ్రెయిన్ లాంటి బ్రెయిన్ ఉన్నా కూడా మన ఆలోచన మన జ్ఞానం చాలా పరిమితం. కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యాలు మనకు అర్థం కానప్పుడు సనుగుతాం గొనుగుతాం. దేవుడు ఇశ్రాయేలీయుల ఐగుప్తు నుండి విడిపించి ఈ ప్రామిస్ దట్ హీ విల్ టేక్ దెమ్ టు అ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ, పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను, కట్టని ఇళ్ళు తవ్వని బావులు మీకు ఇస్తాను, గొప్ప స్వాస్థ్యం మీకు ఇస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఇశ్రాయేలులు ప్రతి చిన్న దానికి సణుగుతూ గొణుకుతూ దేవునికి ఆయాసాన్ని కలుగజేసిన వారిగా మనం చూస్తున్నాం. అయితే సనిగిన వారికి ఏం జరిగింది అని గమనిస్తే సనిగిన వారు సంహారకుని చేత నశించారు అని దేవుని వాక్యంలో ఉందండి. కృతజ్ఞత కలిగిన వారేమో దీవెన పొందుతారు, ఇంకా ఎక్కువ దీవిస్తాడు దేవుడు. వెన్ వీ ఆర్ పీపుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీ గెట్ వీ రిసీవ్ మోర్ అండ్ మోర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్, బట్ వెన్ వీ కంప్లైన్ వీ లూజ్ ద బ్లెస్సింగ్. సనిగినప్పుడు గొనిగినప్పుడు దేవుని యొక్క శిక్ష కొన్నిసార్లు మనము పొందాల్సి వస్తుందేమో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేని స్థితిలో ఉంటాం. నూతన నిబంధన గ్రంథంలో అపొస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయంలో ఫిలిప్పి అనే పట్టణంలో జైల్లో పౌలు సీలను బంధించారు. దే వర్ ఇంప్రెజెంట్ ఫార్ ద సేక్ ఆఫ్ ద గాస్పుల్, సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలు సీలను బంధకాలలో వారు బంధించి ఫిలిప్పి అనే పట్టణంలో జైల్లో పెట్టారు. దే డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో, రేపు పొద్దున అయ్యాక ఏమవుతో తెలీదు, తల ఖండిస్తారేమో, ఏం చేస్తారో తెలీదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పౌలు సీలలు చెరసాలలో ఉండి ఏం చేశారంటే పాటలు పాడారంటే చూడండి, అపొస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం, Acts chapter 16 verse 25. అపొస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. శ్రమలో ఇబ్బందికరమైన పరిస్థితిలో బంధించబడిన స్థితిలో పౌలు సీల మీకేమొచ్చిందయ్యా, వాట్ వాజ్ యువర్ న్యాచురల్ రెస్పాన్స్ అంటే సనగడం గొనగడం, అయ్యా నీ సువార్త ప్రకటించినందుకు మాకు ఇవా అయ్యా బంధకాలు, దేవా మా భవిష్యత్ ఏంటి, మా పరిస్థితి ఏంటని సనగడం లేదు గొనగడం లేదు. పౌలు సీల దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవునికి కృతజ్ఞత చెల్లించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచి పంపిస్తే ఆఫ్టర్ దేవర్ హీల్డ్ ఓన్లీ 1 పర్సన్ కేమ్ బ్యాక్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్, ఒక్క వ్యక్తే కృతజ్ఞత చెప్పడానికి తిరిగి వచ్చాడు యేసయ్య దగ్గర. అప్పుడు యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటంటే, 10 మంది శుద్ధులైరి, మిగతా 9 మంది ఎక్కడా అని అడిగారు యేసయ్య. 10 మంది బాగుపడ్డారే, 10 మంది స్వస్థత పొందారే, 10 మంది మేలు పొందారే, 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు, ఒక్కడే వచ్చావా? ఈ ప్రపంచంలో 9:1 చూడండి, 10 మంది బాగుపడితే 9 మంది రాలేదు, ఒక్కడే వచ్చాడు. ఈ ప్రపంచంలో కూడా గ్రేట్ఫుల్ అండ్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ రేషియో తీసుకుంటే 9:1 అని చెప్పుకోవచ్చేమో. దేర్ ఆర్ మోర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ ఆన్ ఎర్త్ దాన్ గ్రేట్ఫుల్ పీపుల్. విచ్ కేటగిరీ యూ వాంట్ టు బిలాంగ్ టు, ఏ గుంపులో ఉండాలని ఆశిస్తున్నాం? కృతజ్ఞత లేని వారంగా ఎన్ని మేలులు పొందుకున్నా, ఎన్ని దీవెనలు పొందుకున్నా, ఇతరులతో పోల్చుకుంటే నాకు అది ఇవ్వలేదు దేవుడు, ఇది ఇవ్వలేదు, వారిని అలా బ్లెస్ చేశాడు, ఇలా బ్లెస్ చేశాడు, నా బ్రతికెప్పుడు ఇంతే అని ఒకవేళ సనుగుతూ గొనుగుతూనే నీ జీవితంలో సాగిపోవాలని ఆశిస్తున్నావా? లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు అయ్యా, నీవిచ్చిన స్థితిని బట్టి వందనాలు, నా దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు, ఇంతవరకు నన్ను నడిపించినందుకు స్తోత్రాలు, నా లంగ్స్లో ఇంకా నువ్వు గాలి పెట్టావు నీకు స్తోత్రాలు. ఎప్పుడని చెప్పారండి? కరోనా వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది. అప్పటి వరకు అనుకున్నాం బ్రీతింగ్ ఈజ్ న్యాచురల్ ఫినామినన్ కదండి, బతికిన ప్రతి ఒక్కరూ ఊపిరి తీసుకుంటారు, పెద్ద గొప్ప ఏముందండి. కానీ కోవిడ్ వచ్చిన టైంలో వెన్ సాచురేషన్ లెవెల్స్ వర్ గోయింగ్ డౌన్, పీపుల్ అండర్స్టూడ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బ్రీత్. అప్పుడు అర్థమైంది ఏమనంటే, సాఫీగా కష్టం లేకుండా ఊపిరి తీసుకుంటున్నామంటే కూడా దేవాదిని ఆశీర్వాదమేనయ్యా అని అర్థమైంది. ఒకసారి అందరూ ఒక డీప్ బ్రెత్ తీసుకోండి, డీప్ బ్రెత్ తీసుకున్నారా? కెన్ యూ టేక్ అ డీప్ బ్రెత్? మీ లంగ్స్ నిండా గాలి నిండిందంటే ఏ ఇబ్బంది లేకుండా దేవుని కృప. ఒకసారి థ్యాంక్ యూ జీసస్ చెప్తారండి, హల్లెలూయా. ఊపిరి తీసుకుంటున్నామంటే కూడా దేవునికి కృతజ్ఞత. చాలాసార్లు చెప్పట్లేదండి, చాలాసార్లు కృతజ్ఞత స్థుతి చెల్లించలేకపోతున్నాం. ఒక్క వచనం చదువుకొని ముగిద్దాం, నా సమయం అయిపోతుంది. 1 ఫైనల్ వర్డ్స్ బిఫోర్ ఐ క్లోజ్. Psalm 50 and verse 23, 50వ కీర్తన 23వ వచనం, 50వ కీర్తన 23వ వచనం. అందరం కలిసి చదువుదామా? గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ, బైబిల్స్ తెరిచిన ప్రతి ఒక్కరు చదువుదాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. స్తుతి యాగం అర్పించేవారు దేవునిని మహిమపరుస్తారంట. యు కెన్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బై గివింగ్ థ్యాంక్స్ టు హిమ్, అండ్ వెన్ వీ గివ్ థ్యాంక్స్ అండ్ ప్రేజ్ నీవు కృతజ్ఞత చెల్లించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు తన రక్షణను నీ ఎడల నా ఎడల కనపరుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఎలాంటి యాటిట్యూడ్తో ఇక్కడికి వచ్చినప్పటికీ లెట్ అస్ లీవ్ దిస్ ప్లేస్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో ఈ ప్రదేశం నుండి మనం వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచ్చే, సనిగే వారంగా గొణిగే వారంగా కాకుండా ప్రభా, మా నోరు తెరిస్తే నీ కృతజ్ఞత చెల్లించడానికి, స్తుతి చెల్లించడానికి మా నోరు తెరిచే కృప మాకు దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
1: పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని, దేవుళ్ళో ఎదుగుచు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు, కొంతమందికి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు. చాలా భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుళ్ళో బలపరచాలని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదానికి పాత్రులవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. గమ్యం తెలియక అనేక మంది అల్లాడిపోతూ ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకొని పోతూ ఉన్నారు. కుటుంబాల్లో క్షేమం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఒకరికొకరు పొసగట్లేదు. ఎన్నో స్థలాల్లో ఆర్థికమైన లోటులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. ఇంత భయంకరమైన లోకంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ యేసు ప్రభు. ఆయన చేయపట్టుకొని మనం జీవించవచ్చు. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ జీవించవచ్చు. ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మారు మనసు పొందిన అనుభవంలోకి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలామందికి మారు మనసు అనే మాట వింటే ఇష్టం ఉండదు. మనం అందరం కూడా ఆదాము అవ్వల నుండి పాపిష్టి రక్తంలో మనం జన్మించాం. దేవునికి అయోగ్యమైన స్థితి గతులలో మనం జీవిస్తూ ఉన్నాం. మన పుట్టుకలోనే ఒక పాపపు రక్తం మనలో ప్రవహించడం ఆరంభించింది. ఏ రక్తంలోనే పుట్టుకలోనే మరణం కూడా ఇమిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఈ రక్తాన్ని, జీవితాన్ని శుద్ధీకరించి దేవునికి ఇష్టమైన జీవితంగా చేసుకోవడానికి దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం దేవుని బిడ్డలమవుతాం. సాధారణంగా ఈ మాట నేను తరచుగా చెప్తూ ఉంటాను. రక్తాన్ని బట్టి తల్లిదండ్రులకు మనం బిడ్డలం. అలాగే మన రక్తాన్ని బట్టి మన బిడ్డలు మన బిడ్డలు. అది ఎవరు కాదంటానికి వీల్లేదు. ఆ తండ్రి మంచోడు కావచ్చు, తల్లి చెడ్డది కావచ్చు, తండ్రి తాగుబోతు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, జైల్లోకి వెళ్ళుండి రావచ్చు. తండ్రి తండ్రి, మీ నాన్న ఎవరు అంటే ఆ పేరే చెప్పాలి. మీ అమ్మ ఎవరు అంటే ఎంత మంచిది కాకపోయినా ఆ పేరే చెప్పాలి. ఇది ఈ లోకపు మనుగడ, ఈ లోకపు పోకడ. అయితే ఇలాంటి మనలను దేవుడు ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మీద మన పాపానికి శిక్ష వేసి ఆ దైవ కుమారుడు మన శిక్షను భరించడానికి తన విలువైన రక్తాన్ని కార్చి మనకి పాప పరిహారం ఇచ్చి నిత్యత్వానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఈ లోక పరిస్థితుల్లో జన్మించిన వ్యక్తి నిత్యత్వానికి లేక దేవునికి వారసులవ్వటానికి యేసు ప్రభు వారు చిందించిన సిలువ రక్తంలో తమ జీవితాన్ని కడుక్కుంటారు. తమ పాపపు జీవితాన్ని ఒప్పుకుంటారు. గత జీవితాన్ని తుడిచివేయమని అడుగుతూ ఉంటారు. అదే మారు మనసు. మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని నా రక్తాన్ని, నా యొక్క జీవితాన్ని మార్చమని అడిగి ఆయన రక్తానికి మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధమైన జీవితంలోకి ఒక మనిషి ప్రవేశించడం మారు మనసు. అయితే మారు మనసు పొందినంత మాత్రాన సరిపోదు. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి. ఓ వ్యక్తి నిజంగా కన్నీటితో ప్రార్థించుకొని యథార్థంగా జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాల్లో నివసించడానికి వస్తారు.
మన జీవితాన్ని అప్పటి నుండి కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకుంటారు. ఆయన నాయకత్వంలో మన జీవితాలు నడిపిస్తారు. అలా కాకుండా మారు మనసు పొందానని చెప్పుకుంటూ గత జీవితమే మనం జీవిస్తూ ఉంటే అది నిష్ప్రయోజనమైన జీవితం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా నరికి అగ్నిలో వేయబడును అని ఉంది. అది మత్తయి సువార్త 3:10 ఆ మాట మనకి కనిపిస్తుంది. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, దేవుని కొరకు పవిత్రమైన జీవితం, మంచితనం, విశ్వాసం, నమ్మకం, ఇలాంటి జీవితాన్ని చూపిస్తూ ఉంటారు. ఆనందకరమైన జీవితం, మనశ్శాంతితో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. తరచుగా చెప్పే ఒక ఉపమానం ఏంటి అంటే, ఒక లైన్ గీసుకొని దేవుణ్ణి ఎరక్క ముందు లేక మారు మనసు పొందక ముందే ఎలా జీవించామో రాసుకొని, మారు మనసు పొందాక మనం ఎలా జీవించాలో కూడా రాసుకొని, ఆ రీతిగా జీవించడానికి దేవుని యొక్క శక్తిని మనం ప్రతిదినము కూడా కోరుకుంటూ ఉంటాం. అదే మన ప్రార్థనలో ముఖ్యాంశంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దినములు చెడ్డవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవ భక్తిలో లేక బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఒకే ఒక జీవితం, ఈ జీవితం అంతమైన తరువాత ఒక తీర్పు అనేది ఉంటుంది. తీర్పు వెంటనే ఉండదు, కానీ మనిషి ప్రవర్తించిన విధానాన్ని బట్టి తీర్పు ఉంటుంది. మొట్టమొదటి అంశం చెప్పాను కదూ, ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందిన వ్యక్తి అయి దేవునికి యేసు రక్తం ద్వారా అంటు కట్టబడిన వ్యక్తి అయి ఉండాలి. దేవునికి దత్తత చేయబడిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మన బాధలైనా మన సమస్యలైనా దేవునికి ధైర్యంగా చెప్పుకోగలం. దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇక దేవునితో మాట్లాడడానికి ఏ మధ్యవర్తులు అక్కర్లేదు. దేవుని యొక్క బిడ్డలమైన తరువాత, ఆయన రక్తం ద్వారా దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించిన తరువాత, ఆయన మన మంచి కాపరిగా మనల్ని గురించి సంపూర్ణమైన శ్రద్ధ తీసుకుంటారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన హృదయంలో నివసించడానికి వస్తారో, ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఎంత బాధాకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నా, ఒకవేళ మంచిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, పాపము చేయకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా మీ జీవితాన్ని దేవునికి ఇమ్మని మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటారు, అప్పుడే కాదా అంటే ఇంకొంచెం టైం, అంటే ఇంకొంచెం నేను సైతాని కింద జీవిస్తానా, ఇంకొంచెం నేను పాపంలో ఆనందిస్తానా. చాలామందికి మారు మనసు అనే పదం ఇష్టం ఉండదు, దేవునికి జీవితం ఇమ్మంటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటాను, మనం పీల్చే గాలి ఎవరిది, మనం అనుభవించే సృష్టి ఎవరిది, నువ్వు అన్నం తింటున్నావంటే ఆ అన్నం ఎవరు సృష్టించారు, ఆ వరిని ఎవరు సృష్టించారు, సృష్టిని ఎవరు సృష్టించారు, మనం తినే పండు ఎంత బాగుందా అనుకుంటే ఎవరు సృష్టించారు. సమస్తం దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా అనుభవిస్తూ, ఇది దేవుడిచ్చిన జీవితం, జీవితం నీది కాదు, జీవితం నా జీవితం నాది కాదు, దేవుడిది, దేవునికి ఇవ్వడానికి నీకు బాధేంటయ్యా అని అడుగుతూ ఉంటాను. ఒకవేళ దేవునికి మన జీవితం అర్పించకపోతే ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది భయంకరం. ఒక తోడు కానీ, ఒక భద్రత కానీ, ఒక నిరీక్షణ కానీ లేని జీవితంలో మీరు జీవిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి రక్తం ద్వారా మనం దేవుని బిడ్డలమవుతామో,
దేవుని యొక్క భద్రత మన మీద ఉంటుంది, దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది. మనకే పరిస్థితి ఉన్నా కూడా ధైర్యంగా ఆయనకు చెప్పుకోవటానికి నిస్సందేహంగా ప్రార్థన చేసుకోగలం. అయితే ప్రతి మనిషి యొక్క తన జీవితాన్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి, దానినే తీర్పు అంటారు. ఈ తీర్పుని గురించి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మన బిడ్డకో లేకపోతే ఎవరికో ఒక 10,000 ఇస్తే దాన్ని లెక్క చెప్పు అంటాం, కూర్చొని లెక్క తీసుకుంటాం. లేకపోతే ఆ వ్యక్తి అయినా సరే, లేకపోతే నేనైనా నువ్వైనా కూర్చొని ఈ 500 నేను ఎలా స్పెండ్ చేశాను, ఈ 1,000 రూపాయలు నేను ఎలా వాడాను, ఎంత వాడాను, ఎంత మిగిలింది అనేది మనం చూసుకుంటాం. అలాగే దేవుడు మనకిచ్చిన జీవితం, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది. నువ్వు దేవుని బిడ్డవి కావచ్చు కాకపోవచ్చు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పుట్టించిన ఆ దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి అనే విషయం ఎవరు కూడా మర్చిపోకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లైనను కొయ్యదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందండి? మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. ఓ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు కాస్తుంది, జామ చెట్టు ఉంటే జామకాయలు కాస్తుంది. అలాగా మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. చెడ్డ చెట్లు పనికి మాలిన చెట్లు మంచి ఫలాలు ఫలింపనేరవు. ఏ వ్యక్తి అయితే యేసు రక్తం ద్వారా తన జీవితాన్ని ఒక ప్రక్కకు తీసుకొని వచ్చి లోకానికి అతీతంగా జీవిస్తూ ఉంటారో ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దుతారు. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఒక నూతన స్వభావాన్ని కలిగిస్తారు. ఫలము అనే మాటకు జీవన విధానం, మన ప్రవర్తన,

ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు కాయవు, పలేరు చెట్లను అంజీరపు పండ్లు కాయవు. ముండ్ల పొదలు, ముండ్లు అనేవి భూమి మీద మనిషి పాపం చేశాక దేవుడు ముండ్ల చెట్లు మొలిపించినట్లుగా ఆదికాండ 3వ అధ్యాయంలో మనం చదవగలం. సృష్టి ఆరంభంలో దేవుడు ఏ ముండ్ల చెట్టు కూడా చేయలేదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశారో, మానవునికి కష్టం చేసి సేద్యం చేసి చెమట కార్చి భూమి యొక్క పంట తింటావని దేవుడు చెప్పి ఈ నేలను శపించినప్పుడు నేలలో నుండి ముండ్ల చెట్లు పైకి వచ్చాయి. మానవుని యొక్క పాపానికి ఫలితం ముళ్ళు. ఈ ముళ్ళ చెట్లలు ద్రాక్ష పళ్ళు కానీ అంజూరపు పండ్లు కానీ కాయవు. అంజూరపు పళ్ళు అంజూరపు చెట్టుకి కాస్తాయి, ద్రాక్ష పళ్ళు ద్రాక్ష చెట్టుకి కాస్తాయి. దాని అర్థం ఏంటి అంటే, ముండ్ల పొదల్లో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు స్వస్థత దొరకదు. పాపంలో నీకు ఆనందం కానీ స్వస్థత కానీ దేవుని యొక్క ఆనందాన్ని కానీ వెతకలేవు. అంచేత ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా దేవునితో అంటు కట్టబడి ఉండాలి, దేవునికి దత్తత చేయబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేసి మన అవసరతలు దేవునికి చెప్పుకోగలం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. అందరం కూడా ప్రభువా ప్రభువా అని పిలుస్తాం కదండి, ఇది మనకి అలవాటు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలోకి వెళ్ళం. దేవుడు మన అవసరతలు తీరుస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఉదాహరణకు ఆలోచించండి, ఒక వ్యక్తి ఉంటే తన బిడ్డల యొక్క అవసరత తీర్చుకుంటాడు, తన కుటుంబాన్ని గూర్చిన భద్రత తీసుకుంటాడు, దారిపోయే వాళ్ళు పక్కింటి వాళ్ళ భద్రతను గురించి అతను ఆలోచించాడు. అలాగే మారు మనసు అంటే దేవునికి మనం అంటు కట్టబడడం, దేవుని యొక్క కుటుంబంలో ఒక సభ్యులం అవ్వడం, దేవుని యొక్క కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిగా మనం మారిపోవడం. ఇందులో ఎంతో ఆనందం ఉంటుంది, ఇందులో మనశ్శాంతి ఉంటుంది, ఇందులో పాపక్షమాపణ ఉంటుంది. పాపక్షమాపణ లేకుండా మనశ్శాంతి లేదు. ఆ పాపక్షమాపణ ఇవ్వటానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి వచ్చారు. ఈ రోజుల్లో ఎంత క్రూరంగా మనిషి మనిషిని బాధ పెడుతున్నాడు కదూ, మనిషి మీద మనిషి కక్షలు ద్వేషాలు పెంచుకోవడం. అసలు మానవత్వం ఎక్కడ ఉంది అని ప్రశ్నించే రోజుల్లోకి మనం వచ్చేసాం. కానీ ఒక క్షేమం భద్రత ఎక్కడ అంటే దేవునిలో మాత్రమే. ఎందుకు మానవ జీవితం నిత్యమైన జీవితం, శాశ్వతమైన జీవితం అంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మట్టిలో నుండి మానవుణ్ణి సృష్టించారు. ఈ అందమైన ఒక వ్యక్తిగా ఆయన తయారు చేసి ఆ మట్టిలో తయారు చేసిన మానవ ఆకృతిలోనికి ఆయన జీవవాయువును ఊదగా మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. అంటే ఈ మట్టి శరీరంలోకి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించారు, దైవత్వపు అంశం ప్రవేశించింది. దేవుడు శాశ్వతుడు కాబట్టి మనిషిలో ఉన్న అంతరాత్మ శాశ్వతం, ఈ లోపల ఉన్న ఒక వ్యక్తి శాశ్వతం. ఏ వ్యక్తి చనిపోయినా ఈ మట్టి మరలా మట్టిలో కలుస్తుంది. సమాధిలో పెట్టని, కట్టెలు వేసి కాల్చని, ఏ విధంగానైనా సరే ఒక శవాన్ని బయట పారేయని, ఏదన్నా కానీ, కానీ మనిషిలో ఒక జీవుడు ఉన్నాడు. బైబిల్ దాన్ని అంతరాత్మ అని పిలుస్తారు, అంతరంగ పురుషుడు అని పిలుస్తారు. ఈ అంతరంగ పురుషుడు మరణంలో భౌతికమైన శరీరం, అంతరంగ పురుషుడు ప్రాణం, ఆత్మ, శరీరం.

0: వేరైపోతుంది. మనిషి ప్రాణం పోగానే ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఆత్మ ప్రక్కకు వస్తాడు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ. ఇది శాశ్వతమైంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, కానీ ఈ అంతరంగ పురుషుడు నిత్యం జీవిస్తాడు. నీ అంతరంగ పురుషుడు అదే వ్యక్తి, అదే స్వరూపం నిత్యత్వంలో నివసిస్తుంది. కానీ ఎక్కడ నివసిస్తావు అనేది ఆ తీర్పు. దేవుని దగ్గర నివసిస్తావా, లేక దేవునికి దూరమయ్యే ఆ నరకంలో నివసిస్తావా? నరకం అనే మాట ప్రభువారు అనేకసార్లు వాడారు. కొన్నిసార్లు నరకం లేదు, పరలోకం లేదు అనుకుంటాం. నేను కూడా నా యవ్వన జీవితంలో అలాగే అనుకునేదాన్ని. నరకం ఉంది, పరలోకం ఉంది అని మనుషులు చెప్తే మనం ఎందుకు నమ్మడం? ఎవరు చూసొచ్చారు, ఎందుకు నమ్మాలి? అసలు భక్తి అంటే ఏంటి? నిజంగా దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకొని దేవుడు మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకోవాలి, 20 సంవత్సరాలలోపు చనిపోవాలనుకున్నప్పుడు దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడి మనశ్శాంతి ఇచ్చారు. ఒక చిన్న సంఘటన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడినప్పుడు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, నేరాలు చేసిన వాళ్ళు వ్రేలాడారు, నేరస్తులు ఇద్దరు వ్రేలాడారు. ప్రపంచమంతా కూడా ఈ ఇద్దరు నేరస్తులకు పోలికలోనికి వచ్చేస్తుంది. ఇద్దరు కూడా ప్రభువారిని దూషించారు, లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇద్దరూ దూషించారు, అందరూ దూషించారు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, యాజకులు. కాబట్టి అందరితో పాటు ఇద్దరు దూషించారు. ఎప్పుడైతే ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఆ యొక్క పరిశుద్ధమైన వాక్కు వినపడిందో, దేవునిలో నుండి ఆ పరిశుద్ధమైన క్షమాపణ విడుదలైందో, ఈ నేరస్తుల్లో ఒకడు ఆ మాటలు అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు ఆయన్ని దూషించిన ఆ హృదయం మారిపోయింది. అదే మారు మనసు, దానినే మారు మనసు అంటారు. ఆ నేరస్తుల్లో ఒకడిని ఆ పరిశుద్ధమైన వాక్కులు తాకినప్పుడు ఆయనను తమతో పాటు వ్రేలాడే ఒక నేరస్తుడిగా అతడు చూడలేదు, పరిశుద్ధినిగా చూశాడు. వెంటనే ప్రక్కవాణ్ణి గద్దించాడు, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు, నీకు దూషించే హక్కు ఎక్కడిది? నువ్వు దేవునికి భయపడవా అని అతన్ని గద్దించి, చూడండి ఇది భూమి మీద జరగట్లేదు, వాళ్ళు ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ ఉన్నారు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకవేళ ఈ భూమి మీద ప్రభువారు బోధలు చేసినప్పుడు వీడు కూడా ఆ బోధలు విని ఉండవచ్చు. వెంటనే ప్రభు అన్నారు, నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావని. ఆ మాట విన్నాక కూడా ప్రక్కవాడి మనసు మారలేదు. ప్రక్కవాడికి ఆ మాటలు అర్థం కాలేదు. నిజమే, ఈ రోజుల్లో కూడా చాలామంది అంటారు, ఆయన సిలువ మీద నుండి దిగితే మేము కూడా నమ్మి ఉండేవాళ్ళం, ఆయన సిలువ మీద నుండి దిగితే ఈ మానవాళికి పాప క్షమాపణకు మార్గమే లేదు, ఆయన ఈ లోకానికి వచ్చిందే పాప పరిహారం చేయడానికి. ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా పాప పరిహారం జరిగిందా? యేసు రక్తంలో హృదయాలు జీవితాలు శుద్ధి చేయబడ్డాయా? యేసు రక్తానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నామా? ఇందాక నేను అన్నట్లుగా ప్రతి మానవుడు కూడా ఈ ఇద్దరి పోలికలోనికి వస్తారు. ఒకళ్ళు మారు మనసు పొంది పరలోక రాజ్యానికి నడక లేక జీవితం ప్రారంభిస్తారు, మరి ఒకరికి సిలువ అభ్యంతరం. అర్థం కాదు, ఆయనే సిలువలో దిగలేదు, ఎవరిని రక్షిస్తారు అని అడిగాడు ఒక ఆయన నన్ను. ఆయన సిలువలో నుండి దిగలేదు కాబట్టే మనకు రక్షణ వచ్చింది, మనకు పాపక్షమాపణ వచ్చింది, మనకు మారు మనసు అనే పదం పుట్టింది. ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఆ సిలువ మార్గము ద్వారా యేసు ప్రభుకి అంటకట్టబడి తద్వారా దేవుని యొక్క బిడ్డలమైనప్పుడు పరలోక రాజ్యానికి వారసులం అవుతాం, శాశ్వతమైన జీవితం ఆయన దగ్గర గడుపుతాం, లేక శాశ్వతమైన శిక్షకు లోనవుతాం. మానవ జీవితం ఒక్కటే. అవును, మనకి సమస్యలు, బాధలు, కష్టాలు, ఎంతోమంది ఫోన్లు చేసి రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు. బిడ్డల యొక్క అనారోగ్యాలు, వ్యక్తిగతమైన సమస్యలు చెప్తూ ఉంటారు. మీ సమస్యలన్నిటి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ మీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని బిడ్డగా మారినప్పుడు మీరే ప్రార్థించుకునే హక్కు మీకుంది. తన బిడ్డలను ఆయన ఒక మంచి కాపరిగా మన జీవితాలని ఆదుకుంటారు, ఆదరిస్తారు, సహాయం చేస్తారు, నిత్యత్వం వైపు మనల్ని నడిపిస్తారు. దేవుని యొక్క బిడ్డలంగా మారాక ఈ లోకం మీద ఉన్న ఆసక్తి ఊడిపోతుంది. దేవుని వైపు, దేవుని యొక్క కార్యాల వైపు మన జీవితం వికసిస్తూ ఉంటుంది. కేవలం పేరుకి ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన దేవుని బిడ్డలం అవ్వం. ఒకరోజు దేవుని యొక్క తీర్పుని కూడా తప్పించుకోలేం. ఈరోజు మీరు భయంకరమైన కష్టాలు, అనారోగ్యాలు, ఒకవేళ హింసలు, శ్రమలు, కన్నీరు తప్ప ఏమీ తెలియదేమో. మరికొందరు చాలా హ్యాపీగా కూడా మీరు జీవిస్తూ ఉండవచ్చు. మీరు ఎలా జీవిస్తున్నారనేది ప్రసక్తి కాదు. కానీ దేవుని బిడ్డను అయ్యానా లేదా, మారు మనసు పొందానా లేదా, జీవితాన్ని దేవునికి ఇచ్చానా లేదా అనేది మాత్రం తప్పకుండా సంపూర్తిగా పరీక్ష చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. మారు మనసు పొంది దేవుని యొక్క బిడ్డగా జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రణాళిక కొరకు వందనాలు. ఈ కార్యక్రమాలు చూసేవాళ్ళు, వినేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది మిమ్మల్ని తమకు దేవుడిగా చేసుకొని జీవించడానికి, మీరిచ్చే కాపుదల భద్రతలో జీవించడానికి సహాయం చేయమని, ప్రతి కష్టం, దుఃఖం, బాధ, సమస్య వెనుక మీరిచ్చే భద్రతను గ్రహించడానికి సహాయం చేయమని మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడు నాయన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
0: దేవుడు మీ అందరికీ కూడా తోడయండి. ఆ నూతన జీవితం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయనిగాక, ఆమేన్.
2: మా అడ్రస్: శ్రీమతి జాయ్స్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

లోతుకు నడిపించు. రాత్రంతా శ్రమపడిన అపజయమే, నా జీవితమే నీకు సజీవ సమర్పణ. నీ శిష్యుణ్ణి, నీ ప్రేమకథ అంతటా ప్రకటిస్తాను. పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నా జీవితాన్ని నీకు పానార్పణంగా పోస్తున్నాను. నా సేవను అంగీకరించు ప్రభు. ఇది మాసిలామణి గారి రచన.

నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటూ దావీదు 16వ కీర్తన 2వ చరణంలో చెప్పిన దానిని ధ్యానించగా ఉప్పొంగిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదే.

అడిగితే ఇస్తానని, తడితే తీస్తానని, వెతికితే దొరుకుతానన్న ఆ ప్రభు నిన్ను సర్వవేళలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరవేసుకో, జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకో. చూసుకుంటూ ఆయనకు స్తోత్రాలు అర్పించు.

పరలోకం విశ్వాసుల జన్మభూమి, నీతి నివసించే లోకం. అక్కడ దేవుని చిత్తం నెరవేరటానికి ఎట్టి ఆటంకమూ ఉండదు. యేసు పరలోక ప్రభువు. మన గమ్యం పరలోకం, అది విజేతల లోకం. మనం పరలోక పౌరులం, అది మన స్వర్ణ నగరం. అది అందాల లోకం, విజేతల విహార లోకం. అక్కడే మనం నిత్యత్వంలో ఉంటాము.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువ, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె. రాజా, జి. యేసుదాసు. సంగీతం కె. కమలాకర్.

నువ్వు పశ్చాత్తాపము నుండి రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుటకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైనను నన్ను వెంబడింపవలెనన్నా తనను తాను తగ్గించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పిన యేసు నమ్మదగినవాడు. అందుకే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటావా నేస్తం ఆ పిలుపు? ఆయన పిలుపు విని ఆయన్ని అనుసరిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి, అవి నీకు అనుగ్రహింపబడును. చంద్రికా స్వాప్నిక సంగీతాన్ని వింటున్న వేళ ఈ పాట హాయిగా గాలిలో తేలి నీ గుండె గదిలోని వీణని స్పృశించును.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

మోయాబు శోధనలు మనకు కలిగినప్పుడు, బాలాకు ధనములు ఆశ చూపినప్పుడు, అతి బలవంతుడైన యేసువైపు చూస్తూ చెంగు చెంగున సాగిపోదాం.

0: ఆ శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని రెండు సార్లు కిరోసిన్ పోసుకున్నా.
1: ఎందుకని మీకు అంత మొండి పట్టింపు?
0: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. ఐదుగురు మన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. యశుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యశుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
1: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
0: ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగ లెక్క నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటది కదన్న, ఈ పడగ లెక్క లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యశుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మా నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతోనే ఎందుకు మాట్లాడతారు? నాతోనే ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటి అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: ప్రైజ్లాడండి, నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి, తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి రెండుసార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
0: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తినే, హిందువులంటే నాకు ఇష్టం.
1: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
0: క్రైస్తవ కుటుంబంలో పుట్టినా పెరిగినా కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు, ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
1: పూనకం వచ్చినట్లుగా.
0: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే ఒకటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి, కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుంటే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమన్నా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
0: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకి పెడుతుంటే యాపకొమ్మలు ఉంటుండే ఒక చేతిలో ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికే ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కలిసి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినా. మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దాం అని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్నేంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మను అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపు వచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పిండ్రు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతో ఉంది, నాకు ఉంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే గనక నేను వెమ్లవాడ రాజన్నకు ఇంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది, లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది, సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థకు ఏగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలే కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా నాకు అద్దు అని,
1: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు
0: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచిగా ఒప్పుకోను చచ్చిపోవటానికైనా సిద్ధమని గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను
1: ఎందుకని మీకంత ముండి పట్టింపు,
0: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఇన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఇన్ని దేవతలకు మనం బలర్పించాలి కానీ యేసుప్రభు ఆయననే చనిపోయిండు బల అయిపోయిండు ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను, ఆయనకు ఆయన దేవుడైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు ఆయన దేవుడు కాడు అని ఎందుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్డ్ చేయాలి ఖచ్చితంగా ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడా నన్ను బ్రతికి శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్ యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడిచిన, ఏడిచి ఒక మాట ఏమన్నంటే అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లని చెప్తారు కదా మరి నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడు అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే గనక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది
0: పుట్టి అప్పుడు ఏమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే కనుక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం నాకు మెలకు రావటం మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనేం అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్నకు నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మం పూరుకోవాలా, నా మొక్కులు బాగున్నాయి, నేను మీ మాట విననని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు, శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని, ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని, ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకు రా నాకు ఇట్లా వచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లెక్క విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని, ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, ఇద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములము, ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు, మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతన అయితే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తా మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా, శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా, పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకొని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోనే నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా, పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తుర్రు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతికేందే నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తి నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లే కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేట వాళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు, హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకే మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లా ఏం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతో కాదు, నాతో ఖచ్చితంగా నువ్వు వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా. తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగుండటానికి నువ్వు ఇష్టపడితే నాతో ఉండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె, నేను లేక ముందు దొంగతనాల ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగ సాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకి ఎందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేం
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతిలో ముట్టి ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ. అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్లు నీళ్ళు ఇక్కడ పడతాయని చెప్తే అక్కడ నీళ్ళు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి వచ్చి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
0: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకుని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో.
1: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం. ఇంకా నాకు ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లెవెల్ నెల స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాలేదు. నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అయితే లేదు కదా, ఒకసారి ప్రార్థనకు వద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రాను అని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. ముందుగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయారు
1: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకు అంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నాను. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఇవ్వటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికిన ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేయించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేశారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటాగానే గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మా నాన్నే నేను రాను లోపలికి అన్న. ఆయన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారని ఉంటారు, ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా పాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒక్కసారి లోపలికి రాయ్యా అంటే నేను అన్నా కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది కదా ఒక్క నిమిషం లోపలికి రాయ్యా, నువ్వేం చేయగానే ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో, చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరికి వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫారం పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫారం పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద వడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయన ఏం గొప్పోడేం కాడు, ఆయన ఏం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నాన్న. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు ఏదేదో మాట్లాడడం. నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా, హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా, అమ్మ వాళ్ళు కానీ, పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ, నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు, ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితంను గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్న కదా, మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పిన, ముడుపులు కట్టినా, ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మ చనిపోయింది హార్ట్అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్న కదా, సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలను ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయింది అని చెప్పి మొండిగా మాట్లాడిన.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా, అట్లేం కాదు ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే, లేదు హార్ట్అటాక్తో కాదు, ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్తులై ప్లేట్లు కడగటం చర్చిలో. సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదా అని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు, ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతో అక్కడ. అప్పుడు అనుకున్నా నిజమైన దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోవాలి దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు, అసలు వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఏడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఏడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినొచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు పైన అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, నేను రాలేను, పైకి రాలే, పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొక రోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం. సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా, అమ్మ ఏమైందని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా, నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు, అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు, ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అమ్మన్నది. నేనన్నా పిలిచినావు కదా అమ్మ, ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చెయ్యాలని, కానీ అయినప్పటికీ నీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దొమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా, నీ భ్రమ, ప్రార్థన చేసుకో, ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతుంది స్వరంతోని, దేవుని మాటలు లోబడంటే నేను అన్న కదా, ఆశలు ఆయన ఎట్లా మాట్లాడతాడు నాతోని, నేను పూజారిని, ఆయన నాతోని ఎందుకు మాట్లాడతాడు, నాతోని ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా అనువా అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా ఆయన, నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్నా. పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డది. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు పండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని నేనన్నా. దావీది కీర్తనలు 91 చదువు అంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th క్లాస్ చదువుకున్నా, నాకేం చదువు రాదు, దాన్ని ఒక 3 రోజులు చదివిన ఆ దావీది కీర్తన 91 3 రోజులు చదివిన, కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఆ విధంగా చదువుకుంటూ చదువుకుంటూ మళ్ళాట్లో 6 నెలలు గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది ఇంకా అట్లా అట్లా గడిపేసిన తర్వాత ఇక గడిపిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతావు అంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th క్లాస్ చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడం అంటే ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించనా అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ బ్రహ్మాదంతా, నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యంటే అమ్మ రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేటు దొమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవేదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబిల్ చదవరాదు నేను చేయలేను నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటాను, ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి కోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన. వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం, వంటలు చేయటం, తిరుగుతున్నా అట్లా తిరుగుతుంటూ ఆదివారం ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది, నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా దేవుని కోసం నిలబడాలా అన్నప్పుడు నేను అన్న కదా దేవుని కోసం నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడినా. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు, సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రని చెప్పి ఒకరోజు 6-3 మీటింగ్కి వెళ్ళిన జాన్ వెస్లీది. జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా అబ్బా నాతో నేను చెప్పిండు నన్నెందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం ఎగతాళిగా మాట్లాడినా, ఎందుకు నన్నెందు విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలేయటానికి, వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్న కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 రోజులు నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 రోజులు ఏం తినకుంటూ ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినా. ముందుగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యు అని చెప్పింది. సరే చెయ్యు అని చెప్పినప్పుడు 40 రోజులు రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా మళ్ళీ నైటు 7 గంటలకు బయటకు వస్తుంటి, ఇంకా చెయ్యొచ్చు చెయ్యరని ప్రార్థనే, అంతగానో మేము తెలియదు దేవుని కోసం. నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటే అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన అంత మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే అని 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో, నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా, ఇంకా నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
0: టెస్ట్ చేస్తున్నా, ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్ట్లోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఇప్పుడు జమాన్ల మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే, స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతుంది. ఇంకా మళ్ళా దేవుడిని దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా, అసలు దేవుడు ఏం దేవుడు, ఇది నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు, ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరు వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చా అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వప్న అంటే ఏ స్వప్నను తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనుషుల మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నాతో చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉందని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే, అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకేం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకేం రోగం లేదు, రోగం అని చెప్పినావు, అసలు ఏం రోగం ఉంది ఆమెకు అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. నేనేమంటున్నా కదా, ఈమెకేం పిచ్చిలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే, నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మ, క్రిస్టియన్ మీరని చెప్తే మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే ఆ క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఏడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగినా కదా, ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారు రాలి అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు 1 సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, 1 సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు అంటే పూర్తిగా నమ్మతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా మాకోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నన్ను నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం. ఇంకా ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లేక దేవుని పని చేయాలి, కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఉప్పనమ్మరే మీరు నిజమైన దేవుడని
0: పూర్తిగా నమ్మతలే,
1: నమ్మలేదు.
0: టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో,
0: నమ్మలేదు, నమ్మలే మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి, తెలుసుకోవాలని అంతే కానీ నమ్మలే. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళకి ఇట్లా ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే సండే చర్చికి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది, డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం అత్తది అట్లా అడగద్దు దేవుణ్ణి అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు దేవుడు శాపం అత్తది, టెస్ట్ ఏం టెస్ట్ దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా అట్లా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే సండే, అంతేకాని దేవుడి పిచ్చలేసిందా నీకు, మొత్తం ప్రార్థన ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతే ఉన్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే ఇంతే, యేసు ప్రభు నువ్వు దేవుడువా, యేసు ప్రభు నువ్వు గొప్ప దేవుడువట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో ఇట్లా ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నానంటే సండే సండే చర్చికి పోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక అక్కడ, మళ్ళీ చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు అక్కడ, ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోలే వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం కొంచెం, ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే వెచ్చగాననుండు చల్లగాననుండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుండా ఎందుకు రెండు పడవల సావాసం చేస్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా, మొండిగా మాట్లాడుతున్నా. ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నా ఊపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపితే అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలా తీసేయాలా తీసేయాలి. ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవని చెప్పి అవి పారేసి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతక అని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఇద్దరిని మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర, కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా అట్లా అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు, అదే పూజ లెక్క ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసుప్రభు ఆ గొప్ప దేవుడని కొంచెం కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంది, తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చిందంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు, బయట కిరాయికుంటుంటూ అట్లా అట్లా ఉపాధి పనికి పోతుంటుంది, కరువు పనికి పని చేసుకునే వ్యక్తులం, పని చేసుకుంటూ చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళిన, మా భార్యకు కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలేం లేవు ఉపాధి పనికి పోతుంటుమి, ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటుమి. ఆమెంది అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులు అది ఇదని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు, భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్నా కదా వాళ్ళ దగ్గర కూర్చుండి అమ్మ అత్తెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు పాస్టరా అంది, ఇంకా నా నోటికి పాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను పాస్టర్ అని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెం కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యను అంటున్నా పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా వేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తా అని చెప్పి చెక్ చేయించడానికి పోయితే అందులో 10000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10000 ఉన్నాయి, 11000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతోని 10000 ఉన్నాయి ఇంట్లో అంటే నేనన్నా నీకు నెత్తికిట్ల ఖరాబ్ అయిందా, మనకి ఎవరు 10000 నీకు పిసలేసిందని చెప్పి తిట్టిన. నిజంగానే 10000 ఉన్నాయంటే నేను అన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేనా అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా పూర్తిగా దేవుడు మీకు డిపెండ్ అవుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకీడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది వీడి మైండ్, మొన్నటిదాకా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేనిపోని చెప్పినారు. చెప్తే ఏమన్నదంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవు ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చేనా ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా నీతో తక్కువ సేపు ఉంటా కానీ దేవునితో ఎక్కువ సేపు ఉండాలా, ఆయన ఆ 10000 ఇచ్చిండది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళీ ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళీ అంటే ఏమంటుందంటే మనకు పిల్లల్లేరు ఏం లేరు, నీకు నా మీద పిచ్చలేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అద్దామని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదు అని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక రెండుసార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి నేను రాను, నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా అట్లా అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడు ఉన్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు నాకు, అసలు ఏంది అని మళ్ళీ దేవుని అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమని అయ్యారు అంటే, వాడేమన్నాడంటే నడు నాకు ఇట్ల కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్లగొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలేమా అత్తలేమా మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడిడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న, నాన్న మాట్లాడాడు ఎట్లా చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి, అసలు ఎవరి కోసం బ్రతకాలా ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని, మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబుల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టాల మీద వండుకున్నాం చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టాల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా, విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను చచ్చిపోలే నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి ఇంకా, అందరు దూషిస్తుండ్రు చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినరు ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలు ఉన్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్లు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూప అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ నీతో దేవుడు నేనున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండా నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా, మరి అందరు దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలవలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు ఎవరు లేరు, ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బ్రతుకు ఎవరి కోసం ఎందుకు బతకదనుకుంటున్నావు ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది ఆవు కదా నిజమే కదా, బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటానో లేకపోతే సేవ చేసుకుంటానో ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటగాని మాత్రం చచ్చిపోదు చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి, తినడానికి బియ్యం లేవు వేసుకునడానికి బట్టలు లేవు, కొంచెం కొంచెం దీనస్థితి వచ్చింది. దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది మాట్లాడుకుందాం వచ్చింది, ప్రార్థన చేసుకుంటాను ఇట్లనే ఉంటున్నావు మనకు ఎవరు నడుపుతారు మరి, ఎప్పుడు ప్రార్థన నేను ఇంకా పని చేసుకోవా, పని చేసుకోకపోతే ఎట్లా ఒక ఆడదని నడుపు

చేసుకుంటూ ప్రార్థన చేసుకున్న, పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నేను దగ్గరకు తీసుకొస్తా, అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు, మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నట్టు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వల్ల ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర. చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి అంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని, పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, ఇంక అందరితో దేవుని పిచ్చిలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న. మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు అని. అప్పుడేం ఆపిచ్చి ఉండే, అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంతా వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఆ దేవుని నమ్ముకుని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరూ కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలు ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య. ప్రార్థన చేసుకుంటుంటాగా ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని, ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే సండే నలుగురమే కూర్చుండి చిన్నగా ఏదో అచ్చరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట, అనికి దేవుని పిచ్చిలేసింది, ఇష్టానుసారంగా మాట్లాడినరు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుని ఎదగాలని చెప్పి మళ్ళీ 40 ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే సువార్తకు, మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకు వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతను పరిచయం నాకు, ఒక్కతనే, ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్న కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులాక మనం పాటించదయ్యా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే, ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అదెవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లే ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళు ప్రార్థన చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి, నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త 6 రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ 6 రక్షణ ఇచ్చినాం అన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా వెళ్తూ ఒకరోజు నాగారమ్మని వెమ్లవాడ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం. అందరు కూర్చున్నారు, కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు,

పద్దెనిమిది సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరకు వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమెమన్నదంటే నాకు నీటి బుడగలైన అని చెప్పారు అయ్యా, నాకు కార్ అని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కార్ అని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పోడు సజీవుడు నాకు ఆ వరం ఉంది ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే, ఆ రోజు తెల్లారి ఆ రోజు అక్కడనే ఉన్నాం, తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ అన్ని టెస్టులు, యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు, అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్టులో మాత్రం నీటి బుడగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు, ఆ డాక్టర్లు చెప్తుండ్రు రిపోర్ట్లలో నీటి బుడగలు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్న కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మ నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది ఇంకా చేపించుకోకుండా, 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా అట్లా అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు, కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు, ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఇంకొకళ్ళకు అట్ట తెలిసింది. తెలిసిన తర్వాత ఒకళ్ళ ఒక దగ్గర సువార్థకు పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతాను చెప్పి అడిగిన. వాళ్ళని సైకిల్ దొక్కుతా అని చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా, లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు 8 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు. మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి, వెళ్ళిన దగ్గరల్లా చెప్తున్నా వెహికల్ కావాలా వెహికల్ కావాలా, నడుపుడైతే నాకు రాదు ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పిన. తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాళ్ళు కానుక పెట్టినవి ఒక 500 ఉన్నాయి, ఒక 500 ఉన్నాయి మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేనన్నా కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా, నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా, ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం, నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా ఈ స్కూటీ నాకు నడపరాదు, నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని, ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కాని వాళ్ళకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పోయింది, 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం, మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లే తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు
అందరు కూడా ఏ దేవుని నమ్మి పిచ్చి లేపుకున్నాడు, ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను. ఆ విధంగా తిరుక్కుంటూ తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం, ఫోన్ కొనియటం, ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక 50 కిలోల బియ్యం ఇవ్వటం, 25 కిలోల బియ్యం ఇవ్వటం, ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి, దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి, చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో, దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4గా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారిండ్రు. నేను నూతనంగా బాప్తీస్మం ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మేము బాప్తీస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారిండ్రు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా ఆ బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర. పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు, చేతబడితో మంచిగా అయిన వాళ్ళు, తాగుబూతులు మార్చబడ్డోళ్ళు అక్కడ ఒక 40 మంది విశ్వాసులు, ఇక్కడ ఒక 150 మంది దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే సమస్తమును నా చేతులకు అప్పచెప్పి నేను చూసుకుంటాను అని ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోనే ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్న. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకు వచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్నోళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు, బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది. అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీది ఎక్కడ అంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం. నేను ఎవరినైనా బస్సులు వెళ్ళినప్పుడు కానీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇచ్చిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయం అయిన అతనికి కూడా దేవుని మాటలు చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కల్లమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసుప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేము అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను విలిస్తే నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను వీలడు, నన్ను విలిసే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన.
అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర, పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. ఆ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలంటే పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ అడుగుతూ అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్నా. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే ఒక నెల ఆగు, రెండు నెలలు ఆగు, రెండు నెలలు ఆగు, ఒక్క నెల ఆగు అని ఇట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత వీసా పంపించిండు. వీసా పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే, నేను దేవుని మాటలు చెప్తేనే కళ్ళు కాగత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఒక రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కలనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా, దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి అయినా కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో, మనం ప్రార్థన ఏకీభవించు నాతోనని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళ మెట్టేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు హృదయంలో ఉన్నాడు అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడు అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు, ఆ ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండే పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, నువ్వు దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏమి ఉండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చ్కి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను. ఆనంద్ వ్యక్తి చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోవాలి, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు, ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగ్గుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే, ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయింది కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా, నువ్వు అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడేమో అడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటాడంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికైనా వెళ్తాం. నేను అడిగిన ఆనందుని, మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొనిస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించింది. నేనన్నా కదా ఒక్కసారి నా మాటను, ఒకసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయినా. ఈయన తీసుకొని ఇంకొక అన్నం తెలిసిన అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలి లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు, బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాల, ఈయన మార్చబడాల అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుండు ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఇవ్వాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతాను, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతాను, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అద్దనంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే, జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయినా.
తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇయ్యక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే విశ్వాసంతో నుండు దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైల్లోకి పంపించిన బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడ కూడా ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలా ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలా ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నా రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన ఆయన పాస్పోర్ట్ ఆయన గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండా, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో, ఈ కళ్ళు దుకాణం బంద్ కాదు, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్ లింక్ ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటా వీళ్ళ నలుగురు కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురు కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్, ఓనర్ నా దగ్గరకు వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోను అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు, ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా తీసుకుపో నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు. అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి ఆ పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర షాపలు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు, ఆయననే ఈ ఆనంద్. నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొని అయినా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినవి, ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి. కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడ ఉన్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించిన వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తానికి వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షాప్ వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి ఆ అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాపు బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులకు 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి, ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం.

నడిపించు, లోతుకు నడిపించు. రాత్రంతా శ్రమపడినా అపజయమే, నా జీవితమే నీకు సజీవ సమర్పణ. నీ శిష్యుణ్ణి, నీ ప్రేమ కథ అంతటా ప్రకటిస్తాను. పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నా జీవితాన్ని నీకు పానార్పణంగా పోస్తున్నాను. నా సేవను అంగీకరించు ప్రభు. ఇది మాసిలామణి గారి రచన.

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం.